ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 వైశాఖ మాసం 19వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం మే నెల 9వ తేదీ శనివారం. సమయం 5 గంటల 59 నిమిషాల 42 సెకండ్లు అయింది.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్లో సమయం 6:08 అర్చన భక్తి సంగీత కార్యక్రమం.
1: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
2: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
1: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

0: అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: అర్చన భక్తి సంగీత కార్యక్రమంలో ఇవాళ శనివారం ప్రత్యేకం. అందమైన ఉదయం అంటే ఒక సరికొత్త ప్రారంభం, చీకటిని తీల్చుకొని వెలుగు భూమిని చేరే సమయం, ప్రకృతి అంతా నిద్రలేచి కొత్త ఉత్సాహంతో ఉండే సమయం. అందుకే అంటారు ఉదయాన్ని గెలిస్తే రోజును గెలుస్తామని. మరి నిజమే కదా. ఉదయం వేళ దేవుణ్ణి ప్రార్థించడం, ధ్యానం చేయడం వల్ల మనసుకు ప్రశాంతత అనిపిస్తుంది. నిన్నటి బాధలు మర్చిపోయి కొత్త ఆశతో ఇవాల్టి రోజును మొదలు పెట్టేలా చేస్తోంది. మరి ఇవాల్టి అర్చన భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వరుని కొన్ని విశేషాలు తెలుసుకుంటూ మరి భక్తి గీతాలు విద్దాం.

0: అర్చన భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర భక్తి గీతాలు వింటూ ఉన్నాం. మరి ప్రతి ఉదయం మనకు ఒక సరికొత్త అవకాశం, మనం నిన్న చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి, కొత్త కళలు కనడానికి, వాటిని నిజం చేసుకోవడానికి. అందుకే ఉదయాన్నే లేచి సూర్యుడికి నమస్కరించి చిరునవ్వుతో ఇవాళ్టి రోజును స్టార్ట్ చేసేద్దాం. మరి ఇవాళ్టి అర్చన భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వరుని భక్తి గీతాలు వినుకుంటూ కేరళం తిరుపతిగా పేరుగాంచిన కేరళంలోని ప్రసిద్ధ శ్రీ వెంకటేశ్వర ఆలయ విశేషాలు మాట్లాడుకుందాం మన అర్చన భక్తి సంగీత కార్యక్రమంలో.
1: అర్చన భక్తిరస సాగరంలో ఓలలాడుదాం మీ వివిధ భారతి ఆకాశవాణి తెలుగులో.

6:20 అవుతోంది వీబీ స్టూడియోస్లో. మరి అర్చన భక్తి సంగీత కార్యక్రమంలో ఇవాళ శనివారం స్పెషల్. మరి కేరళం తిరుపతిగా పేరుగాంచిన శ్రీ వెంకటేశ్వరుని దేవస్థానం గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇవాళ అర్చన భక్తి సంగీత కార్యక్రమంలో. మరి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుని ప్రధాన నివాసం తిరుపతి అయినప్పటికీ ఆ స్వామి కరుణ దేశమంతా ఉంది. మరి శ్రీ వెంకటేశ్వర దేవస్థానం అంటే మనకు ఏపీలోని చిత్తూరులో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం మాత్రమే తెలుసు. కానీ కేరళం రాష్ట్రంలోని కొచ్చిలో ఒక ప్రసిద్ధ తిరుమల దేవస్థానం ఉంది. ఇది కేరళం తిరుపతిగా కూడా చాలా ఫేమస్ అన్నమాట. మరి కేరళం తిరుపతిగా పేరుగాంచిన కొచ్చిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర ఆలయం గురించి మనం మాట్లాడుకుంటే కనుక, ఈ గుడి కొచ్చిలోని మర్రంచెరి అనే ప్రాంతంలో ఉంది. మరి 16వ శతాబ్దంలో పోర్చుగీస్ వారి మతపరమైన దాడుల నుంచి తప్పించుకోవడానికి గోవా నుంచి కేరళంకు వచ్చిన గౌడ సరస్వతి బ్రాహ్మణులు మరి ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు కేరళంలో. వారు తమతో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తీసుకువచ్చి చిన్న గుడిలో ప్రతిష్ఠించారు. మరి ఈ గుడి కేరళ సాంప్రదాయ శైలిలో నిర్మించబడింది. 2 అంతస్తుల రాగిరేకుల పైకప్పు, బంగారు ధ్వజస్తంభం, చెక్కతో చేసిన అద్భుతమైన శిల్పాలు ఈ ఆలయం యొక్క స్పెషల్. మరి కేరళం తిరుపతిగా ఎలా ఆవిర్భవించింది మాట్లాడుకుందాం మన అర్చన భక్తి సంగీత కార్యక్రమంలో.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మరి వాటి అర్చన భక్తి సంగీత కార్యక్రమంలో క్షేత్ర దర్శిని శీర్షికన కేరళం తిరుపతిగా పేరుగాంచిన శ్రీ వెంకటేశ్వర ఆలయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. శ్రీ వెంకటేశ్వర దేవస్థానం గర్భగుడిలో చిత్తూరు జిల్లా తిరుమల తిరుపతిలో వెంకన్న ఎలాగైతే దర్శనమిస్తాడో కేరళంలో ఉన్న ఈ దేవాలయంలో కూడా అలాగే కనువిందు చేస్తాడు. స్వామికి ఇరువైపులా శ్రీదేవి భూదేవి అమ్మవార్లు కొలువై ఉంటారు. మరి ఇందులో కృష్ణశిలతో చేసిన మూల విరాట్కు బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. ఇక ఈ ఆలయంలో అడుగు పెడితే అచ్చం తిరుమల తిరుపతిలో అడుగు పెట్టినట్లే అనిపిస్తుంది. ఇక్కడ జనవరి నెలలో జరిగే అరాట్టు ఉత్సవం చాలా స్పెషల్ అని చెప్పచ్చు. 8 రోజుల పాటు బ్రహ్మోత్సవం, ఏనుగుల ఊరేగింపు, పంచవాద్యం, బాణసంచ, కేరళం సంస్కృతి, తిరుపతి సాంప్రదాయాలు కలిగిన ఒక అద్భుతంగా చెప్పవచ్చు. అంతేకాదు కేరళంలో ఉన్న ఈ వెంకన్న గుడికి మరో గొప్పతనం కూడా ఉంది. ఇక్కడ ప్రతిరోజు ఉదయం 4 గంటలకు సుప్రభాత సేవ ఉంటుంది. ఇక్కడ ప్రతి రాయి ఒక దైవం, ప్రతి గాలి ఒక మంత్రం.
1: అర్చన భక్తిరస సాగరంలో ఓలలాడుదాం. మీ వివిధ భారతి ఆకాశవాణి తెలుగులో.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్లో సమయం 6:36 అవుతోంది. మరి వాటి అర్చన భక్తి సంగీత కార్యక్రమంలో క్షేత్ర దర్శిని శీర్షికన కేరళం తిరుపతిగా పేరుగాంచిన శ్రీ వెంకటేశ్వర ఆలయ విశేషాలైతే మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. కేరళం తిరుపతిగా పేరుగాంచిన శ్రీ వెంకటేశ్వర దేవస్థానం గురించి మరి మరిన్ని విషయాలు మనం తెలుసుకుంటే గనక, తిరుపతిలో మాదిరిగానే ఇక్కడ కూడా ఉత్తర ద్వారం ఉంటుంది. తెల్లవారుజామున 3 గంటల నుంచే క్యూ లైన్ ఉంటుంది. అలాగే ఇక్కడ బ్రహ్మోత్సవాల్లో 5వ రోజు రాత్రి స్వామివారు బంగారు గరుడ వాహనంపై ఊరేగుతారు. మరి ఆ టైంలో 100,000 దీపాలతో అనంతగిరి పూర్తిగా దీపాలతో వెలిగిపోతుంది. అలాగే ఇందులో ఉన్న స్నానవాటికను చక్రతీర్థం అంటారు. ఇందులో స్నానం చేస్తే సకల రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం. దీంతోపాటు ఇక్కడ పాల్ పాయసం అనే ఒక ప్రసాదం చాలా ఫేమస్. తిరుపతి లడ్డు ఎంత ఫేమస్సో ఇక్కడ పాల్ పాయసం అనే ప్రసాదం కూడా అంతే ఫేమస్.

కేరళం తిరుపతి గురించి మాట్లాడుకుంటున్నాం మన అర్చన భక్తి సంగీత కార్యక్రమంలో క్షేత్ర దర్శిని శీర్షికన. మరి తిరుమల తిరుపతి దేవస్థానం లాగే ఇక్కడ కూడా రోజు సుప్రభాతం తోమాల సేవ, అర్చన, ఏకాంత సేవ డైలీ కండక్ట్ చేస్తారు. నిత్యం అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. కేరళం సంస్కృతికి అనుగుణంగా అందరికీ ఆలయ

ప్రవేశం కూడా ఉంది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, తరచుగా తిరుపతికి వెళ్ళలేని కేరళం భక్తులకు ఈ ఆలయం ఒక వరం. ఇక్కడ దర్శనం చేసుకుంటే తిరుమల వెళ్ళినంత పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. ఇక్కడ చిన్నపిల్లలకు అన్నప్రాసన కూడా చేస్తారు. అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించే ముందు స్వామివారి ఆశీస్సుల కోసం ఇక్కడికి లక్షల మంది భక్తులు వస్తూ ఉంటారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం అర్చన భక్తి సంగీత కార్యక్రమంలో క్షేత్ర దర్శిని శీర్షికన మరి శనివారం ప్రత్యేకం కేరళం తిరుపతిగా పేరుగాంచిన శ్రీ వెంకటేశ్వర ఆలయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఎస్, మరి కేరళ రాష్ట్రం కొచ్చిలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా శ్రీ వెంకటేశ్వర ఆలయాలున్నాయి. శ్రీ వెంకటాచలపతి ఆలయం తిరువనంతపురం తూర్పు కోటలో ఉంది. మరి ఇది వైకుంఠ ఏకాదశికి చాలా ఫేమస్ అన్నమాట. అలాగే కోజికోడ్లో ఉన్న మరో ఆలయం ప్రశాంతమైనటువంటి వాతావరణం బ్రహ్మోత్సవాలకు పేరుగాంచింది. అండ్ త్రిశూర్లో ఉన్న మరో ఆలయం పురాతన

కొడియ చిత్రాలకు మరి ఈ ఆలయం అనేది చాలా ఫేమస్. అలాగే కేరళం రాష్ట్రంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయాలు కేవలం పూజా స్థలాలు మాత్రమే కాదు, అవి సంస్కృతులను కలిపే వారిద్దరు. సో విన్నారు కదా ఫ్రెండ్స్, మరి వాటి అర్చన భక్తి సంగీత కార్యక్రమంలో క్షేత్రదర్శిని శీర్షికన కేరళం తిరుపతిగా పేరుగాంచిన కేరళ రాష్ట్రంలోని కొచ్చిలోని శ్రీ వెంకటేశ్వర ఆలయ విశేషాలు తెలుసుకున్నాం కదా. ఎస్, మరి రేపటి అర్చన భక్తి సంగీత కార్యక్రమంలో మరో ఆలయ విశేషాలు మళ్ళీ మాట్లాడుకుందాం.

ఏకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణ ఉత్సవంలో భాగంగా ఈ నెల 11వ తేదీన జరిగే పలు కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అమెరికా మద్దతుతో ప్రవేశపెట్టిన తీర్మాన ముసాయిదాను ఇరాన్ తిరస్కరించడంతో హర్ముజ్ జలసంధి వద్ద ప్రతిష్టంభన మరింత తీవ్రమైంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి ఢిల్లీలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై కోల్కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక వార్తల వివరంగా. పశ్చిమ బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ మైదానంలో ఈ ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యకుడు నితిన్ నబిన్, కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. కాగా అంతకుముందు నిన్న సువేందు అధికారి రాష్ట బీజేపీ శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు. హోంమంత్రి అమిత్ షా సమక్షంలో కోల్కతాలో శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన అమిత్ షా సువేందు అధికారికి అనుకూలంగానే అన్ని ప్రతిపాదనలు అందినట్లు తెలియజేశారు. బీజేపీ శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నికైన అనంతరం సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆర్ఎన్ రవిని కలిసి రాష్టంలో తొలి బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు. కాగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసి 15 ఏళ్ల టీఎంసీ పాలనకు ముగింపు పలికింది. సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆయన స్వగ్రామమైన పూర్వా మేదినీపూర్, నందిగ్రామ్ నియోజకవర్గాల్లో సంబరాలు మిన్నంటాయి. తమిళనాడులో టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటుపై అనిశ్చితి కొనసాగుతోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు టీవీకేకు మద్దతు ఉందని వస్తున్న వార్తలను ఐయుఎంఎల్ ఖండించడంతో ఈ విషయంలో కొత్త మలుపు చోటు చేసుకుంది. కాగా అంతకుముందు నిన్న విజయ్ గవర్నర్ను మరోసారి కలిసి తనకు మెజార్టీ సంఖ్యబలం ఉందని చెబుతూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి టీవీకే సిద్దంగా ఉందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ప్రొఫెసర్ ఖాదర్ మొహమ్ముద్దీన్ నేతృత్వంలోని ఐయుఎంఎల్ పార్టీ తమిళంగా వెట్రికాజానికి తమ పార్టీ మద్దతు లేక ఇవ్వలేదని స్పష్టం చేశారు. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారానికి గవర్నర్ చర్యలు తీసుకోవాలని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కోరినందున తమ పార్టీ కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతు ఇస్తుందని ఐయుఎంఎల్ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. అంతకుముందు టీవీకే సీనియర్ నాయకులు ఐయుఎంఎల్ను మద్దతు కోసం 2 సార్లు సంప్రదించారు. మరోవైపు రాష్టంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రాజ్యాంగబద్దమైన ప్రక్రియలను ప్రారంభించాలని డీఎంకే అధ్యకుడు ఎంకే స్టాలిన్ గవర్నర్ విశ్వనాథ్ అర్లేకర్ను మరోసారి కలిశారు. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారాన్ని ఆలస్యం చేయడం ద్వారా రాష్టపతి పాలన విధించే ఎలాంటి ప్రయత్నానైనా ముందుగానే అడ్డుకునేలా చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా పోస్టులో స్టాలిన్ పేర్కొన్నారు.

ఎన్నికల సంఘం ఇప్పటికే ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితాను విడుదల చేసినందున ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది రాష్ట సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కాకుండా ఒక ముఖ్యమైన ప్రజాస్వామ్య బాధ్యత అని కూడా ఆయన పేర్కొన్నారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం కోసం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమనాథ్ అమృత్ పర్వ్ నిర్వహించనున్నారు. ఈ నెల 11వ తేదీన సోమనాథ్లోని ప్రభాస్ పట్టణంలో జరిగే ఉత్సవంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొంటారు. ఈ సందర్భంగా రాష్ట మంత్రి జీతూభాయ్ వగాని విలేకరులతో మాట్లాడుతూ సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్లో భాగంగా దేశ సుసంపన్నమైన సంస్కృతి సంప్రదాయ వారసత్వం ప్రతిబింబించే పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. 11వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ త్రివేణి హెలిప్యాడ్ నుంచి వీర్ హమీర్జీ గోహిల్ విగ్రహం వరకు 1 కిలోమీటర్ మేర మెగా రోడ్ షో నిర్వహిస్తారని తెలిపారు. దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన కళాకారులు రోడ్ షోలో తమ ప్రదర్శనలతో అలరిస్తారని ఆయన తెలియజేశారు. విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ జయశంకర్ నిన్న గుయానా ఆరోగ్య మంత్రితో సమావేశమయ్యారు. భారత్ గుయానా దేశాల మధ్య ఆరోగ్య సంబంధాల పురోగతిపై వారు చర్చించారు. కరేబియన్లోని 3 దేశాల పర్యటనలో ఉన్న జయశంకర్ గుయానాలోని జార్జ్ టౌన్లో ఆరోగ్య మంత్రి డాక్టర్ ఫ్రాంక్ ఆంటోనీతో సమావేశమయ్యారు. చిలీ విదేశాంగ మంత్రి ఫ్రాన్సిస్కో పెరెజ్ మెకన్నా ఈ రోజు నుండి ఈ నెల 15వ తేదీ వరకు భారత్లో పర్యటిస్తారు. ఢిల్లీలో రేపు నిర్వహించే ఒక కార్యక్రమంలో మెకన్నా పాల్గొంటారు. సోమవారం నాడు ఫోరం ఆఫ్ ఇండియన్ ఫుడ్ ఇంపోర్టర్స్ అసోచామ్ నిర్వహించే వ్యాపార కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొంటారు. ఈ నెల 12వ తేదీన వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో సమావేశమై సీఐఐ అలాగే సీఐఐ వార్షిక వ్యాపార సదస్సు 2026 నిర్వహించే ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ పర్యటనలో మెకన్నా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో కూడా చర్చలు జరుపుతారు. కాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో మన దేశం కంటే తలసరి జీడీపీ గణనీయంగా ఎక్కువగా ఉన్న అభివృద్ది చెందుతున్న దేశాలతో గత 4 ఏళ్లలో భారత్ 8 స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుందని జనవరి 30వ తేదీన గోయల్ ప్రకటించిన నేపథ్యంలో ఈ పర్యటన జరుగుతోంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @ఏఐఆర్ న్యూస్_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భారత్ యెమెన్ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీప్రియ రంగనాథన్ యెమెన్ మంత్రి మొహమ్మద్ అల్ ఖదిమి నిన్న న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. భారత్ యెమెన్ మధ్య సన్నిహిత ప్రజా సంబంధాలు ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరిచే మార్గాలపై వారు చర్చించారు. భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమలును మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు అలాగే వాణిజ్య పెట్టుబడి సహకారాన్ని బలోపేతం చేసేందుకు వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ ఈ నెల 6-7 తేదీల మధ్య స్విట్జర్లాండ్లో పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా ఆయన స్విస్ ఆర్థిక వ్యవహారాల రాష్ట కార్యదర్శి బుడ్లిగర్ ఆర్టిరాతో సమావేశమై ఈ ఒప్పందం పురోగతిని సమీక్షించి వాణిజ్య పెట్టుబడి నియంత్రణ సహకారాన్ని విస్తరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సంస్కరణలు, విస్తరిస్తున్న డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, పెరుగుతున్న ఉత్పాదక రంగం ద్వారా భారతదేశ ఆర్థికాభివృద్దిని కూడా ఆయన ఈ సందర్భంగా ప్రముఖంగా ప్రస్తావించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అమెరికా మద్దతుతో ప్రవేశపెట్టిన తీర్మాన ముసాయిదాను ఇరాన్ తిరస్కరించడంతో హర్ముజ్ జలసంధి వద్ద ప్రతిష్టంభన మరింత తీవ్రమైంది. ఈ ప్రతిపాదన రాజకీయ ప్రేరేపితమైనదని ఇరాన్ విమర్శించింది. ఈ తీర్మానం వివాదాన్ని పరిష్కరించడానికి బదులుగా చట్టవిరుద్దమైన చర్యలను సమర్థించేలా ఉందని టెహ్రిన్ వాదించింది. యుద్దాన్ని ముగించడం, ఇరాన్ ఓడరేవులపై అమెరికా సముద్ర దిగ్బంధనాన్ని ఎత్తివేయడం, హర్ముజ్ జలసంధి గుండా సాధారణ నౌకాయాన్ని పునరుద్ధరించడమే శాంతి స్థిరత్వానికి ఏకైక మార్గమని ఇరాన్ తెలిపింది. ప్రతిపాదిత తీర్మానానికి మద్దతు ఇవ్వవద్దని టెహ్రాన్ ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలకు విజ్ఞప్తి చేసింది. కాగా అమెరికాతో పాటు బహ్రెయిన్, సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, ఖతర్ల మద్దతు ఉన్న ఈ ముసాయిదా తీర్మానం ప్రపంచంలోని అత్యంత కీలకమైన ఇంధన కారిడార్లలో ఒకటైన జలంతర్గామిలో నౌకాయాన స్వేచ్ఛను పరిరక్షించాలని కోరుతుంది. ఇరాన్ చర్యల కారణంగా వాణిజ్య నౌకాయానికి ముప్పు వాటిల్లుతోందని, సముద్ర రవాణా అస్థిరపడుతుందని వాషింగ్టన్ ఆరోపించింది. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా యుక్రెయిన్ల మధ్య 3 రోజుల కాల్పుల విరమణను ప్రకటించారు. 2వ ప్రపంచ యుద్దంలో అప్పటి సోవియట్ యూనియన్తో పోషించిన పాత్రను స్మరించుకుంటూ రష్యా జరుపుకుంటున్న విజయ దినోత్సవ వేడుకలతో ఈ తాత్కాలిక సంధికి ఏకీభవిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ రోజు నుండి ఈ నెల 11వ తేదీ వరకు ఈ కాల్పుల విరమణ అమల్లో ఉంటుందని, ఇందులో భాగంగా ఇరు దేశాల మధ్య అన్ని రకాల సైనిక కార్యకలాపాలను నిలిపివేస్తామని ట్రంప్ తెలియజేశారు.

0: ఈ ఒప్పందంలో భాగంగా ఇరు వైపుల నుండి 1000 మంది ఖైదీలను కూడా పరస్పరం మార్చుకోవడం కూడా ఉంటుందని ట్రంప్ తెలియజేశారు. అమెరికా మధ్యవర్తిత్వంతో ఈ నెల 14-15వ తేదీలలో 2 రోజుల పాటు జరిగే విస్తృత చర్చలతో ఇజ్రాయెల్ లెబనాన్ దేశాలు సంప్రదింపులను తిరిగి ప్రారంభించనున్నాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న ప్రధాన ఆందోళనలను పరిష్కరించే ఒక సమగ్ర శాంతి భద్రతా ఒప్పందాన్ని రూపొందించడానికి ఇరు దేశాల ప్రతినిధి బృందాలు సమావేశమవుతాయని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై కోల్కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 143 పరుగుల విజయ లక్ష్యాన్ని కోల్కతా నైట్ రైడర్స్ 14.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసి విజయం సాధించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఫిన్ అలెన్ ప్రకటించారు. ఈ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్కు ఇది వరుసగా 4 విజయం. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. కాగా ఈరోజు జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ ఈ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. పశ్చిమ బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణ ఉత్సవంలో భాగంగా ఈ నెల 11వ తేదీన జరిగే పలు కార్యక్రమాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అమెరికా మద్దతుతో ప్రవేశపెట్టిన తీర్మాన ముసాయిదాను ఇరాన్ తిరస్కరించడంతో హర్ముజ్ జలసంధి వద్ద ప్రతిష్టంభన మరింత తీవ్రమైంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్లో సమయం 7:15:27 అయింది. ఇప్పుడు వినండి, ఇది మన చట్టం, యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు. మరి ఈ అంశం గురించి సెట్విన్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కె వేణుగోపాలరావు గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.

0: శ్రోతలకు నమస్కారం. ఈరోజు సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ ప్రమోషన్ అండ్ ట్రైనింగ్ ఇన్ ట్విన్ సిటీస్, సెట్విన్ గా ప్రఖ్యాతి చెందిన సంస్థ అందిస్తున్న సేవలు, ఎలాంటి కోర్సెస్ యువత కోసం ట్రైనింగ్ ఇస్తున్నారు అనే విషయాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సెట్విన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కె వేణుగోపాలరావు గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం వేణుగోపాలరావు గారు.
1: నమస్కారం అండి.
0: 1978 అవిభక్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆనాడు యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో స్థాపించిన సెట్విన్ సంస్థ. ప్రజల్లో ఇంకా ముఖ్యంగా ట్విన్ సిటీస్లో సెట్విన్ బస్సుగానే బాగా ప్రసిద్ధి. సో సెట్విన్ బస్ సర్వీసెస్తో పాటు ఎలాంటి సేవలు అందిస్తుంది మా శ్రోతలకు వివరిస్తారా?
1: సో మెయిన్గా ఎందుకు సెట్విన్ బస్సెస్ అనేది ముద్రపడిందంటే, సెట్విన్ ఒక 100 మినీ బస్సులను హైదరాబాద్ రోడ్ల మీద ప్రతినిత్యం కనిపిస్తూ ఉంటాయి. గత 40 సంవత్సరాల నుంచి మీరు బస్సులు చూస్తూ ఉన్నారు. కామన్ మ్యాన్ కి రీచ్ ఉంటుంది కాబట్టి ప్రతి వాళ్ళకి సెట్విన్ అనగానే బస్సు అనేది ఒకటి వచ్చింది. బట్ మా ఫేస్ బస్సు అయినా కూడా మా బేస్ అంతా కూడా ట్రైనింగ్ అండి, టోటల్ గా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్. సెట్విన్ 1978 పెట్టినప్పుడు ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిరుద్యోగులైన యువత యువకులకు ఏదైనా ఒక దాంట్లో వృత్తి నైపుణ్య శిక్షణ ఇప్పించి వాళ్ళకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో స్వర్గీయ డాక్టర్ మరిచెన్నారెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన బ్రెయిన్ చైల్డ్ ఇది. 1978 నుంచి ఇప్పుడు 2025 అంటే గత 47 సంవత్సరాలుగా అనేక లక్షల మంది యువతని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి వృత్తి నైపుణ్యంలో కానివ్వండి, తర్వాత మామూలుగా వేరే కంప్యూటర్స్లో కానివ్వండి, వీటిలో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ఒక మంచి వాళ్ళ ఉపాధి పొందేలాగా చేయడం సెట్విన్ నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే చాలా చోట్లకి ఇప్పుడు నేను సెట్విన్ ఎండీగా అయ్యి ఒక 6-7 ఇయర్స్లో చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు కలిసిన కొంతమంది పెద్ద ఆఫీసర్లు వాళ్ళు కూడా అంటారు, మీ

0: ఎర్లీ స్టేజెస్ లో మీ దగ్గరకు వచ్చి కంప్యూటర్ కోర్స్ నేర్చుకున్నాం అండి. ఎందుకంటే కంప్యూటర్ అనేది సచివని స్టార్ట్ చేసింది, కంప్యూటర్ కోర్సులు అనేవి మొత్తం విద్యానగర్ సిమ్కోలో స్టార్ట్ చేయడం జరిగింది. అది ఇప్పటికీ నా జరుగుతూనే ఉంది. ఈ గడిచిన 47 సంవత్సరాల్లో అనేక పరిణామాలు జరిగినాయి. ఫస్ట్ 2 సెంటర్స్తో స్టార్ట్ అయిన మా ప్రస్థానం ఈరోజు 30 సెంటర్లకు ఎక్స్పాండ్ చేయడం జరిగింది త్రూఅవుట్ తెలంగాణ. అందుకే ఇప్పుడు మీరు ఫస్ట్ అన్నారు సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ ప్రమోషన్ ట్రైనింగ్ ఇన్ ఫిన్ సిటీస్ అని చెప్పారు. దాని ఈ మధ్యనే మేము పేరు మార్చడం జరిగింది తెలంగాణగా సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ ప్రమోషన్ ట్రైనింగ్ ఇన్ తెలంగాణ. అంటే తెలంగాణ వ్యాప్తంగా మా సేవలు విస్తరించడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సో దాని ద్వారా ఏం చేశామంటే ఇప్పుడు తెలంగాణలోని అనేక జిల్లాల్లో మా సెంటర్స్ ఇప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. లైక్ మహబూబ్నగర్లో ఒకటి స్టార్ట్ అయింది, హుస్నాబాద్లో స్టార్ట్ చేశాము, తర్వాత జహీరాబాద్లో ఒక సెంటర్ స్టార్ట్ చేశాము, జక్చర్లో 1 వీక్ 10 డేస్లో స్టార్ట్ అవ్వబోతుంది, నల్గొండలో ఒక పెద్ద సెంటర్ స్టార్ట్ చేశాము. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు మంత్రిగా శ్రీ వాకిరి శ్రీహరి గారు చార్జ్ తీసుకున్న తర్వాత ఆయన ఉద్దేశం ఏంటంటే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మనం సెంట్రల్ సెంటర్ ఉండాలి. ఎందుకంటే పిల్లలకు స్కిల్ డెవలప్ అనేది చాలా అవసరం అనేది ఆయన భావించి ఫస్ట్ మీటింగ్లో ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఒక సెంటర్ మనం పెడదాం. దాన్ని ముందుగా మహబూబ్నగర్ నియోజకవర్గంతో ఉమ్మడి మహబూబ్నగర్లో స్టార్ట్ చేసుకుంటూ అలా నెమ్మదిగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సెంటర్స్ పెడదాము. దీనికి ఎందుకంటే ఎక్కువ మంది పిల్లలకు స్కిల్ ట్రైనింగ్ ఇవ్వగలిగితే ఎక్కువ మందికి ఉపాధి కల్పించే అవకాశం కలుగుతుంది. మనకి ప్రైవేట్లో కూడా విపరీతమైన విస్తృతమైన అవకాశాలు ఉన్నాయి, కానీ అవకాశాలను అందిపుచ్చుకునే సామర్థ్యం మన దగ్గర ఉండట్లేదు మెయిన్ పిల్లలకి.
1: సెట్విన్ తరపున యువతకి ప్రధానంగా ఏ కోర్సుల్లో శిక్షణ?
0: మా దగ్గర సుమారు 50 కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నాం. అంటే మనము బేసిక్ గా ఉన్న కోర్సులన్నింటిలో ట్రైనింగ్ ఇస్తున్నాం, ముఖ్యంగా మహిళలకి. ఇలా మహిళలకు ఎట్లా ఉంటుందంటే పెళ్ళయిన తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత కాస్త వాళ్ళకి టైం దొరుకుతుంది. అప్పుడు వచ్చి మా దగ్గర ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే కుట్టు శిక్షణ, అంటే గార్మెంట్ మేకింగ్ నుంచి మొదలు పెడితే ఫ్యాషన్ డిజైనింగ్ వరకు 1 ఇయర్ డిప్లొమా అలా ఉండేది. ఎవ్రీ 3 నెలలకు ఒకసారి వాళ్ళు కోర్సు కంప్లీట్ చేసుకుని ఎగ్జామ్ రాసి పాస్ అయితే ఆ కోర్సు అక్కడైనా వదిలేయచ్చు, లేకపోతే దాన్ని కంటిన్యూ చేసి 1 ఇయర్ డిప్లొమా కూడా చేసుకోవచ్చు. అలాగే బ్యూటీషియన్, మగ్గం వర్క్, మెహందీ డిజైనింగ్, జూట్ బ్యాగ్స్ ఇట్లాంటివన్నీ మహిళల కోసం కొన్ని ప్రోగ్రామ్స్ ఎక్స్క్లూజివ్ గా ఉమెన్ కోసం పెట్టాం. దీంతోపాటు కంప్యూటర్లో ఆల్మోస్ట్ బేసిక్ గా ఉన్న కోర్సెస్ అన్ని కూడా నేర్పించడం జరుగుతుంది అండి. ఎంఎస్ ఆఫీసు, డిటిపి, ముఖ్యంగా టాలీ అకౌంటింగ్ ప్యాకేజ్. ఇప్పుడు మీకు అందరికీ తెలుసు అకౌంట్స్ లో మొత్తం టాలీనే వాడుతున్నాం కాబట్టి టాలీ అకౌంటింగ్ ప్యాకేజ్, అలాగే సిసి ప్లస్ ప్లస్, తర్వాత డిసిఏ, పీజీ డిసిఏ, ఇట్లాగ మొత్తం చాలా కోర్సెస్, కంప్యూటర్ కు సంబంధించిన కోర్సెస్ మనం నేర్పించడం.
1: డిప్లొమా, పీజీ డిప్లొమా అండ్ కంప్యూటర్,
0: డిసిఏ, పీజీ డిసిఏ రెండు ఉన్నాయి.
1: మీరు అన్నట్టు ఉదాహరణకి ఒక విద్యార్థి నేర్చుకున్నాడు, శిక్షణ అయిపోయిన తర్వాత అతని ఉపాధి వైపుకు
0: దానికోసం ఇక్కడ మేము చేపట్టే కార్యక్రమాలన్నీ కూడా ఆల్మోస్ట్ వాళ్ళకి ఇమీడియట్ గా ట్రైనింగ్ అయిన వెంటనే వాళ్ళకి సర్టిఫికేట్ ఎగ్జామ్ రాయాలి. పరీక్ష రాసిన తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఇమీడియట్ గా వాళ్ళకి ఉపాధి కల్పించే కోర్సులనే ఇక్కడ ఎంచుకోవడం జరిగింది. ఉదాహరణకు ఒకటి చెప్తాను నేను, రిఫ్రిజరేషన్ ఎయిర్ కండిషనింగ్ ప్రోగ్రామ్ ఉంది. మీకు తెలియదు ఏముంది, ఈరోజు మన స్టూడియోలో కానివ్వండి, మన ఇంట్లో కానివ్వండి, ఇంక్లూడింగ్ లోయర్ మిడిల్ క్లాస్ లో కూడా ఈరోజు ఎయిర్ కండిషనర్స్ అనేది కామన్ అయిపోయినాయి. సో దాంతో ఏమైతుందంటే మనం ఒక మెషినరీ కొన్నామంటే దాన్ని ఇన్స్టాల్ చేయడానికి మనిషి కావాలి, దాన్ని రిపేర్ చేయడానికి మనిషి కావాలి. అందుకని విపరీతమైన డిమాండ్ ఉంది. 6 నెలల పాటు మేము శిక్షణ ఇస్తాం. 6 నెలలు అయిన వెంటనే పెద్ద పెద్ద కంపెనీలు ఎల్జీ కానివ్వండి, డైకిన్ కానివ్వండి, ఇట్లాంటి కంపెనీలు వాళ్ళు వచ్చి క్యాంపస్ ప్లేస్మెంట్ లాగా మా దగ్గరే వాళ్ళని సెలెక్ట్ చేసుకొని తీసుకెళ్లి ఉద్యోగం తీసుకుంటున్నారు. సో దానివల్ల ఏమైతుందంటే వీరు కట్టే ఫీజు మా దగ్గర నామినల్ ఫీజు 1500 2000 రూపాయలు రిఫ్రిజరేటర్ ఎయిర్ కండిషన్ 6 నెలల కోర్సుకి కలిపి కడితే వాళ్ళకి ఫస్ట్ ఓజేటీలోనే 10,000 రూపాయల వరకు వాళ్ళకి ఆన్ జాబ్ ట్రైనింగ్ లో వాళ్ళకి వస్తుంది. అలాగే మొబైల్స్ ఒకటి, సీసీ కెమెరాలు మీకు తెలియదు ఏముంది, ఇప్పుడు సీసీ కెమెరా లేని ఇల్లు లేదు. అంటే మన ఇంత ముందు ఓన్లీ పెద్ద పెద్ద రోడ్ల మీద అక్కడ పెట్టేవాళ్ళు, బ్యాంకుల్లో అక్కడ పెట్టేవాళ్ళు, కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లో ప్రతి కాలనీలో కూడా మనకు సీసీ కెమెరాలు. ఒకసారి నేను అనేది ఒక ఎక్విప్మెంట్ అనేది ఒకటి వచ్చిందంటే దానికి రిపేర్ కావాలి, దాని మెయింటెనెన్స్ కావాలి. అలాగే ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు వీళ్ళందరికీ అసలు మామూలుగా ఒక ప్లంబర్ ఈ రోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే ఎక్కువ సంపాదించే అవకాశం ఉంది. మనం అందరం ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అది. ఇంట్లో ఒక చిన్న ఇది చేయాలంటే 500 నుంచి 1000 రూపాయలు ఏంది, ఈ రోజు ఒక ప్లంబర్ వచ్చే పరిస్థితి లేదు. అలాగే ఫ్రీలాన్సింగ్ గా చేసుకుంటూ వాళ్ళు చేసుకోవచ్చు. సిమిలర్ గా బ్యూటీషియన్స్, ఈ రోజు పెళ్లిళ్ళలో బ్యూటీషియన్స్ కొన్నంత డిమాండ్ ఎవరికి లేదు. మొత్తం ఒక పెళ్లిలో ఇంతకు ముందు ఒక పెళ్లి కూతురికి మేకప్ చేసి వెళ్ళిపోతే అయిపోయింది, ఇప్పుడు అలా కాదు. పెళ్లి కూతురికి, పెళ్లి కూతురు మదర్కి, పెళ్లి కూతురు అందరికి ప్యాకేజ్ లో చేయాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు విపరీతంగా ఎందుకంటే చక్కగా వాళ్ళు సంపాదించుకుని వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడగలిగే అవకాశం ఇక్కడ కల్పిస్తుంది.
1: మీరు అన్నట్టు నేను చదువుకుంటూనో ఒక విద్యార్థిగా లేదా ఇంకొక దగ్గర ఏదైనా పని చేస్తూనో మరొక కోర్సు శిక్షణలో నేను జాయిన్ అవ్వాలనుకున్నాను, అలాంటి వాళ్ళకి టైమింగ్స్ సూటబుల్ గా?
0: ఈ టైమింగ్స్ కూడా మేమేం చేసామంటే చాలా ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ వాళ్ళకి పెట్టాం. అంటే స్టూడెంట్స్, కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు పాపం, వాళ్ళు ఏంటంటే మార్నింగ్ 10 గంటల తర్వాత అవైలబుల్ ఉంటారు, 10 గంటల కాలేజ్కి వెళ్ళిపోతాం సార్, 3:30 4 గంటల వరకు మేము వెనక రాలేము. వాళ్ళ కోసం మేము కొన్ని సెంటర్స్ లో ఏం చేస్తాం, 8 to 8 ప్రోగ్రామ్ పెట్టాం. అంటే మామూలు మాత్రం గవర్నమెంట్ ఆర్గనైజేషన్ మా 10:30 నుంచి 5 గంటల వరకు తెరిచి ఉండాలి, కానీ పిల్లల సౌలభ్యం కోసం లేకపోతే మహిళల సౌలభ్యం కోసం వాళ్ళకి ఏం చేసామంటే కొన్ని కొన్ని సెంటర్స్

0: మీరు డిమాండ్ ఉంటే మేము 8 o'clock నుంచి మేము స్టార్ట్ చేస్తాం ప్రోగ్రామ్. 8 to 8 నైట్ 8 వరకు ఉంటుంది. సో దీని బ్యాచెస్ కింద డివైడ్ చేసి మీరు ఈవినింగ్ బ్యాచ్ లో రావాలంటే ఈవినింగ్ బ్యాచ్ లో రావచ్చు, మార్నింగ్ బ్యాచ్ లో రావాలంటే. చాలా ఫ్లెక్సిబుల్ గా మాకు ఇక్కడ ఎటువంటి కుల మత దీనికి సంబంధించి పెద్ద గొప్ప అనేది మా దగ్గరకు వచ్చేది ఆల్మోస్ట్ లోయర్ మిడిల్ క్లాస్ పిల్లలే మా దగ్గరకు వస్తారు. మేము ఆఫర్ చేసే కోర్సెస్ అన్నిటి కూడా తక్కువ ఫీజు, అంటే 1000 రూపాయల నుంచి మొదలు పెడితే మాక్సిమం ఆ ఫీజు 5000 రూపాయల వరకు ఉంటుంది మొత్తం టోటల్ డ్యూరేషన్ అన్ని కలుపుకొని. దీంట్లోనే మేము ఒక టెక్స్ట్ బుక్ కార్డు ఇవ్వడం జరుగుతుంది, ఒక నోట్బుక్ ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళకి ఒక ఐడి కార్డు ఇవ్వడం జరుగుతుంది, అన్ని దీంట్లోనే ఉంటుంది మొత్తం. సో ఏంటంటే పిల్లలకి వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడడానికి కావాల్సిన మన శిక్షణ మనం అందించాలి. అందుకని మా ట్రైనింగ్ కూడా ఎలా ఉంటుంది అంటే అండి, మోర్ దాన్ 80% ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. నువ్వు థీరీ ఏమి వచ్చినా రాకపోయినా ముందు ప్రాక్టికల్ నేర్చుకో, నువ్వు ఫస్ట్ నువ్వు వెళ్ళి ఒక మిషన్ మీద పని చేయాలి, స్కిల్ వచ్చి ఉండాలి. ఆ స్కిల్ వాళ్ళ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వచ్చేలాగా మా వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది.
1: మీరు అన్నట్టుగా సెట్విన్ తరపున ఏవేవైతే కోర్సెస్ కంప్యూటర్ కావచ్చు, కోర్ వైపు కావచ్చు, ఇలా స్కిల్స్ నేర్పిస్తున్నారు. వీటి నేర్చుకున్న తర్వాత ఎవరైనా స్వంతంగా వారే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వైపు వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఎలాంటి ప్రోత్సాహం లభిస్తుంది?
0: దానికోసం మా దగ్గర అట్లాంటి స్కీమ్ లేదు. కానీ మేము గవర్నమెంట్ లో ఇప్పుడు రాజీవ్ వివేకాశం అని ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. దాంట్లో ఏంటంటే 50,000 నుంచి 4 లక్షల వరకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో సబ్సిడీ పార్ట్ కూడా 40% నుంచి 80% సబ్సిడీ ఉంది. 100% సబ్సిడీ, 50,000 రూపాయలు తీసుకుని 100% సబ్సిడీ ఉంది. సో వీటికి డిఫరెంట్ కార్పొరేషన్స్ వాళ్ళు వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. లైక్ బీసీలకైతే బీసీ కార్పొరేషన్,
1: ఎస్సీ
0: వాళ్ళు సపోర్ట్ అందిస్తున్నారు. వాళ్ళు కూడా ఏం చెప్పారంటే ఎక్కడైతే ట్రైనింగ్ తీసుకోనన్న పిల్లలకి ముందు ప్రిఫరెన్స్ ఇస్తాము, అలాగే ఒకవేళ సెలెక్ట్ అయిన పిల్లలకి మళ్ళీ సెట్విన్ ద్వారా కూడా ట్రైనింగ్ ఇమ్మని అడుగుతున్నారు. సో దానికి ఎటువంటి ఇబ్బంది ఉండదండి. వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గా వెళ్ళాలనుకుంటే కూడా ఇప్పుడు ప్రభుత్వాలు అందించే బోర్డు కార్యక్రమాల ద్వారా లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇచ్చే స్కీమ్స్ ద్వారా కూడా వాళ్ళ లోన్ తీసుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా వాళ్ళు సొంతంగా, సపోజ్ మహిళలు ఒక 5 గురు కలిసి ఒక బోటిక్ పెడదాం
1: అనుకున్నారు,
0: ఈజీగా
1: పెట్టుకోవచ్చు,
0: ఈజీగా అప్లై చేసుకోవచ్చు, లోన్ కూడా ఈజీగా దొరుకుతుంది వాళ్ళకి మొత్తం. అంటే ఈ ఎక్స్పీరియన్స్ బట్టి
1: ఇప్పుడు మీరు అన్నట్టు సెట్విన్ లో కోర్సెస్ అప్లై చేసుకోవాలన్నా, ఇలా ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం అప్లై చేసుకోవాలన్నా అప్లికేషన్ విధానాన్ని వివరిస్తాను.
0: అంటే జనరల్ గా మా సెట్విన్ యొక్క కౌన్సిల్ డీటెయిల్స్ అన్ని కూడా మా వెబ్సైట్ లో ఉన్నాయండి, setwintraining.in అని చెప్పి కొత్తగా వెబ్సైట్ ఒకటి,
1: setwintrainings.in
0: దాంట్లో మొత్తం డీటెయిల్స్ అన్ని ఉన్నాయి. దీంట్లో ఏంటంటే మొత్తం ఏ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి, సెంటర్ ఇన్ఛార్జ్ ఎవరు, వాళ్ళ ఫోన్ నెంబరు, ఏ కోర్సెస్ ఇస్తున్నాం మనము, కోర్స్ డ్యూరేషన్ ఎంత, దానికి ఎంత ఫీజు పే చేయాలి, దానికి మినిమం క్వాలిఫికేషన్ ఏముంది, ప్రతి డీటెయిల్స్ వాళ్ళు మా దగ్గరికి రావాల్సిన అవసరం లేకుండా వాళ్ళు అక్కడికి. దీని గురించి పెద్ద అవగాహన లేదండి. మేము నియరెస్ట్ సెంటర్కి వెళ్తామన్నా కూడా ఆల్మోస్ట్ మనకు సిటీలో 20 సెంటర్స్ ఉన్నాయి. ఏ కార్నర్కి వెళ్ళినా, ఉప్పల్ కార్నర్కి వెళ్తే ఉప్పల్లో 2 సెంటర్లు ఉన్నాయి, బోడుప్పలు, పిర్జాడి కూడా, ఈస్ట్ మారేడుపల్లి ఉంది, నేరేడుమెట్టు ఉంది. సెంటర్ డీటెయిల్ లిస్ట్ అంతా వెబ్సైట్ లో ఉంది. ప్రతి సెంటర్ కూడా చాలా ఈజీలీ యాక్సెసిబుల్. అక్కడ మెయిన్ రోడ్ మీద ఉంటాయి సెంటర్స్ అన్ని కూడా, ప్లస్ మన దగ్గర కౌన్సిలర్స్ అక్కడ ఉంటారు, వెళ్ళిన వెంటనే వాళ్ళు రిసీవ్ చేసుకుని ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది అనేది కూడా వాళ్ళకి సజెస్ట్ చేయడం జరుగుతుంది.
1: కొత్తగా సెట్విన్ సర్వీసెస్ ఎడ్యుటెక్ ప్రొడక్ట్ ఈ కళాశాలలో కూడా చేరిందని విన్నాం.
0: అవునండి.
1: ఈ కళాశాల ద్వారా ఎలాంటి కోర్సెస్?
0: ఈ కళాశాల ద్వారా ఏం చేస్తున్నాం అంటే, ఇది జైన్ గా దీనికి కారణం కోవిడ్. కోవిడ్ టైంలో చాలా 9 నెలల పాటు మా సెంటర్స్ అన్ని మూతపడినప్పుడు కొత్త రకంగా ఏం చేయాలనేటప్పుడు మా పిల్లలు అన్ అకాడమీ ద్వారా పీజీ డిప్లొమా చేశారు. సో నాకు చూడగానే ఒక ఐడియా వచ్చింది, అన్ అకాడమీ ద్వారా చేస్తున్నప్పుడు మనం ఇక్కడ ఎందుకు టెక్నికల్ కోర్సెస్ చేయలేము అంటే, టెక్నికల్ కోర్సెస్ కి కొంచెము హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కావాలి, కానీ కంప్యూటర్ కోర్సెస్ కి మనం ఓన్లీ ప్రోగ్రామింగ్ రాయడం వీటికే కాబట్టి ముందు కంప్యూటర్ కోర్సెస్ లో స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి ఈ కళాశాల అని ఒక ప్రైవేట్ వాళ్ళతో సంప్రదిస్తే వాళ్ళు కూడా మాతో టైప్ అవ్వడానికి ఒప్పుకున్నారు. సో వాళ్ళ కంటెంట్ తీసుకొని మేము setwin.online ఆన్లైన్ పోర్టల్ వెబ్సైటు, అలాగే మనకి యాప్ కూడా ఉంది, యాప్ ద్వారా ట్రైనింగ్ ఇస్తున్నాం. దీంట్లో ఏంటంటే దగ్గర దగ్గర 36 రకాల కోర్సులు, ఎంఎస్ ఆఫీస్ నుంచి మొదలు పెడితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు, న్యూ ఎరా కోర్సెస్ అన్ని కూడా, రోబోటిక్స్ ఇట్లాంటివన్నీ కోర్సెస్ కూడా, ఈ కోర్సెస్ అక్కడ ఆన్లైన్ లో అందుబాటులో ఉంటాయి. వాళ్ళు ఏంటంటే జస్ట్ లాగిన్ అవడానికి ముందు ఫీజు పే చేయాలి, డీటెయిల్స్ ఇస్తే వాళ్ళకి యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది, ఫీజ్ పే చేసిన తర్వాత వాళ్ళకి వాళ్ళ కోర్స్ కంటెంట్ అంతా వాళ్ళకి అందుబాటులో ఉంటుంది. వాళ్ళు ఎనీ టైమ్ ఎనీవేర్ ఎక్కడైనా కూర్చొని వాళ్ళు వాళ్ళ ఖాళీ సమయాల్లో వాళ్ళ క్లాసెస్ నేర్చుకోవచ్చు. అన్ని కూడా 2D 3D యానిమేషన్ లో ప్రీ రికార్డెడ్ వీడియోస్, ఏదో ఒక లెక్చరర్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి కావాల్సిన డిజిటల్ బుక్స్ అన్ని కూడా అందులో ఈ లైబ్రరీ అందుబాటులో ఉంటుంది.
1: వాళ్ళ అందుబాటు వాళ్ళ కుదిరిన టైంలో వాళ్ళు
0: ఎప్పుడైనా చూసుకోవచ్చు, మాకు తెలుస్తుంది వాళ్ళు ఎంత టైం చూస్తున్నారు అనేది, మన స్టాటిస్టిక్స్ అన్ని మన దగ్గర ఉంటాయి. సో దాంతో పిల్లలకి ఏంటంటే యూజీ ఎక్కడైనా ఇప్పుడు సపోజ్ ఏదో మారుమూల ప్రాంతం నుంచి మా దగ్గర రావాల్సిన అవసరం లేదు, వాళ్ళ కన్వీనియంట్ టైంలో నేర్చుకునేటట్టుగా మేము ఒక ప్రయత్నం చేశాము. ఆ ప్రయత్నం మొన్ననే స్టార్ట్ చేయడం జరిగింది, దాంతో పిల్లలు కూడా బాగానే జాయిన్ అవుతున్నారు.
1: సెట్విన్ తరపున మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు మీరు, యువత కోసం మీ సందేశం ఏంటి?
0: మీలో ఒక శక్తి ఉంటుంది కంపల్సరీగా ప్రతి యువతలో కూడా, అంటే కొంతమంది డాక్టర్లు కావచ్చు, కొంతమంది ఇంజనీర్లు కావచ్చు, కొంతమంది లాయర్లు కావచ్చు, కొంతమంది యాంకర్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రతి వ్యక్తిలో కూడా ఒక నిగూఢమైన శక్తి ఉంటుంది. మీరు ఆ శక్తిని తెలుసుకోండి, దాన్ని బయటకు తీయండి.

0: ఏదో ఒక దాంట్లో మీ నిష్ణాతులు కండి, ఏదో ఒక కోర్సులో, అంటే మీరు ఏదో ఇంజనీర్లు అయిపోతేనే మనం ఇదవుతామని కాదు, మీరు ఏ కోర్సు నేర్చుకున్నా పర్ఫెక్ట్గా 100% దాని మీద దృష్టి సారించి దాన్ని చక్కగా నేర్చుకుంటే ఈరోజు ఏంటి, నేను అంటే గొప్పగా చెప్పడం ఏంటంటే చాలామంది మనం నిరుద్యోగులు అండి లేదంటే ఉద్యోగాలు లేవండి అది, బట్ ఉద్యోగాలు కొరత లేదండి, కొరత ఉన్నదంతా కూడా శిక్షణ పొందిన అభ్యర్థులు లేకపోవడం వల్ల, నిజంగా వీళ్ళకి స్కిల్స్ లేకపోవడం వల్ల కంపెనీలు వాళ్ళని తీసుకోవట్లేదు. నిజంగా మన దగ్గర స్కిల్స్ ఉన్నప్పుడు ఏ కంపెనీ వాళ్ళు కూడా ఈరోజు వదులుకోవడానికి సిద్ధంగా లేరు. నేను మా పిల్లలు చాలా మంది ఇప్పుడు మా సెట్వీ నుంచి ట్రైనింగ్ అయిన పిల్లలు గల్ఫ్లో కానివ్వండి, యుఏఈ, మిడిల్ ఈస్ట్, అక్కడ మొత్తం చక్కగా ఉద్యోగాలు చేసుకుంటూ ఒక్కొక్కరు 1-2 లక్షల రూపాయలు సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు. మాకు గర్వ కారణం ఏంటంటే మొన్న మేము రీసెంట్గా లాస్ట్ ఇయర్ ఒక ప్రోగ్రామ్ చేస్తూ వీడియో కావాలంటే కొంతమంది పిల్లలు అక్కడి నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మాకు వీడియో తీసి పంపించడం జరిగింది. సో మేము ఒక డాక్యుమెంటరీ చేసాం అనమాట. సో వీళ్ళందరూ కూడా పిల్లలు నిజంగా వాళ్ళకి మన కాలం మీద మనం నిలబడాలనుకుంటే చక్కగా ఒక కోర్సు, ఏదో ఒక కోర్సు, నేను ఈ కోర్సు ఆ కోర్సు అని సజెస్ట్ చేయండి, మీకు ఇష్టం వచ్చిన కోర్సు, నీకు మనసుకు నచ్చిన కోర్సు నేర్చుకోండి, తక్కువ ఫీజుతోటి మీకు చక్కగా వాళ్ళకి ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే 1-2 లక్షల ఫీజు కట్టాల్సిన అవసరం లేదు, అంతా 2-3 వేల రూపాయల్లో వాళ్ళకి అయిపోతుంది, అది కూడా మీకు ఫస్ట్ ఓజేటీలోనో ఆ డబ్బులు వాళ్ళకి వెనక్కి వచ్చేస్తుంది.
1: వేణుగోపాలరావు గారు, మీరు ఆశించినట్టు సెట్విన్ సంస్థ ముఖ్య ఉద్దేశం మరింతగా ఎక్కువ మంది యువత నిరుద్యోగం నుంచి బయటపడడానికి, సెట్విన్ సర్వీసెస్ ని మరింతగా అందిపుచ్చుకొని వేణుగోపాలరావు గారు చెప్పినట్టు అవకాశాలకి ఎప్పుడూ కొదవలేదండి. యువతీ యువకులు అందరికీ వాళ్ల వాళ్ల ఇష్టానికి అభిరుచులకి తగ్గట్టుగా కోర్సెస్ కి ట్రైనింగ్ ఇస్తున్నారు. అందరూ ఈ ట్రైనింగ్ ని ఉపయోగించుకొని భవిష్యత్తు బాగుండేలా ముందుకు నడవాలని కోరుకుందాం. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా శ్రోతలకు మంచి విషయాలు తెలియజేశారు వేణుగోపాలరావు గారు. నమస్కారం, ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ వెరీ మచ్.

మరింతవరకు ఇది మన చట్టం శీర్షికన యువతకు నైపుణ్య శిక్షణ ఉపాధి అవకాశాలు మరి అంశం గురించి సెట్విన్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కె వేణుగోపాలరావు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయం చేశారు శ్రీ కార్యవర్తి గోపిశెట్టి.

0: జనరంజని కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి వాళ్ళ జనరంజని కార్యక్రమంలో మీకు ఇష్టమైనటువంటి అలనాటి అని ముత్యాల లాంటి సినిమా పాటలు వినాలంటే 0402324058 నంబర్కి మరి వెంటనే వాట్సాప్ చేయండి.
1: నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ రేడియో శ్రోత నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా దంపతులకు 52వ పెళ్లి రోజు శుభాకాంక్షలు. తెలియచేస్తున్నవారు వారి మనుమలు ఋషికేష్, అక్షయ్. మీరు కూడా మీ వేడుకలను ఆకాశవాణి ద్వారా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా? అయితే మా కాల్ చేయాల్సిన మా నెంబర్ 9490463863, 9490463863.
0: ఎస్, మరి మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం స్టూడియోస్ లో సమయం 7:33 అవుతోంది. మరి జనరంజని కార్యక్రమంలో మీకు నచ్చిన హిట్ సాంగ్స్ అన్నీ కూడా వినాలి అంటే మాత్రం మీ పేరు, ప్రాంతం పేరు, సినిమా పేరు, పాట వివరాలు క్లుప్తంగా టైప్ చేసి 0402324085 నెంబర్కి మరి వెంటనే వాట్సాప్ చేయండి. మీరు కోరిన పాటని ప్లే చేసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తోంది మన ఆకాశవాణి వివిధ భారతి. రైట్, మరి ఈ అందమైన ఉదయం పూట మానసిక ప్రశాంతత అనేది ఒక వరం. మరి ఈ అద్భుత

మైన ఉదయంలో మన మనసు తెల్ల కాగితంలా ఉంటుంది. ఏ బాధలు, టెన్షన్స్, స్ట్రెస్ అనేటివి అసలే ఉండవు. మరి ఇలాంటి టైంలో మధురమైన మ్యూజిక్ వింటే ఆ మ్యూజిక్లోని మ్యాజిక్ మనల్ని రోజంతా ఉల్లాసంగా ఉండేలా చేస్తుంది. మరి ఈ టైంలో మ్యూజిక్ వినడం అనేది ఒక సౌండ్ కాదు, అది మన మనసుకు ఒక మెడిసిన్ లాంటిది. మరి మీకు నచ్చిన పాట వినాలంటే వెంటనే వాట్సాప్ చేయండి 0402324208252 నెంబర్లో. నేను మీ మనోహర్.

0: జెస్ మరి వాళ్ళ జనర్ ఇంజనీ కార్యక్రమంలో ముందుగా విన్నారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కోరస్ ఆలపించిన గీతం ఇది. సత్యం సంగీతంలో వేటూరి సాహిత్యం సీతారాములు సినిమాలో. మరి ఈ పాటను మా కోసం ప్లే చేయండి జనర్ ఇంజనీ కార్యక్రమంలో అంటూ మెసేజ్ పెట్టారు రామకృష్ణ కర్ణాటక నుంచి. అలాగే విల్సన్ ప్రత్యూష కీర్తి వీళ్ళందరూ కూడా హైదరాబాద్ నుంచి మెసేజ్ పెడుతూ ఉన్నారు. అండ్ తులసీదాస్ మేఘన యశ్వంత్ నవీపేట్ నుంచి కూడా మనకి మెసేజ్ పంపించారు. అలాగే గోపిక నగర్ నుంచి శివకృష్ణ ప్రణీత్ గౌడ.
1: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్ లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం మరి జనర్ ఇంజనీ కార్యక్రమంలో మీరు కోరుకున్న పాటలు అన్నీ కూడా వింటూ ఉన్నాం. మరి ఈ ఉరుకుల పరుగుల జీవితంలో లైఫ్ అనేది ఒక రన్నింగ్ రేస్ అయిపోయింది. అందుకే ఉదయం అనేది మనకి ఒక మంచి బ్రేక్ లాంటిది. మరి ఈ టైంలో ప్రశాంతంగా మనకు నచ్చిన పాటలు వింటూ ఉంటే మనసు తేలిక పడుతుంది. పాటలు వినడం అనేది ఒక టైం స్పెండ్ చేయడం కాదు, అది ఒక అవసరం. మన హ్యాపీనెస్ని పెద్ద పెద్ద విషయాల్లో లేదు, ఈ ఉదయంలో మన మనసు ప్రశాంతంగా ఉండటానికి ఒక మధురమైన పాట చాలు. మరి అటువంటి సాంగ్స్ అన్నీ కూడా కోరుకుంటున్నారు మన వివిధ భారతి లిస్నర్స్. 0403240852 రంగంలో మరి అటువంటి పాటల్ని ప్లే చేస్తోంది మన ఆకాశవాణి వివిధ భారతి.

జనరంజని కార్యక్రమంలో మీరు విన్న పాట కోటలో పాగ సినిమాలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించారు. సినారీ సాహిత్యం ఇది జేవి రాఘవులు, సంగీతం.

0: ఏంటి?
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: కోటలో పాగా సినిమాలోని పాటను మా కోసం ప్లే చేయండి అంటూ మెసేజ్ పంపించారు వీరు. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండల్ చిన్నతుమ్మలగూడ గ్రామం నుంచి శివకోటి శేఖర్ వరలక్ష్మి, సుధీర్ మహాలక్ష్మి, ఐశ్వర్య, వైష్ణవి, అలాగే హైదరాబాద్ కర్మన్ ఘాట్ నుంచి కూడా మనకి మెసేజ్ పంపిస్తున్నారు వీరు. సురేష్ గారు అండ్ ఇంకో మెసేజ్ వచ్చింది రంగారెడ్డి జిల్లా బండరావిలాల గ్రామం నుంచి. లక్ష్మి, వరలక్ష్మి, జయలక్ష్మి, మహాలక్ష్మి, విజయలక్ష్మి, బంగారులక్ష్మి అండ్ గజ్వేల్ నుంచి రామ్ ప్రసాద్, రామ్ చరణ్ అండ్ కొండ శాంత, వైష్ణవి, అబ్బి, హాసిని, నితిన్ వీళ్ళందరూ కూడా భువనగిరి అర్బన్ కాలనీ నుంచి కూడా మనకి మెసేజ్ పంపించారు. మీరు కోరుకున్న అలనాటి ఆన్ముత్యాల లాంటి సినిమా పాటలు వింటూ ఉన్నాం మన జనరంజని కార్యక్రమంలో. 0402324 0852 నంబర్లో.

జనరంజని కార్యక్రమంలో మీరు వినపడ్డ శ్రీకృష్ణార్జున యుద్ధం సినిమాలో ఘంటసాల పి సుశీల ఆలపించిన గీతం ఇది. పింగళి సాహిత్యం పెండియాల సంగీత సారథ్యంలో మరి ఈ పాటని మా కోసం ప్లే చేయండి అంటూ మెసేజ్ పంపించారు వీరు. కీసర మండల్ గోల్మకుంట గ్రామం నుంచి బండి కృష్ణ గౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి భవాని, సుప్రియ, కృష్ణకాంత్ గౌడ్, సాయి చరణ్. అలాగే ఇంకో మెసేజ్ కూడా వచ్చింది చందంపేట మండల్ చిత్రియాల గ్రామం నల్గొండ జిల్లా నుంచి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి కృష్ణమ్మ, మధు శ్రీవాణి, రాధిక శ్రీరామదాసు, కృపాచారి, అనిత సాయి, వర్షిత్ సాయి, రిత్విక్ పండు. అండ్ ఇంకో మెసేజ్ కూడా పంపించారు వీరు పెద్ద అంబర్పేట నుంచి అమర్దాసు, సాయి ప్రకాష్, అనిల్ కుమార్, సంధ్యారాణి, అశ్విన్. అండ్ జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి గ్రామం నుంచి రాజగోపాల్, సువర్ణ, హర్షవర్ధన్, వివేకవర్ధన్ కోరికపై ఆ పాట విన్నాము.

0: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ ఆధ్వర్యంలో డైరెక్టరేట్ జనరల్ ట్రైనింగ్ వారు దేశవ్యాప్తంగా ఎన్ఎస్టీఐలో ఇన్స్ట్రక్టర్స్ ట్రైనింగ్ అండర్ సిఐటిఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తులు కోరుతున్నారు. ఐటీఐ, ఎన్టీఎస్, ఎన్సీఏ, డిప్లొమా, బీటెక్ పూర్తి చేసిన వారు, ఇంకా ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు www.nimionlineadmissions.in ద్వారా 10వ తారీఖులోపు దరఖాస్తు చేసుకోవాలి.
1: మనసుకు హాయినిచ్చే, మదిని రంజింపజేసే అలనాటి అనుమత్యాలు వింటూ ఉన్నా మన జనరంజని కార్యక్రమంలో 0402-324-0852 ఇక సైన్స్ ఒక సైన్స్ చేసినటువంటి సర్వే ప్రకారం డాక్టర్స్ చెప్తున్న విషయాలు ఏంటంటే, ఉదయం పూట మనకు నచ్చిన ఒక మధురమైన పాట వింటే మన బ్రెయిన్లో డోపమైన్ అనే హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవుతుందంట. అలా డే మొత్తం యాక్టివ్గా ఉంటాం, దీంతో బీపీ, స్ట్రెస్ కూడా తగ్గుతాయని డాక్టర్స్ చెప్తూ ఉన్నారు. ట్రాఫిక్లో ఇరుక్కున్నా, బాస్ మెయిల్ చూసినా కూల్గా ఉంటామంట ఆ రోజు మొత్తం. అలాగే పొద్దున్నే ప్రశాంతమైన మనసుతో వర్క్ స్టార్ట్ చేస్తే రోజంతా ఆ వైబ్ క్యారీ అవుతుందంట. సో అది మ్యూజిక్ యొక్క మ్యాజికల్ పవర్.

0: తాండ్ర పాపారాయుడు సినిమాలో కేజే జేసుదాస్, పి సుశీల ఆలపించిన గీతం విన్నారు. సినారి సాహిత్యం, ఎస్ రాజేశ్వరరావు సంగీతం. మరి ఈ పాట కోసం మెసేజ్ పంపించారు వీరు వెంకట్గిరి అల్వాల్ నుంచి, అలాగే బీబీ నగర్ నుంచి అనన్య రాజు కూడా మెసేజ్ పంపించారు. అండ్ తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి త్రిమూర్తులు గుప్త, నాగలక్ష్మి, రేవతి, రేష్మంత్ బాబు, నాగభాగ్యశ్రీ. అండ్ ఎద్దుమైలార నుంచి దేవునూరి వీరయ్య యాదమ్మ, అలాగే వీరితో పాటు ఇంకో మెసేజ్ కూడా మనకు అందింది. అండ్ వీరు కీసర మండల్ గోధుమకుంట విలేజ్ నుంచి సాయి చరణ్, ప్రత్యూష, కీర్తి కూడా మనకి మెసేజ్ పంపిస్తూ ఉన్నారు. అలాగే బండరావిలాల గ్రామం నుంచి హనుమంతు, విజయ, అనన్య.
1: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రినర్షిప్ ఆధ్వర్యంలో డైరెక్టరేట్ జనరల్ ట్రైనింగ్ వారు దేశ వ్యాప్తంగా ఎన్ఎస్టీఐ లో ఇన్స్ట్రక్టర్స్ ట్రైనింగ్ అండ్ సిఐటిఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు. ఐటీఐ, ఎన్టీఎస్, ఎన్సీఏ, డిప్లొమా, బీటెక్ పూర్తి చేసిన వారు, ఇంకా ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు డబ్ల్యూ

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్ లో సమయం
1: ఆకాశవాణి ప్రెజెంట్స్ మార్నింగ్ న్యూస్. శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: నమస్తే, నేను రామచంద్రరావు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. నరేంద్ర మోదీ గారు తెలంగాణ రావడం జరుగుతోంది. హైదరాబాద్ లో జరగబోయేటటువంటి బహిరంగ సభకు మనందరం కూడా హాజరయ్యే వారికి స్వాగతం పలుకుతాం. పెద్ద ఎత్తున కార్యకర్తలు ప్రజలు రావాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.
1: నిజామాబాద్ న్యూ ఎన్జీఓస్ కాలనీ రేడియో శ్రోత నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా దంపతులకు 52వ పెళ్లి రోజు శుభాకాంక్షలు. తెలియచేస్తున్నవారు వారి మనవరాలు శ్రీనిధి, శ్రీహిత. మీరు కూడా మీ వేడుకలను ఆకాశవాణి ద్వారా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా? అయితే మా కాల్ చేయాల్సిన మా నెంబర్ 9490463863, 9490463863.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

0: శ్రోతలకు నమస్కారం. ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తీయని పాటలతో, సంగీతపు మాధుర్యంతో మీ మనసుల్ని నిత్యం రంజింపజేసే మీ అభిమాన కార్యక్రమం జనరంజనికి స్వాగతం. హలో, గుడ్ మార్నింగ్ జనరంజని.
1: గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి.
1: మార్కండేయ,
0: మార్కండేయ గారు నమస్కారం. చెప్పండి, జనరంజన్ కార్యక్రమంలో ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: రంగూన్ రౌడీ మూవీ సార్, ఓజాబిలి వెన్నెలా ఆకాశం ఉన్నదే నీకో పాట కావాలి.
0: తప్పకుండా మీకోసం రంగూన్ రౌడీ నుంచి అద్భుతమైన పాట వస్తుంది, వినండి.

0: హలో నమస్కారం అండి, జనరంజన్ కార్యక్రమానికి స్వాగతం.
1: నమస్తే సార్, గుడ్ మార్నింగ్ సార్.
0: మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: తోటపాలు రుద్ర సుధాకర్ బీసీ కాలేజ్ సార్.
0: సుధాకర్ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా సార్.
0: ఈ రోజు జనరంజన్ లో ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: ఇప్పుడు జగదేక వీరుడు అతిలక సుందరిలో అందాలలో. అహో,
0: చాలా చక్కటి పాట అడిగారండి. మీ అందరి కోసం ఈ పాట ప్లే చేస్తున్నాం, జగదేక వీరుడు అతిలోక సుందరి నుంచి.

0: హలో, గుడ్ మార్నింగ్. జనరంజని.
1: గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: పోచంపల్లి నుంచి సార్. నా పేరు అనిత.
0: అనిత గారు, చెప్పండి, ఏ పాట వినాలనుకుంటున్నారు ఇవాళ?
1: పెళ్లి పుస్తకం సినిమాలో శ్రీరస్తు శుభమస్తు అనే పాట కావాలి సార్.
0: చాలా చక్కటి పెళ్లి పాట అడిగారు.
1: థ్యాంక్ యూ.
0: మీకోసం ప్లే చేస్తాం పెళ్లి పుస్తకం సినిమా నుంచి ఈ పాట.

0: హలో, గుడ్ మార్నింగ్. జనరంజని.
1: గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్.
0: జైనుద్దీన్ గారు నమస్తే.
1: నమస్కారం సార్.
0: చెప్పండి, జనరంజన్ లో ఏ పాట కావాలి వాళ్ళు?
1: సార్, ఈ రోజు జనరంజనిలో 1వ నంబర్ కుర్రాడు మూవీ నుంచి ఎన్ని జన్మలు ఎత్తినా.
0: ఓకే, తప్పకుండా. మీరు అడిగిన పాట మీకోసం 1వ నంబర్ కుర్రాడు సినిమా నుంచి వినండి.

0: హలో, గుడ్ మార్నింగ్. జనరంజని
1: నమస్కారం అండి.
0: నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు రాజశేఖర్.
0: రాజశేఖర్ గారు నమస్తే, చెప్పండి.
1: నమస్తే. నాకు లైలా సినిమా నుంచి బాలు గారు పాడిన పాట.
0: తప్పకుండా మీకోసం లైలా సినిమాలోంచి మీరు అడిగిన పాట వచ్చేస్తుంది.

తీయని పాటలతో జనరంజని నిత్యం మిమ్మల్ని అలరిస్తూనే ఉంటుంది. ఈ సంగీతపు మాధుర్యాన్ని ఇలాగే ఆస్వాదిస్తూ ఉండండి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: మీరింతవరకు జనరంజని శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన తెలుగు సినిమా పాటలు విన్నారు.
1: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं.
2: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSC सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
3: తెలంగాణ ప్రజలకు నమస్కారం. తెలంగాణలో అనేక అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభోత్సవం చేయడం కోసం మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వస్తున్నారు. మే 10న 3 గంటలకు పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభకు మీరందరూ రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. జై తెలంగాణ, జై బీజేపీ, జై హింద్.

0: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
2: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
3: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
2: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
3: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
2: अब दोनों एक ही ऐप पर. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.

0: ఉన్నది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
3: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है

0: నమస్తే, నేను రామచంద్రరావు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట అధ్యక్షుడిని. నరేంద్ర మోదీ గారు తెలంగాణ రావడం జరుగుతోంది. హైదరాబాద్ లో జరగబోయేటటువంటి బహిరంగ సభకు మనందరం కూడా హాజరయ్యే వారికి స్వాగతం పలుకుదాం. పెద్ద ఎత్తున కార్యకర్తలు ప్రజలు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: తెలంగాణ ప్రజలకు నమస్కారం. తెలంగాణలో అనేక అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభోత్సవం చేయడం కోసం మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వస్తున్నారు. మే 10 3 గంటలకు పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభకు మీరందరూ రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. జై తెలంగాణ, జై బీజేపీ, జై హింద్.
4: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సా.

0: కార్యక్రమంలో మీరు విన్న పాట జయసుధ ఇస్మాలో జయచంద్రన్ పి సుశీల ఆలపించిన గీతం ఇది. దాసరి నారాయణరావు సాహిత్యం, రమేష్ నాయుడు సంగీతంలో.
1: నమస్తే, నేను రామచంద్రరావు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. నరేంద్ర మోదీ గారు తెలంగాణ రావడం జరుగుతోంది. హైదరాబాద్ లో జరగబోయేటటువంటి బహిరంగ సభకు మనందరం కూడా హాజరై వారికి స్వాగతం పలుకుదాం. పెద్ద ఎత్తున కార్యకర్తలు ప్రజలు రావాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూలు ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: విన్నారు కదా ఫ్రెండ్స్, మళ్ళీ ఈ ఉదయం 10 గంటలకు ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్తో.

ఇటువంటి మధురమైన పాటల కోసం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఇప్పుడైతే స్టూడియోస్ లో సమయం 9:15 అయింది. ఇక ముంబై నుంచి వివిధ భారతి

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారకరామారావు విమర్శించారు. నేరాలు పెరుగుతున్నా పట్టించుకోకుండా పోలీసు యంత్రాంగాన్ని కేవలం రాజకీయ కక్ష సాధింపులకు ప్రతిపక్షాలను వేధించడానికే వినియోగిస్తున్నారని ఆయన ఆరోపించారు. పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో 18 సీట్లతో గెలిచిన ఎన్డీఏ కూటమి తరఫున ఎన్ రంగస్వామి ఈ నెల 13వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. కూటమి నేతలు ఆయనను అధ్యక్షుడిగా ఎన్నుకుని లెఫ్టినెంట్ గవర్నర్ కైలాష్నాథన్కు మద్దతు లేఖ అందజేశారు. లోక్నివాస్లో గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరడంతో అధికారిక కార్యక్రమానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ప్రస్తుత సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ పదవీకాలం మే 30వ తేదీతో ముగియనుండటంతో నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రహ్మణిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. మరోవైపు చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్గా వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన వెస్ట్రన్ నావల్ కమాండర్గా విధుల్లో ఉన్నారు. ఇవాళ హైదరాబాద్లో జీరో షాడో డే ఏర్పడనుంది. మధ్యాహ్నం 12:12 హైదరాబాద్లో జీరో షాడో డే ఏర్పడుతుంది. కిరణాలు 90 డిగ్రీల కోణంలో నిలువుగా పడటంతో వస్తువులు నీడలు వాటి కిందకే చేరి మాయమైనట్లు కనిపిస్తాయని ప్లానటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ శ్రీ రఘునందన్ కుమార్ తెలియజేశారు. వేసవి తాగునీటి అవసరాలపై తెలంగాణ ఏపీ కోరుతున్న నీటి విడుదలపై ఈ నెల 12వ తేదీన కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించనుంది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీకి శుక్రవారం లేఖలు రాసింది. టౌన్ ప్లానింగ్ పనులపై నిర్వహించిన సమీక్షలో నిర్ణయాలు వేగవంతం చేసేందుకు వివిధ విభాగాల మధ్య సమన్వయం పెంచాలని కమిషనర్ సృజన ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఆక్రమణల తొలగింపు ముమ్మరం చేయాలని, పారదర్శకమైన పౌరసేవలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న గుయానా ఆరోగ్య మంత్రితో సమావేశమయ్యారు. భారత్ గుయానా మధ్య ఆరోగ్య సంబంధాల పురోగతిపై వారు చర్చించారు. చిలీ విదేశాంగ మంత్రి ఫ్రాన్సిస్కో పెరేజ్ మెకెన్నా ఈరోజు నుండి ఈ నెల 15వ తేదీ వరకు భారత్లో పర్యటిస్తారు. ఈరోజు జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ ఈ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _ HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ ఉదయం 11:00 మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: నమస్తే, నేను రామచంద్రరావు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. నరేంద్ర మోదీ గారు తెలంగాణ రావడం జరుగుతోంది. హైదరాబాద్ లో జరగబోయేటటువంటి బహిరంగ సభకు మనందరం కూడా హాజరై వారికి స్వాగతం పలుకుదాం. పెద్ద ఎత్తున కార్యకర్తలు ప్రజలు రావాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి జై జై శ్రీరామ్.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం వల్లరించే సంపూర్ణ వినోదం స్టూడియోస్లో సమయం 10:04 అవుతుంది. వెల్కమ్ టు ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్. ఎస్, మరి అందరూ ఇప్పుడిప్పుడే ఆఫీస్లో బిజినెస్ స్పాట్స్ అలాగే తమ తమ వర్క్ ప్లేసెస్కి వెళ్తూ ఉన్నారు. ఇక స్టూడెంట్స్కి అయితే సమ్మర్ హాలిడేస్ కాబట్టి మరి టూర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు. మరి మార్నింగ్ 10 అయింది అంటే మాత్రం ఎండ వేడి ఓ రేంజ్లో ఉంటుంది. మరి సో ఈ సమ్మర్కి తగ్గట్లుగా మీ ప్రికాషన్స్ అయితే తీసుకుంటూ జాగ్రత్తగా డ్రైవ్ చేయాల్సిన సమయం ఇది. మరి మీ జర్నీని మరింత ఆనందంగా మార్చడానికి మన వివిధ భారతి ఎప్పుడూ కూడా రెడీగా ఉంటుంది. 10 to 11 ఎవర్ గ్రీన్.

హిట్ సాంగ్స్తో నేను మీ మనోహర్ సిద్ధంగా ఉన్నాను. మరి మీరు కూడా రెడీ కదా? ఎస్. మరి ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ అంటే కాలంతో సంబంధం లేకుండా తరతరాలుగా లిస్నర్స్ మనసులో గుర్తుండిపోయే పాటలు. మన మొబైల్లో వందల కొద్ది పాటలు ఉంటాయి, కానీ కొన్ని సాంగ్స్ మాత్రమే సంవత్సరాల తరబడి డిలీట్ చేయకుండా అలాగే ఉంటాయి. మరి కొత్త పాటలు వస్తూ పోతూ ఉంటాయి, కానీ ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ మాత్రం ఎన్ని సంవత్సరాలు గడిచినా ఫ్రెష్గానే అనిపిస్తాయి. అదే ఎవర్ గ్రీన్ సాంగ్స్లోని మ్యాజిక్.

0: ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్లో ముందుగా విన్నారు తొలి ముద్ద సినిమాలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన గీతం ఇది. భువన చంద్ర సాహిత్యం, ఇళయరాజా సంగీతం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं, बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं.
3: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप, अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें. न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी.
0: ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్లో మరో మధుర గణం ఇది. చక్రి సంగీత సారథ్యంలో హరిహరన్ కౌసల్య ఆలపించిన గీతం కందికొండ సాహిత్యం. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ లో మరో హిట్ సాంగ్ ఇది. ఇళయరాజా సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కోరస్ ఆలపించిన గీతం సంకీర్తన సినిమా.

నమస్తే, నేను రామచంద్రరావు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట అధ్యక్షుడిని. నరేంద్ర మోదీ గారు తెలంగాణ రావడం జరుగుతోంది. హైదరాబాద్ లో జరగబోయేటటువంటి బహిరంగ సభకు మనందరం కూడా హాజరై వారికి స్వాగతం పలుకుదాం. పెద్ద ఎత్తున కార్యకర్తలు ప్రజలు రావాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.

0: ఇంద్ర సినిమాలో శంకర్ మహదేవన్, హరిహరన్ పాడిన పాట వినారు. రచన సిరివెన్నెల, సంగీతం మణిశర్మ.
1: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं, बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं.
2: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप, अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें. न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी.
3: తెలంగాణ ప్రజలకు నమస్కారం. తెలంగాణలో అనేక అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభోత్సవం చేయడం కోసం మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వస్తున్నారు. మే 10న 3 గంటలకు పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభకు మీరందరూ రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. జై తెలంగాణ, జై బీజేపీ, జై హింద్.
0: 10:20

9 నిమిషాలవుతోంది. బీబీ స్టూడియోస్లో మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం, మరి ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ వింటూ ఉన్నాం. నేను మీ మనోహర్.

0: తెలంగాణ ప్రజలకు నమస్కారం.
1: జై బోలో తెలంగాణ ఈ సినిమాలో శ్రీకృష్ణ ఆదర్శ్ని పాడిన పాట విన్నారు. నందిని సిద్ధారెడ్డి రాశారు ఈ పాటని చక్రి సంగీతంలో.
2: నమస్తే, నేను రామచంద్రరావు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. నరేంద్ర మోదీ గారు తెలంగాణ రావడం జరుగుతోంది. హైదరాబాద్ లో జరగబోయేటటువంటి బహిరంగ సభకు మనందరం కూడా హాజరై వారికి స్వాగతం పలుకుదాం. పెద్ద ఎత్తున కార్యకర్తలు ప్రజలు రావాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి జై జై శ్రీరామ్.
3: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं, बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं.
4: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें. न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी

0: కార్యక్రమంలో మీరు విన్న పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించారు. రచన వేటూరి, సంగీతం రమేష్ నాయుడు. అందాల రాశి సినిమా నుంచి.
1: నమస్తే, నేను రామచంద్రరావు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. నరేంద్ర మోదీ గారు తెలంగాణ రావడం జరుగుతోంది. హైదరాబాద్ లో జరగబోయేటటువంటి బహిరంగ సభకు మనందరం కూడా హాజరయ్యే వారికి స్వాగతం పలుకుదాం. పెద్ద ఎత్తున కార్యకర్తలు ప్రజలు రావాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం స్టూడియోస్లో సమయం 10:41 అయింది. మరి ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ వింటున్నాం కదా. ఎస్, మరి ఎవర్ గ్రీన్ సాంగ్స్ కాలం మారినా పాత బడవు. మరి ఫ్యాషన్ అప్డేట్ అయిపోతుంది, ట్రెండ్స్ మారిపోతాయి, కానీ కొన్ని సాంగ్స్ మాత్రం ఎప్పటికీ కొత్తగానే ఉంటాయి. మనకు తాతల కాలం నుంచి పాటలు ఇప్పటి యూత్కి కూడా నచ్చుతాయి. తరతరాలు మారిన ఆ సాంగ్ మనల్ని అలరిస్తూనే ఉంటాయి. అది కేవలం హిట్ సాంగ్స్ మాత్రమే కాదు, ఎవర్ గ్రీన్ సాంగ్స్ కూడా. కొన్ని సాంగ్స్ వస్తూ పోతూ ఉంటాయి, కానీ ఎవర్ గ్రీన్ సాంగ్స్ మాత్రం వచ్చి మనతోనే ఉంటాయి.

0: వలపుల మలుపుల సొగసులు ఏ ప్రేమ బంధాలివో.
1: నడచిన అడుగులే కలుపును మనసును మనసును ఒకటిగా.

0: ఏడాది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం స్టూడియోస్ లో సమయం 10:52 అవుతోంది. మరి ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ అన్ని కూడా వింటున్నాం. నేను మీ ఆర్జే మనోహర్. టెక్నాలజీ మారింది కానీ మంచి పాట టేస్ట్ మాత్రం మారలేదు. ఇప్పటి యూత్ కూడా 30 సంవత్సరాల క్రితం పాటలు వింటున్నారు. మరి ఎవర్ గ్రీన్ పాటలు అంటే ఓల్డ్ సాంగ్స్ కాదు, టైంతో ట్రావెల్ చేసే పాటలు. ఒక్కో పాటలో 10 ఇయర్స్ వెనక్కి వెళ్ళిపోవచ్చు. కాలం మారచ్చు కానీ కొన్ని పాటలు మాత్రం ఎప్పటికీ పాతబడిపోవు. చిన్న పెద్ద భాష భేదం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరితో కనెక్ట్ అవుతాయి ఎవర్ గ్రీన్ సాంగ్స్.

0: నాగమల్లి సినిమాలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన గీతం విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ April 26 నుంచి June 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన April 26 నుంచి May 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్ లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా SC.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: తెలంగాణ ప్రజలకు నమస్కారం. తెలంగాణలో అనేక అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభోత్సవం చేయడం కోసం మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వస్తున్నారు. May 10 3 గంటలకు పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభకు మీరందరూ రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. జై తెలంగాణ, జై బీజేపీ, జై హింద్.
0: మరి వాళ్ళ ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ లో చివరిగా వచ్చేస్తోంది బొమ్మరిల్లు సినిమాలో జీన్స్ శ్రీనివాస్ గోపికుమార్ పూర్ణిమ పాడిన పాట డిఎస్పి సంగీతంలో.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 11 గంటలకు వస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణ ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 11వ తేదీన జరిగే పలు కార్యక్రమాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. సోమనాథ స్వాభిమాన్ పర్వ్లో భాగంగా దేశ సుసంపన్నమైన సంస్కృతి సాంప్రదాయ వారసత్వం ప్రతిబింబించే పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు గుజరాత్ రాష్ట మంత్రి జీతూభాయ్ వగాని తెలియజేశారు. పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో 18 సీట్లతో గెలిచిన ఎన్డీఏ కూటమి తరఫున ఎన్ రంగస్వామి ఈ నెల 13వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. కూటమి నేతలు ఆయనను అధ్యక్షుడిగా ఎన్నుకుని లెఫ్టినెంట్ గవర్నర్ కైలాష్ నాథన్ కు మద్దతు లేఖ అందజేశారు. లోక్ నివాస్లో గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరడంతో అధికారిక కార్యక్రమానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన తెలంగాణ రాష్ట రాజకీయాల్లో పెద్ద మార్పు తీసుకొస్తుందని బీజేపీ రాష్ట అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. ప్రధానమంత్రి పాల్గొనే సభకు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ప్రస్తుత సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ పదవీకాలం మే 30వ తేదీతో ముగుస్తుండటంతో నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజాసుబ్రహ్మణిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. మరోవైపు చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్గా వైస్ అడ్మిరల్ కృష్ణస్వామినాథన్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన వెస్ట్రన్ నావల్ కమాండర్గా విధుల్లో ఉన్నారు. ఈరోజు హైదరాబాద్లో జీరో షాడోడే ఏర్పడనుంది. 12:12 హైదరాబాద్లో జీరో షాడోడే ఏర్పడుతుంది. సూర్యుడి కిరణాలు 90 డిగ్రీల కోణంలో నిలువుగా పడటంతో వస్తువుల నీడలు వాటి కిందకే చేరి మాయమైనట్లు కనిపిస్తాయని ప్లానటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ శ్రీ రఘునందన్ కుమార్ తెలియజేశారు. వేసవి తాగునీటి అవసరాలపై తెలంగాణ ఏపీ కోరుతున్న నీటి విడుదలపై ఈ నెల 12వ తేదీన కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించనుంది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీకి నిన్న లేఖలు రాసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ ఈ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AIRNews_HVDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 11 గంటలు దాటి 3 నిమిషాలు కావస్తోంది.
1: నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ రేడియో శ్రోత నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా దంపతులకు 52వ పెళ్లిరోజు శుభాకాంక్షలు. తెలియచేస్తున్నవారు వారి కుమారులు రవి, రాజు. మీరు కూడా మీ వేడుకలను ఆకాశవాణి ద్వారా శ్రోతలతో పంచుకోవాలి.

0: అనుకుంటున్నారా? అయితే మా కాల్ చేయాల్సిన మా నెంబర్ 9490463863, 9490463863. శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: నమస్తే, నేను రామచంద్రరావు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. నరేంద్ర మోదీ గారు తెలంగాణ రావడం జరుగుతోంది. హైదరాబాద్ లో జరగబోయేటటువంటి బహిరంగ సభకు మనందరం కూడా హాజరయ్యి వారికి స్వాగతం పలుకుదాం. పెద్ద ఎత్తున కార్యకర్తలు, ప్రజలు రావాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. అలనాటి నేటి సినీ ప్రముఖుల జీవిత సినీ విశేషాలతో ఆపాత మధురాలను మీకందించే కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి. వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతిలో

0: పాలుగారు ఆయనలాగే చిత్రమ్మ పాడిన పాట విన్నారు ఫ్రమ్ ద మూవీ మరణ మృదంగం.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి. మనల్ని అంటే మనకున్న ఎంటర్టైన్మెంట్లలో కీ రోల్ ఏది అంటే సినిమాలకి ఉంటుంది అనడంలో అస్సలు డౌటే లేదు. హ్యూమన్స్ బిగ్గెస్ట్ ఎంటర్టైన్మెంట్ సినిమానేనట. ఇదే కారణం ఇది కారణమని చెప్పలేం కానీ 2.5 గంటల సినిమా ఓ ఊరట. మనల్ని నవ్విస్తుంది, కవ్విస్తుంది, ఏడిపిస్తుంది, ఆలోచించేలా చేస్తుంది. అలాంటి సినిమాలోని మెయిన్ ఎలిమెంట్ గురించి మాట్లాడుకుందాం ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి. సినిమాలోని నటీనటులకు గుర్తింపునివ్వడంలో ఫస్ట్ ప్లేస్ డైలాగ్స్ కే ఉంటుంది. అంటే మంచి డైలాగ్ డెలివరీతోనే హీరోస్, విలన్స్ అండ్ కమెడియన్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ వీళ్ళందరూ కూడా ఫేమస్ అవుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, అప్పటి రాజనాల నుంచి మొదలు పెడితే ఎన్టీఆర్, ఏఎన్ఆర్, మెగాస్టార్ ఇలా చెప్పుకుంటూ పోతే ఆ తరం నుంచి ఇప్పటి జనరేషన్ వరకు కూడా వాళ్ళు చెప్పిన డైలాగ్స్ మనకు గుర్తున్నాయి అని అంటే ఆ డైలాగ్స్కున్న పవర్ అలాంటిదన్నమాట. ఐ మీన్ ఇంకా ఏంటంటే ఆ డైలాగ్ డెలివరీ అండ్ మానరిజం, ఇవన్నీ కూడా అంటే డైలాగ్ డెలివరీతో మానరిజం వస్తుంది, ఆ మానరిజంతో వాళ్ళు మనకి ఎప్పటికీ గుర్తుండిపోతారు. మరి అలాంటి డైలాగ్స్ని మన యాక్టర్స్ చేత అంటే మన యాక్టర్స్ చేత చెప్పించి ఫైనల్గా మనల్ని ఒప్పించిన డైలాగ్ రైటర్ గురించి మాట్లాడుకుందాం ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో. మరి ఈరోజు నేను మాట్లాడబోయే ఆ డైలాగ్ రైటర్ ఎవరో గుర్తుపట్టగలరా చెప్తాను. ఎందుకంటే ఆయన డైలాగ్ రైటింగ్కే కాదు ఆయన మాటలకి ఆయన స్పీచ్కి కూడా ఫ్యాన్స్ ఉంటారు. మరి గెస్ చేయండి, వాట్సాప్ చేయండి 0404-232-40852. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి.

0: చెప్పాలా, నన్ను అడిగితే నేను చెప్పాలా? మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి మీ ఆర్చి స్వాతితో.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా?

It's simple. Ventane News on Air app download cheskuni, live radio icon click chesi, VB Telugu select cheskuni, non-stop music and entertainment ni enjoy cheyandi. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ

0: యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ని నేడే సంప్రదించండి.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. సినిమాల్లోని డైలాగ్స్ విషయంలో ఒక్కో డైరెక్టర్ది ఒక్కో స్టైల్. అందులోనూ ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఈ రైటర్ కమ్ డైరెక్టర్ది డిఫరెంట్ స్టైల్ అన్నమాట. జీవిత సత్యాలను పురాణాలతో లింక్ పెట్టి వాటికి ప్రాస అలంకారాలతో అల్లి యంగ్ జనరేషన్స్ చేత కూడా విజిల్స్ వేయించే పెన్ పవర్ ఉన్న రచయిత, మాటల రచయిత, అలాగే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. మరి ఇప్పుడైతే చాలా మందికి గుర్తొచ్చే ఉంటుంది కదా, అసలు ఆయన మాటలు ప్రతి మాట కూడా ఏదో ఒక నిజం లేకపోతే ఏదో ఒక డెప్త్ మీనింగ్లా ఉంటుందన్నమాట ఆయన ఏం మాట్లాడినా. సో అది మన త్రివిక్రమ్ శ్రీనివాస్కి ఉన్న పెన్ పవర్.
3: ఆయనకి నష్టం వచ్చి ఆస్తం వేస్తుంటే నీ వ్యాపారం మీరు అనుకున్నారు, ఇప్పుడు ఈ ఇంటి పెళ్లి ఆగిపోతుంటే మీ ఇంటి పెళ్లి అని ఆయన అనుకున్నారు. ఆ రోజు మనదే అని మీరు అనుకోలేదు, ఈ రోజు మనదే అని ఆయన అనుకోలేదు. నాకు తెలిసి మీరు ఒకరినొకరు తిట్టుకునే హక్కు లేదు సార్. మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడే, కష్టాల్లో ఉన్నప్పుడు వెలువలు మాట్లాడకూడదు సార్.
2: ఎంతమంది కనెక్ట్ అయి ఉంటుంది కదా ఈ సినిమాలోని డైలాగ్స్. సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో నాట్ ఓన్లీ సన్ ఆఫ్ సత్యమూర్తి, ఆయన ప్రతి సినిమాలోని డైలాగ్స్ అన్నీ కూడా తోటాల్లా పేలుతాయి అంటారు. మరి ఈరోజు మనం గుర్తుకొస్తున్నాయిలో మాటల రచయిత అలాగే డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారి గురించి మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
3: 11:37 స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. గుర్తుకొస్తున్నాయి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి పెన్ పవర్ గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఆయన సినిమాల్లోని డైలాగ్స్, నాట్ ఓన్లీ డైలాగ్స్, ఆయన మాటలు కూడా ఆలోచించేలా చేస్తాయి. సినిమాలో స్పేస్ దొరికితే చాలు, ఒక మంచి మాట చెప్పే ప్రయత్నం చేస్తారు త్రివిక్రమ్. అందుకే ఆయన్ని అభిమానులు గురూజీ అంటారు. సినిమాల కోసం రాసిన డైలాగ్స్ అయినా సరే లైఫ్ సిచ్యువేషన్ ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కో డైలాగ్ అంటే బాగా కనెక్ట్ అవుతుందన్నమాట. మరి మీకు బాగా నచ్చిన, మీరు బాగా కనెక్ట్ అయిన త్రివిక్రమ్ డైలాగ్ ఏంటో నాకు వాట్సప్ చేయండి ఆన్ 0402324 0852. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: గుర్తుకొస్తున్నాయి Go retro with Akashvani Telugu.

0: దొంగల్లుడు సినిమా కోసం బాలుగారు అండ్ అలాగే చిత్రగారు పాడిన పాట విన్నారు. 11:42 ఆన్ స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. గుర్తుకొస్తున్నాయి, మరి నేను అడిగాను మీకు బాగా నచ్చిన, మీకు బాగా కనెక్ట్ అయిన త్రివిక్రమ్ డైలాగ్ ఏంటి అంటే, చాలా మంది చాలా మెసేజెస్ అయితే పంపించారు చాలా వెరైటీగా. పుట్టింగ్ మై టూ హ్యాండ్స్ ఇన్ మై పాకెట్స్, గోయింగ్ సమ్వేర్ ఐ డోంట్ నో వేర్ ఐ ఆమ్ గోయింగ్, రెండు చేతులు జేబుల్లో పెట్టుకొని వెళ్ళిపోతున్నాను అని ఒక స్పీచ్లో చెప్తారే, అది నిజంగా చాలా ఫేమస్ అయింది కదా. అండ్ అలాగే యుద్ధంలో గెలవడం అంటే శత్రువుని చంపడం కాదు, శత్రువుని ఓడించడం అనేది నాకు బాగా నచ్చుతుంది అంటూ మనీ ఫ్రమ్ తిలక్ నగర్ నుంచి పంపించారు. అండ్ అలాగే సో అందరికీ తెలిసిన మరో ఫేమస్ డైలాగ్, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు గొప్పోడు, ఆడిపి సంతోష్ కుమార్ ఫ్రమ్ కాల్టిక్స్ బెల్లంపల్లి నుంచి పంపించారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్, చాలా మంది చాలా మెసేజెస్ పంపించారు, అవన్నీ చదువుతూ పోతే నెవర్ ఎండింగ్ స్టోరీ లాగా అవుతుందన్నమాట, ఎందుకంటే త్రివిక్రమ్ రాసే ప్రతి డైలాగ్ అలాగే ఉంటుంది, సో వెల్ నోటెడ్ అయిపోతాయి, మనం కూడా తెలియకుండా మన రియల్ లైఫ్ సిచ్యువేషన్స్లో ఆ డైలాగ్స్ని వాడిస్తూ ఉంటామన్నమాట. నిజానికి కథ మాటల రచయితగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న త్రివిక్రమ్ టాలీవుడ్లో డైలాగ్స్ విషయంలో ఒక కొత్త ట్రెండ్ని క్రియేట్ చేశారని చెప్పొచ్చు. పాత్రల కంటే ఆయన రాసిన మాటలు డైలాగ్స్ మాత్రం మనకెప్పటికీ గుర్తుండిపోతాయి. అసలు చెప్పాలి అంటే జంధ్యాల గారు అండ్ అలాగే ముళ్ళపూడి లాంటి రచయితల తర్వాత పంచు డైలాగ్స్తో రియల్ లైఫ్ ఇన్స్టెంట్స్ని సున్నితంగా తెరపై ఆవిష్కరించిన క్రెడిట్ మాత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్తే అంటారు టాలీవుడ్లో.
1: కన్న తల్లిని గుళ్ళో దేవుణ్ణి మనమే వెళ్ళి చూడాలి, వాళ్ళు మన దగ్గరికి రావాలనుకోవడం మూర్ఖత్వం అనిపించుకుంటుంది.

0: నిర్దాకా అమ్మాయి గారిని చంపాలని చూసినాడు, సడన్ గా ఈరోజు బంధువు అయిపోయాడు. ప్రాణాలను తెగించి మరీ ఆవిడ కాపాడిన మీరు బరువు అయిపోయారు. మనుషులు సార్ వీళ్ళు, కనీసం అమ్మాయి గారు కూడా థ్యాంక్స్ చెప్పలేదు.
1: తప్పు బాలు, పనిచేసి జీతం అడగచ్చు, అప్పిచ్చి వడ్డీ అడగచ్చు, కానీ హెల్ప్ చేసి మాత్రం థ్యాంక్స్ అడగకూడదు.
2: కారణం లేని కోపం, గౌరవం లేని ఇష్టం, బాధ్యత లేని యవ్వనం, జ్ఞాపకం లేని వృద్ధాప్యం అనవసరం. అలాంటి వాడు ఉన్నా ఒకటి లేకపోయినా
3: ఒక విషయం గుర్తుపెట్టుకో, మనుషులు పుట్టాకే సాంప్రదాయాలు పుట్టాయి, సాంప్రదాయాలు పుట్టాక మనుషులు పుట్టలేదు.
4: ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన ప్రతి డైలాగ్ ఒక్కో మాట ఒక్కో తూటాలా పనిచేస్తుంది సినిమాల్లో. మరిన్ని కబుర్లు ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
5: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
6: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
4: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
7: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं, बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं.
8: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप, अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें. न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी.
9: తెలంగాణ ప్రజలకు నమస్కారం. తెలంగాణలో అనేక అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభోత్సవం చేయడం కోసం మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వస్తున్నారు. మే 10 3 గంటలకు పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభకు మీరందరూ రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. జై తెలంగాణ, జై బీజేపీ, జై హింద్.

0: చేయాలి.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670464944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
3: न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
4: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
3: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
4: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
3: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
5: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
6: తెలంగాణ ప్రజలకు నమస్కారం. తెలంగాణలో అనేక అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభోత్సవం చేయడం కోసం మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వస్తున్నారు. మే 10న 3 గంటలకు పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభకు మీరందరూ రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. జై తెలంగాణ, జై బీజేపీ, జై హింద్.
5: గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
7: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి. ఒక్క లైన్, ఒకే ఒక్క లైన్ డైలాగ్, కానీ అశేష ప్రేక్షక జనం అవాక్కయ్యేలా చేస్తోంది. అది త్రివిక్రమ్ శ్రీనివాస్ కున్న కలం బలం అన్నమాట. పాలించి పెంచిన తల్లులు సార్, పాలించలేరా? అసలు ఏం అన్న డైలాగ్ ఇది. విమెన్ పవర్ని ఒక్కసారిగా ఎలివేట్ చేసిన డైలాగ్ ఇది. అరవింద సమేతలో ఎన్టీఆర్ చేత పలికించారు. నిజం చెప్పేటప్పుడే భయం వేస్తుంది, కానీ చెప్పకపోతే ఎప్పటికీ భయం వేస్తుంది. ఎంత లోతైన అర్థం కదా. అందుకే ఎప్పటికప్పుడు నిజం చెప్పాలి. ఆ మాత్రమే కదా ఆ క్షణం, ఆ నిమిషం, లేదంటే ఆ రోజు భయపడతాం. కానీ చెప్పకుండా ఆ అబద్ధాన్ని మోస్తూ తిరిగామే అనుకోండి, ప్రతిసారి భయపడాల్సిందే. ఇలా చెప్తూ ఉంటే ఇందాక అనుకున్నట్టు ప్రతి మాట కూడా ఒక తూటలా

వెళ్తుంది త్రివిక్రమ్ డైలాగ్స్ అనమాట. సో మెడిసిన్కైనా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, కానీ త్రివిక్రమ్ డైలాగ్స్కి మాత్రం నో ఎక్స్పైరీ డేట్. మరి త్రివిక్రమ్ సినిమాలో మనం అబ్జర్వ్ చేస్తే హీరో హీరోయిన్ కమెడియన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి విలన్ వరకు అందరూ పంచ్ డైలాగ్స్ వేస్తూనే ఉంటారు. ఈ ప్రాస డైలాగ్స్ వినడానికే చాలామంది త్రివిక్రమ్ మూవీస్ రిపీటెడ్గా చూస్తుంటారట. మాటలనే తూటాలతో సినిమా చేస్తున్న ప్రేక్షకుణ్ణి నవ్వించడం, ఎంటర్టైన్ చేయడం అనేది త్రివిక్రమ్కున్న పెన్ పవర్. మరి మరెన్నో డైలాగ్స్ త్రివిక్రమ్ పెన్ ద్వారా మనందరికీ రావాలని కోరుకుందాం. ఇది ఇవాల్టి గుర్తుకొస్తున్నాయి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నిజంగా త్రివిక్రమ్ పెన్ను చూస్తే మాత్రం నాకు ఈ పాట ఆయనకే డెడికేట్ చేయాలనిపిస్తుంది.

రామచంద్రరావు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట అధ్యక్షుడిని నరేంద్ర మోదీ గారు తెలంగాణ రావడం జరుగుతోంది. హైదరాబాద్ లో జరగబోయేటటువంటి బహిరంగ సభకు మనందరం కూడా హాజరై వారికి స్వాగతం పలుకుదాం. పెద్ద ఎత్తున కార్యకర్తలు ప్రజలు రావాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి జై.

0: జై శ్రీరామ్.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 11 గంటలు దాటి 59 నిమిషాల 32 సెకండ్లు అలా కొనసాగుతుంది. మరికొద్ది క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. టైమ్ ఆన్ స్టూడియో క్లాక్ 12 గంటలు దాటి 5 నిమిషాలు కావస్తోంది. చైతన్య స్ఫూర్తి వింటారు మీ ఆర్జే స్వాతితో.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
3: 12:10 స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి. హే, హౌ ఈస్ యువర్ లైఫ్ అని అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా రియాక్ట్ అవుతారు. ఓ నాకేం అని కొందరు అంటారు. అంతా బానే ఉంది కానీ మాస్టారు అంటూ నసుగుతూ ఉంటారు ఇంకొందరు. హా, ఏం బాగుండడం లేండి అంటూ దీర్ఘాలు తీస్తారు ఇంకొందరు. నిజానికి బాగున్నా కూడా పైకి మాత్రం ఎక్కడ లేని కష్టాలను ఒలికిస్తుంటారు ఇంకొందరు. యూనో, ప్రపంచం మొత్తం మీద దాదాపు ఇదే వరస. నిజానికి చాలా మంది లీడ్ చేస్తున్న లైఫ్ వాళ్ళది కానే కాదు. వాళ్ళ జీవితాల్ని నడిపించేది వాళ్ళు కాదు, వేరొకరు అంటాను నేను. అంటే మరి ఇంతకీ మన జీవితాన్ని మనం నడపరా? అంటే మనం నడిపించుకోవట్లేదా? మన జీవితాన్ని నిజంగా ఇంకెవరైనా నడిపిస్తున్నారా? ఇలాంటి ఆలోచనలు మీకు వచ్చాయా? ఎగ్జాక్ట్లీ అండి, నిజానికి నిజం. ఇలా మాట్లాడే చాలామంది లైఫ్ వాళ్ళ లైఫ్ని వాళ్ళు లీడ్ చేస్తున్నారు అనుకుంటారు, కానీ వాళ్ళ లైఫ్ని లీడ్ చేసేది వాళ్ళు కారు, ఇంకొకరు. మరి ఎవరు వాళ్ళు తెలుసుకోవాలి అంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి విత్ మీ ఆర్జే స్వాతితో.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్ లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా SC.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకే.

0: తెలంగాణ ప్రజలకు నమస్కారం. తెలంగాణలో అనేక అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభోత్సవం చేయడం కోసం మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వస్తున్నారు. మే 10న 3 గంటలకు పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభకు మీరందరూ రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. జై తెలంగాణ, జై బీజేపీ, జై హింద్.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి. సమయం 12 గంటల దాటి 14 నిమిషాలు కావస్తోంది. మరి చైతన్య స్ఫూర్తిలో నేను ఇందాక చెప్పాను, చాలా మంది తమ లైఫ్ ని తాము లీడ్ చేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ వాళ్ళ లైఫ్ లీడ్ చేసేది వాళ్ళు కాదు అని. అంటే మనుషుల్ని నడిపించేది ఏంటి అంటే ప్రేమ అంటారు కొందరు, డబ్బే కాదు కాదు డబ్బే అంటారు ఇంకొందరు, నో నో నో నో నో నీతి న్యాయం ధర్మం అంటారు ఇంకొందరు. సరే, ఒక్కో కోణంలో ఒక్కొక్కరు అన్నా కూడా అన్నీ నిజమే, కానీ వీటన్నిటిని మించి ఇంకొకటి ఉంటుంది. అదేంటంటే వాలిడేషన్. వాలిడేషన్ మీన్స్ అందరి దగ్గర మంచి అనిపించుకోవాలనే తపన. ఐ మీన్ ఇతరుల అభిప్రాయం పైనే తమని తాము డిసైడ్

అన్నీ నిజమే. కానీ వీటన్నిటిని మించి ఇంకొకటి ఉంటుంది, అదేంటంటే వాలిడేషన్. వాలిడేషన్ మీన్స్ అందరి దగ్గర మంచి అనిపించుకోవాలనే తపన. ఐ మీన్ ఇతరుల అభిప్రాయం పైనే తమని తాము డిసైడ్ చేసుకునే వాళ్ళే ఎక్కువ మన సొసైటీలో. ఎగ్జాక్ట్లీ, నిజంగానే. అంటే వాళ్ళు చేసేది రైటో రాంగో అని వాళ్ళకి తెలిసినా కూడా పక్క వాళ్ళు ఏదో ఒకటి చెప్తే బాగుండు అని ఒక్కొంత, లేదంటే బా ఏదైతే అదేంది, వాళ్ళ దృష్టిలో నేను మంచి అయితే చాలు అని పనులు చేసేవాళ్ళు ఇంకొంత అనమాట. అలా ఎలా అవుతుంది స్వాతి అంటారా? సరే, మాట్లాడుకుందాం ఈ విషయమే ఇవాళ చైతన్య స్ఫూర్తిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: కార్తీక్ పాడిన పాట విన్నారు ఫ్రమ్ ద మూవీ గజనీ. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
1: మాననీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ కా దేశ్ కే సభీ ఎగ్జామ్ వారియర్స్ కే లియే విశేష సందేశ్.
2: జిందగీ పరీక్షా కే లియే నహీ హై, హమారే జీవన్ కో బనానే కే లియే శిక్షా ఏక్ మాధ్యమ హై.
1: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.
3: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
0: 1221 స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి. వాలిడేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం ఇవాళ చైతన్య స్ఫూర్తిలో. వాలిడేషన్ అంటే కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ అన్నమాట. ఏదైనా పని చేస్తే ఒకరు చప్పట్లు కొట్టాలి, ఒకరు మెచ్చుకోవాలి, నువ్వు బాగా చేసావు అనాలి, అసలు నువ్వు ఉన్నావు చూడు, నువ్వు సంథింగ్ స్పెషల్ అబ్బా అనాలి. అలా ఎవరూ అనకపోతే ఎంటీగా ఫీల్ అవుతారు. అంతే స్వాతి, ఇప్పుడు మెచ్చుకోలు మంచిదేగా అని మీరు అనుకోవచ్చు. ఎస్, ఎగ్జాక్ట్లీ. అంటే మెచ్చుకోవడం అనేది ఎంకరేజ్మెంట్ కాదని నేను అనను, కానీ ఆ మెచ్చుకోవడం కోసమే పని చేయొద్దు అంటాను. ఎందుకంటే నీ పనికి, అంటే నువ్వు చేసే పనికి ఎవరో ఒకరి వాలిడేషన్ కోరుకోవడం అనేది ఒక వ్యసనం లాంటిది. మరి అలా ఎలా అవుతుంది? ఎవరైనా ఎంకరేజ్ చేస్తే మనం ఇంకా బాగా చేస్తాం కదా అని అనిపించవచ్చు, కానీ వాలిడేషన్ కోరుకోవడం అనేది మాత్రం 100% వ్యసనమని నేనంటాను. మరి ఎందుకంటాను తెలుసుకోవాలి అంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి.

0: ఆనంద్ మూవీ నుంచి సూపర్ ట్రాక్ విన్నారు. నిజంగా అసలు ఈ సినిమాలో అంటే మనకి మ్యూజిక్ డైరెక్టర్ సింగర్స్గా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, లైక్ మన కీరవాణి గారు, డిఎస్పి గారు. కానీ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సంగీతం అందించిన మ్యూజిక్ డైరెక్టర్లలో ఎంఎం రాధాకృష్ణన్ గారు ఒకరు. నిజంగా ఆయన వాయిస్ కూడా వర్సటైల్గా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆయన గాత్రంలో ఆ సరిగమలు అద్భుతాలు చేస్తాయి అనడంలో నో డౌట్. మరి టైం అయితే 12 గంటలు దాటి 30 నిమిషాలకు వస్తోంది. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి.
1: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं.
2: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
3: म्यूजिक एंड मस्ती फिल्मी न्यूज तो पाटू मनल्ली अपडेटेड गा उंचडानिकी की बोलेड अंता गपशप व्हाट्सएप रिक्वेस्ट सॉन्ग डेडिकेशंस इंका एन्नेन्नो ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం.

0: అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ ఆధ్వర్యంలో డైరెక్టరేట్ జనరల్ ట్రైనింగ్ వారు దేశవ్యాప్తంగా ఎన్ఎస్టీఐలో ఇన్స్ట్రక్టర్స్ ట్రైనింగ్ అండర్ సిఐటిఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు. ఐటీఐ, ఎన్టీఎస్, ఎన్సీఏ, డిప్లొమా, బీటెక్ పూర్తి చేసిన వారు, ఇంకా ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు www.nimionlineadmissions.in ద్వారా 10వ తారీఖు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
2: 12:30 ఆన్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి. వాలిడేషన్ గురించి మాట్లాడుకుంటాం. సో చాలా మంది ఇందాక నేను అన్నప్పుడు, అవును మెచ్చుకోవడం మంచిదే కదా స్వాతి, మెచ్చుకుంటే చాలా పనులు చేయొచ్చు కదా అని చెప్పేసి మెసేజెస్ కూడా పంపించారు. మంచిదే, అంటే మెచ్చుకోవడం అనేది మంచిదే, కానీ అంటే ఒకరు మెచ్చుకోవాలి అంటే వాలిడేషన్ అనేది ఒక మత్తు లాంటిది, అంటే తాగినప్పుడు బాగానే ఉంటుంది కానీ అలవాటైతే కష్టం అనమాట. అంటే ఏం లేదు, ఒకసారి నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన ఆ మెచ్చుకోలు రాలేదు అనుకోండి, ఏమైపోతుందంటే లోపలంతా ఖాళీగా అనిపిస్తుంది. అంటే వాళ్ళు వీళ్ళు ఇచ్చే కాంప్లిమెంట్స్తో నీ లైఫ్ నిండకూడదు అంటాను నేను. అండ్ అంతేకాదు, నువ్వు లేదా నువ్వు చేసే పని వాళ్ళ కోసం కాదు కదా అన్న ఆలోచన ఉండాలి మనకు. అగ్రి అవుతారా నాతో? ఓకే రైట్, చాలామంది ఎగ్జాక్ట్లీ అని పెట్టారు, ఎస్ స్వాతి అని కూడా పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. వాలిడేషన్ అంటే మనం చేసే పని సోల్ సాటిస్ఫాక్షన్ అవ్వాలి, కానీ వాలిడేషన్ని ఎక్స్పెక్ట్ చేయకూడదు. మనం పని చేస్తూ వెళ్ళాలి, ఓకే మెచ్చుకోలు వచ్చింది అని అంటే అప్పటికప్పుడు ఎనర్జెటిక్గా ఉండాలి, సో అదైతే బాగానే ఉంటుంది. కానీ మెచ్చుకోవడం కోసమే పని చేయాలి అంటే మాత్రం కష్టంగా ఉంటుంది. వాట్ స్వాతి గారు జీవిత సత్యాలు చెప్పారు, మీ ఎక్స్పీరియన్సా? అఫ్కోర్స్ మంచి మాటలన్నీ ఎక్స్పీరియన్స్తోనే వస్తాయి కదా, అనుకోండి పర్లేదు. థ్యాంక్ యూ సో మచ్. మరి అటెన్షన్ కోసం పని చేయడం అంటే నీ విలువను నువ్వు తాకట్టు పెట్టినట్టే కదా, రైట్ కదా? మరి ఇంకా మాట్లాడుకుందాం వాలిడేషన్ గురించి ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: నేను మీ తోడు, మీరు నా తోడు. అప్ టు 3 o'clock నేనే ఉంటాను మీతో. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాలు తిరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం.
1: పేపర్.

0: ఉండాలి.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: 12:38 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి. పొద్దున లేచిన మొదలు వాళ్ళు ఏమనుకుంటున్నారో అని భయపడే వాళ్ళు కొందరు, వాళ్ళు నా గురించే మాట్లాడుకుంటున్నారు అని ఫీల్ అయ్యే వాళ్ళు కొందరు. వీలాంటోళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ లైఫ్ని వాళ్ళు ఎప్పటికీ లీడ్ చేయలేరు. ఇన్స్టా లైక్స్, ఫేస్బుక్ కామెంట్స్, అంటే ఎదుటి వాళ్ళంటే ఒకరి సీను ఒకరి రిప్లై కోసం నీ మనసు చచ్చిపోతుంది, నీ మనసు లాగేస్తోంది. అస్తమానం నువ్వు చెక్ చేసుకుంటున్నావు అంటే అది లైఫే కాదు, దాన్ని ఏమంటారో తెలుసా, బానిసత్వం అంటారు. ఎందుకంటే వాళ్ళు చూసారో లేదో, వాళ్ళు ఏమనుకుంటున్నారో లేదో, వాళ్ళు నా గురించే మాట్లాడుకున్నారేమో, డెఫినెట్గా మాట్లాడుకునే ఉంటారు అని ఒకలాగా, లేదంటే వాళ్ళు ఏమనుకుంటున్నారేమో నాకు తెలిసి వాళ్ళు నా గురించే అనుకుని ఉంటారు, వాళ్ళు నన్ను చూసే నవ్వుంటారు, లేదంటే నాకు లైక్ కొట్టలేదు, నాకు కామెంట్ పెట్టలేదు, చూసుంటారా లేదా. ఇలాంటి ఆలోచనలతో బతికితే దాని బానిసత్వం అనకపోతే ఏమంటారు చెప్పండి. వన్ థింగ్ యు రిమెంబర్, ప్రపంచం నీకు అప్రూవల్ ఇవ్వాలి అని చూడొద్దు. ఎందుకంటే నిన్ను నువ్వు అప్రూవ్ చేసుకుంటే చాలు కదా, నువ్వు చేసే పని మీద నీకు నమ్మకం ఉంటే. సో పక్క వాళ్ళు మెచ్చుకుంటే ఏంటి, మెచ్చుకోకపోతే ఏంటి, నీకు తెలుసు కదా నువ్వు చేసింది రైట్ ఆర్ రాంగ్ అనేది, అది తెలిస్తే చాలు. సో నిన్ను నువ్వు అప్రూవ్ చేసుకో చాలు, ఆటోమేటిక్గా ప్రపంచం నిన్ను గౌరవిస్తుంది. ఎగ్జాక్ట్లీ, నిజంగానే గౌరవిస్తుంది. హోప్ యూ ఆల్ యాక్సెప్ట్ ఇట్. మీరందరూ కూడా నాతో అగ్రీ చేస్తారని అనుకుంటున్నాను. ఇంట్రెస్టింగ్, ఎందుకంటే ఈరోజు నేను మాట్లాడే ప్రతి మాటకి నాకు ఇమీడియట్గా రెస్పాన్స్ వచ్చేస్తుంది. అవును స్వాతి, నిజమే, థ్యాంక్ యూ సో మచ్. త్రీ వరకు ఉంటారా,

అండ్ ఎగ్జాక్ట్లీ ఉంటానండి, 3 వరకు ఉంటాను. అండ్ చైతన్య స్ఫూర్తి అంటే అర్థం ఇదే కదా, సో ఎప్పటికప్పుడు మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ ఉండాలి. అంతేకాని పక్క వాళ్ళు మెచ్చుకోవాలి, పక్క వాళ్ళు గుర్తింపు ఇవ్వాలి, లేకపోతే వాళ్ళేదో మనల్ని గుర్తించేసి మనకు అప్రూవ్ ఇవ్వాలి అని మనం పని చేస్తే కనుక నిజానికి ఆ పని సక్సెస్ అవుతుందా లేదా పక్కన పెడితే మనం ఆ కాన్సన్ట్రేషన్తోనే, అంటే పక్క వాళ్ళు ఇచ్చే ఆ కాంప్లిమెంట్ కోసమే పనిచేసినట్టు అవుతుంది. కానీ ఆ పనికి 100కి 100% న్యాయం చేస్తామా అంటే డౌటే. ఏమంటారు? అవుదని అంటారు. ఇంకా వరల్డ్ని కబుర్ల కోసం వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి.

0: ఆయనలాగేతన్ వి పాడిన పాట విన్నారు ఫ్రమ్ ద మూవీ ఆవారా. స్టూడియో క్లాక్ లో సమయం 12 గంటలు దాటి 45 నిమిషాలు కావస్తోంది. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ ఆధ్వర్యంలో డైరెక్టరేట్ జనరల్ ట్రైనింగ్ వారు దేశ వ్యాప్తంగా ఎన్ఎస్టీఐలో ఇన్స్ట్రక్టర్స్ ట్రైనింగ్ అండర్ సిఐటిఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు. ఐటీఐ, ఎన్టీఎస్, ఎన్సీఏ, డిప్లొమా, బీటెక్ పూర్తి చేసిన వారు, ఇంకా ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు www.nimionlineadmissions.in ద్వారా 10వ తారీఖు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం చైతన్య స్ఫూర్తిలో మనం మాట్లాడుకుంటున్నాం వాలిడేషన్ గురించి. విన్ ప్రైవేట్లీ, గ్రో క్వైట్లీ అంటారు. విన్నారా? ఇది ఒక స్టైల్ కాదు, ఒక స్టేటస్ అంటే ఒక స్టేట్మెంట్ కూడా కాదు, ఇది ఒక పవర్. చాలా మంది ఏంటంటే సక్సెస్ ని చూపించడానికే ట్రై చేస్తూ ఉంటారు, కానీ ఇంకొందరు ఉంటారు సక్సెస్ అయ్యాక కూడా చాలా సైలెంట్ గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మన చుట్టూ ఉన్న సొసైటీ మనం చేసే హడావిడిని కాదు మనకొచ్చిన సక్సెస్ ని మాత్రమే గౌరవిస్తుంది అని. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రీసెంట్ గా వచ్చిన ఎలక్షన్ రిజల్ట్ అనమాట. చరిత్రకు ముందు చరిత్ర తర్వాత అని అదేదో సినిమాలో డైలాగ్ చెప్పినట్టుగా, అంటే బిఫోర్ ఎలక్షన్స్ ఎన్ని రకాలుగా ట్రోల్ చేశారు, ఎన్ని మాటలు అన్నారు, రకరకాలుగా ట్రోల్ చేశారు. అయినా కానీ ఇప్పుడు సక్సెస్ వచ్చిన తర్వాత ఆయన లైఫ్ నుంచి ఇది నేర్చుకోవాలి, అది నేర్చుకోవాలి, ఈస్ ద రియల్ హీరో అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, నీ చుట్టూ ఉన్న సొసైటీ నువ్వు చేసే హడావిడిని హంగామాని కాదు, నువ్వు నీకొచ్చిన ఆ సక్సెస్ ని మాత్రమే గౌరవిస్తుంది అని. సో మనం చేసే పని మనం చేసుకుంటూ వెళ్ళాలి అంతే, అప్పుడు మన గురించి ప్రపంచం మాట్లాడాలి తప్ప మనం ఈ పని చేస్తున్నాను, నేను అది చేస్తాను, ఇది చేస్తాను, నేను అది చేసేసాను ఒకప్పుడు అని మాట్లాడుకుని మన డప్పు మనమే కొట్టుకోకూడదు అనమాట. సో మనకి మనం ఒక అప్రూవల్ ఇచ్చుకోవాలి, దాన్నే నిజమైన కాన్ఫిడెన్స్ అంటారు. అంటే ట్రూ కాన్ఫిడెన్స్ అంటే ఏంటి అంటే ఎవరో కాదు మనల్ని నమ్మాల్సింది, మనల్ని మనమే అని. సో చాలామంది మెసేజ్ పంపిస్తున్నారు, ఒక అబద్ధం ఆడితే మరో అబద్ధం ఆడవలసిన పరిస్థితి ఏర్పడినట్టే, మెప్పు కోసం కొందరు పడుతున్న పాటలు అన్నీ ఇన్ని కావు స్వాతి, గొప్పలు వద్దు తిప్పలు అసలే వద్దు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజామాబాద్ నుంచి జనగామ చంద్రశేఖర్ శర్మ గారు పంపించారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ నైస్ బా, అంటే ఒక మంచి మాటను చెప్పారు. ఇందాక నన్ను ఎవరో అన్నారు కదా ఎక్స్పీరియన్స్ ఆ స్వాతి అని, చూసారా ఎక్స్పీరియన్స్లోంచే ఇలాంటి గొప్ప గొప్ప మాటలన్నీ వస్తూ ఉంటాయన్నమాట. 12:54 అవుతోంది స్టూడియో క్లాక్లో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి.
1: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ ఆధ్వర్యంలో డైరెక్టరేట్ జనరల్ ట్రైనింగ్ వారు దేశ వ్యాప్తంగా ఎన్ఎస్టీఐలో ఇన్స్ట్రక్టర్స్ ట్రైనింగ్ అండర్ సిఐటిఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు. ఐటీఐ, ఎన్టీఎస్, ఎన్సీఏ, డిప్లొమా, బీటెక్ పూర్తి

0: ఉన్నది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి. సమయం 1 గంట దాటి 17 సెకండ్లు కావస్తోంది. మనం మాట్లాడుకుంటున్నాం.

0: వాలిడేషన్ వద్దు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ముద్దు అని చెప్పేసి. అంటే ట్రూ కాన్ఫిడెన్స్ అంటే ఏంటి అంటే, ఎవరు చప్పట్లు కొట్టినా కొట్టకపోయినా మనం మన లక్ష్యం కోసం చేసే ప్రయాణం ఏదైతే ఉంటుందో అదే మనల్ని నడిపించే శక్తి అనమాట. నిన్ను నువ్వు మెచ్చుకోకపోతే ప్రపంచం నిన్ను తిట్టడానికి, నీతో ఫుట్బాల్ ఆడడానికి రెడీగా ఉంటుంది. నిజమే కదా. అండ్ అటెన్షన్ కోసం కాదు, అచీవ్మెంట్ కోసం బ్రతకాలి. జనాల అప్రూవ్మెంట్ అనేది మనకి ఎనర్జీనిస్తుంది, మనకు ఒక ఫ్యూయల్ లాంటిది, మనకు ఒక ఇంధనం అనుకుంటారు. యునో, జనాల అంటే జనాల అప్రూవల్ కోసం నువ్వు వర్క్ చేస్తున్నావు అంటే అది నీకు ఇంధనం కాదు, అది పెద్ద బంధనం. ఎందుకంటే ప్రతిసారి కూడా మనం అప్రూవల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటామన్నమాట. కాబట్టి నేనేమంటానంటే, నిజంగా సక్సెస్ అయ్యేవాళ్ళు, ఐ మీన్ సూపర్ హీరోస్, విజేతలు అనేవాళ్ళు ఎవరు కూడా హడావిడి చేయరబ్బా. వాళ్ళు జస్ట్ చాలా సింపుల్గా హిస్టరీని క్రియేట్ చేస్తారు. సో మరి మనం మన హిస్టరీని క్రియేట్ చేసుకోవాలి, చేయాలి అంటే చేయాల్సింది హడావిడి కాదు, ప్రయత్నం, రైట్? మరి ఆ ప్రయత్నాన్ని మీరు కూడా చేయండి. అండ్ అప్రూవల్ కోసం కాదు, అటెన్షన్ కోసం కాదు, మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీరు పనిచేస్తూ ఉండండి, రైట్? మరి ఇది వాళ్ళ చైతన్య స్ఫూర్తి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. అండ్ మీకోసం వచ్చేస్తుంది రాజు వర్డ్స్ రాంబాయి సినిమా నుంచి పాట. ఈ పాట తర్వాత ఓ విషయం చెప్తానబ్బా. ఏంటంటే, మనం జనరల్గా పక్క వాళ్ళని ఏడిపించడానికో లేకపోతే వెక్కిరించడానికో వాళ్ళని ఇమిటేట్ చేస్తూ ఉంటాం కదా, దానివల్ల కొన్ని తిప్పలు వస్తూ ఉంటాయి. నేను ఫేస్ చేసిన ఆ ఒక ఎక్స్పీరియన్స్ చెప్తానే, వినండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: రాజు, నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాలు అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకో.
2: చెప్పాలే గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
1: తుడపకలే, చిన్నగా రాసుకో.

రాంబాయి అని పేరు పెట్టుకున్న వాళ్ళు అప్పట్లో చాలా తిట్టుకొని ఉంటారు, ఏం పేరు పెట్టారమ్మా నాకు అని. కానీ ఈ పాట తర్వాత ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతారు కదా. ఎంతైనా మన పేరు మీద కొన్ని పాటలు అనమాట, ఒక పాట వస్తే మస్తు ఉంటుంది అనమాట. నేనైతే ఎప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాను, ఎందుకంటే స్వాతి పేరుతో చాలా పాటలు ఉంటాయి. సరే మీకు విషయం చెప్తానన్నాను కదా, ఏంటంటే మనం ఫ్రెండ్స్ని లేదా కలీగ్స్ని సరే ఏడిపించడానికో, వెక్కిరించడానికో, లేకపోతే వాళ్ళని మార్చడానికో వాళ్ళని ఇమిటేట్ చేస్తూ ఉంటాం, వెక్కిరిస్తూ ఉంటాం, కిండిల్ చేయడానికి వాళ్ళ అంటే మన వాళ్ళ మాడ్యులేషన్ని కానీ లేదంటే వాళ్ళ ఊత పదాలని రెగ్యులర్గా మనం వాడుతూ ఉంటాం. ఇదంతా బాగానే ఉంది. వాళ్ళని ఏడిపించడానికి మనం తరచుగా వాడడం వల్ల ఏమవుతుందంటే, తెలియకుండానే వాడు మార్చుకుంటాడు కానీ మనం అలవాటు చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక గత వారం రోజులుగా ఒక ఫ్రెండ్ని ఏడిపించడానికి ఎగ్జాక్ట్లీ అన్న పదాన్ని బాగా వాడుతున్నాను అనమాట. మరి ఆయన మార్చుకున్నాడో లేదో నాకు తెలియదు, కానీ తెలియకుండా నేను ఈరోజు ఆ పదాన్ని చాలాసార్లు వాడాను. సో దీనివల్ల మీకు అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే, పక్క వాళ్ళని ఏడిపించడానికో మార్చడానికో ఏదో చేస్తున్నామని మనం అనుకుంటాం, కానీ తెలియకుండానే మనం అలవాటు చేసుకుంటాం అనమాట. కాబట్టి ఏదైనా లిమిట్లో చేయండి, లేదంటే వాళ్ళకి చెప్పాల్సింది పోయి మనం ఇంకొకరి చేత చెప్పించుకునే స్టేజ్కి వస్తామన్నమాట. రైట్, మరి 1:06 అవుతోంది స్టూడియో క్లాక్లో. మీకోసం వచ్చేస్తుంది మరో పాట, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో మైనారిటీల కోసం ప్రత్యేక డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో అధికారులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. పర్యటనలో భాగంగా సుమారు 8,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన కరీంనగర్ బంద్ పాక్షికంగా కొనసాగుతోంది. మేడిగడ్డలోని 3 పిల్లర్లకు మరమ్మతులు చేస్తే కేసీఆర్కు పేరు వస్తుందనే భయంతోనే ప్రభుత్వం 9 హట్టి నిర్మాణం అంటూ కొత్త మోసానికి తెరలేపిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో మైనారిటీల కోసం ప్రత్యేక డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వీటిలో నైపుణ్యాభివృద్ధి, ఏఐ బోధనకు ప్రాధాన్యమిస్తూ ఉపాధి అవకాశాలు పెంచాలని సూచించారు. ఇమాం మోజుంల గౌరవ వేతనాలను క్రమం తప్పకుండా విడుదల చేయాలని, ఖబరిస్థాన్లకు భూములు కేటాయించాలని అన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో భాగంగా అన్ని మతాల ప్రార్థనా మందిరాల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజరుద్దీన్, ఇతర ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో విద్యార్థులకు ప్రోత్సాహకాలు, ఆటోల రెట్రోఫిట్టింగ్ వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో షబీర్ అలీ, ఫహీం ఖురేషి తదితరులు పాల్గొన్నారు. నాంపల్లి హజ్ హౌస్లో యాత్రికుల బస్సును ప్రారంభించిన ముఖ్యమంత్రి ఓటరు సవరణ పేరిట సాగుతున్న కుట్రలను తెలంగాణలో సాగనివ్వమని స్పష్టం చేశారు. హిందూ ముస్లింలను రెండు కళ్ళుగా భావిస్తూ మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, విమాన ఇంధన ఛార్జీల భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు. హైదరాబాద్లోని 2 లక్షల డీజిల్ ఆటోలను ఉచితంగా ఎలక్ట్రిక్ వాహనాలుగా మారుస్తామని హామీ ఇచ్చారు. రాష్ట అభివృద్ధి కోసం ప్రార్థించాలని యాత్రికులను కోరారు. మంత్రి అజరుద్దీన్ హజ్ సౌకర్యాలను వివరించగా ఎంపీ అసాదుద్దీన్ ఓవైసీ యాత్రికులకు పలు సూచన చేశారు. ఈ కార్యక్రమంలో షబీర్ అలీ, షఫీయుల్లా తదితర నేతలు పాల్గొన్నారు. తెలంగాణ నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఈ సందర్భంగా నేతలు పునరుద్ఘాటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హైదరాబాద్లో పర్యటిస్తారు. 3వ సారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టాక నగరానికి వస్తున్న మోదీ హెచ్ఎస్సిసిలో సుమారు 8,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. జహీరాబాద్ స్మార్ట్ సిటీ, జాతీయ రహదారి పనులు, ఐఓసీ టెర్మినల్ వంటి కీలక ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి. అనంతరం పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఈ పర్యటన కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నేతృత్వంలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయగా బీజేపీ శ్రేణులు నగర వ్యక్తంగా ఫ్లెక్సీలు, బ్యానర్లతో సందడి చేస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ నుంచి రేపు హైదరాబాద్లోని పెరేడ్ మైదానంలో నిర్వహించే ప్రధానమంత్రి బహిరంగ సభకు ప్రత్యేక రైలు సౌకర్యం కల్పిస్తున్నట్లు సిర్పూర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నియోజకవర్గం నుంచి 2,000 మందిని సభకు తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు, కొత్త కమిటీలు వేస్తామని, యువతకు అవకాశం ఇస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారకరామారావు అన్నారు. నిన్న రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వీర్నపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. యుద్దానికి ఎలాగైతే సిద్దమవుతామో రానున్న ఎన్నికల్లో కూడా అలాగే సిద్దంగా ఉండాలని, బీఆర్ఎస్ నాయకులు కేసులకు భయపడవద్దని అన్నారు. మున్సిపాలిటీలో గెలిచినట్టే పరిషత్ ఎన్నికలు పెడితే గట్టిగా పోటీ ఇచ్చి గెలవాలన్నారు. పండించిన ధాన్యం తూకం వేసేందుకు రైతులు లంచాలివ్వాల్సిన దుస్థితి నెలకొందని ఆరోపించారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు తొలిసారి నిర్వహిస్తున్న డిజిటల్ జనగణనలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని జనాభా లెక్కలు విజయవంతం చేయాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి సూచించారు. ప్రతి ఒక్క భారతీయుడు రేపటితో ముగినున్న సెల్ఫ్ ఎన్యూమరేషన్లో తమంతట తాము తమ వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలు అమలు చేయడంలో జనగణన కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఇవాళ ఉదయం వనపర్తి జిల్లా కేంద్రంలో ముఖ్య ప్రణాళికా శాఖ అధికారి జనగణన జిల్లాధికారి ఆధ్వర్యంలో నిర్వహించిన మ్యారథాన్ కార్యక్రమానికి వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సరభి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు.
1: ఆపరేటర్ సూపర్వైజర్స్, మన జిల్లాలో దాదాపు 1,300 మంది అధికారులు మేము ఇంటింటికి వెళ్లి ఆ హౌస్ లిస్టింగ్ గానీ ఆ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు వారి డీటెయిల్స్ మొత్తం కూడా ఇప్పుడు గ్యాదర్ చేశారు. జూన్ 10వ తారీఖు వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ రాష్ట్రానికి ఎన్ని నిధులు వెళ్లాలని ఈ సెన్సెస్ బేస్ మీదనే ఉంటుంది. సెల్ఫ్ ఎన్యూమరేషన్ కూడా మనకు మనమే స్వయంగా డిజిటల్ లో కూడా మీరు మీ ఇన్ఫర్మేషన్ ని పూర్తి చేసుకుంటే అది ఈజీగా అప్లోడ్ చేయొచ్చు. అప్పుడు మా అధికారులు ఎవరైతే ఉన్నారో మీ ఇంటికి వచ్చి కేవలం అది కరెక్టా కాదా అని అడిగి వెళ్ళిపోతారు.
0: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి పాలిటెక్నిక్ కళాశాల వరకు మ్యారథాన్ కార్యక్రమంలో ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్సాండర్

0: అట్ ఏఆర్ న్యూస్ అండర్స్కోర్ HYD ఫాలో కండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి 90 వసంతారోత్సవం సందర్భంగా ఆకాశవాణిలో వచ్చే వార్తలు వాస్తవాలకు నిదర్శనమని ఖమ్మంకు చెందిన డాక్టర్ మారణరాజు రంగారావు చెప్పారు. తాను చిన్నతనం నుంచి రేడియో వింటానని, అప్పుడు ప్రసారమైన బాలానందం కార్యక్రమం అంటే తనకెంతో ఇష్టమని చెప్పారు. ఇప్పటికీ ప్రతిరోజు రేడియోలో ప్రసారమయ్యే వార్తలు వింటానని, రేడియో కార్యక్రమాలని కూడా పక్షపాతం లేకుండా నిజం తెలియచేసే విధంగా ఉంటాయని డాక్టర్ మారణరాజు రంగారావు అన్నారు.
1: యాక్చువల్ గా రేడియో కార్యక్రమాలు అన్ని కూడా చాలా పక్షపాతం లేకుండా నిజమైన వార్తల్ని ప్రసారం చేస్తూ మనకి ఇప్పుడున్న మాధ్యమం కాకుండా అంతకుముందు ఎలా అయితే న్యూస్ ఉండేదో చాలా పర్ఫెక్ట్ గా వచ్చేది.
0: తమ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై బీజేపీ దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ పిలుపునిచ్చిన కరీంనగర్ బంద్ పాక్షికంగా కొనసాగుతోంది. బంద్ను అడ్డుకుంటామని బీజేపీ హెచ్చరించగా, ఈ దాడులతో తమకు సంబంధం లేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. పోలీసులు భారీగా మోహరించి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ను గృహ నిర్బంధం అరెస్ట్ చేశారు. దీంతో కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ

0: రేడియో కార్యక్రమాలని కూడా పక్షపాతం లేకుండా నిజం తెలియచేసే విధంగా ఉంటాయని డాక్టర్ మారన్ నరసింహారావు అన్నారు.
1: యాక్చువల్ గా రేడియో కార్యక్రమాలు అన్ని కూడా చాలా పక్షపాతం లేకుండా నిజమైన వార్తల్ని ప్రసారం చేస్తూ మనకి ఇప్పుడున్న మాధ్యమం కాకుండా అంతకుముందు ఎలా అయితే న్యూస్ ఉండేదో చాలా పర్ఫెక్ట్ గా వచ్చేది.
0: తమ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై బీజేపీ దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ పిలుపునిచ్చిన కరీంనగర్ బంద్ పాక్షికంగా కొనసాగుతోంది. బంద్ను అడ్డుకుంటామని బీజేపీ హెచ్చరించగా ఈ దాడులతో తమకు సంబంధం లేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. పోలీసులు భారీగా మోహరించి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ను గృహ నిర్బంధం అరెస్ట్ చేశారు. దీంతో కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నల్ల జెండాలతో అక్కడే కూర్చుని ఆందోళనకు దిగారు. ప్రభుత్వంపై బండి సంజయ్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బలవంతంగా వాహనంలోకి ఎక్కించి సిటీసీకి తరలించారు. అంతకుముందు గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడుతూ దాడికి పాల్పడిన వారిపై తప్పనిసరిగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా 2025-26 ఆర్థిక సంవత్సరంలో 100% ఇంటి పన్ను వసూలు చేసి రాష్ట్రంలోనే రికార్డు సృష్టించింది. మొత్తం 260 పంచాయతీల్లో 7,96,00,000 రూపాయల లక్ష్యాన్ని చేరుకుని మొదటి స్థానంలో నిలిచింది. ఒక జిల్లాలో పూర్తి స్థాయి పన్ను వసూళ్లు కావడం రాష్ట్ర చరిత్రలోనే ఇది తొలిసారని పంచాయతీరాజ్ శాఖ వెల్లడించింది. తుమ్మిడిఘట్టి అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామిలపై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హరీష్ రావు మాట్లాడుతూ మేడిగడ్డ 3 పిల్లర్లను మరమ్మతులు చేస్తే కేసీఆర్ కు పేరొస్తుందని, తుమ్మిడిహట్టి నిర్మాణం అంటూ మోసానికి తెరలేపారని మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోనే 150 మీటర్లకు మహారాష్ట ప్రభుత్వం అనుమతిచ్చిందని మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడడం పచ్చి అబద్దం అన్నారు. తుమ్మిడిహట్టి నుంచి గ్రావిటీ ద్వారా నీళ్లు తెస్తామని మంత్రి జూపల్లి, సుందిళ్లకు నీళ్లు తెస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎల్లంపల్లికి నీళ్లు తెస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవగాహన రహిత్యంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. పలు కేసుల్లో గత 15 రోజులుగా సంగారెడ్డి జైల్లో రిమాండ్లో ఉన్న బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నే కృషాంక్ ఈ రోజు ఉదయం విడుదలయ్యారు. ప్రభుత్వం రాజకీయ కక్షతోనే కృషాంక్ను అరెస్ట్ చేసిందని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపించాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన బాంబు డిస్పోజల్ బృందం సిబ్బందిని ఎస్పీ రోహిత్ రాజ్ అభినందించారు. మావోయిస్టుల సెర్చ్ ఆపరేషన్లో 6 డంపులను, 5 ఆయుధాలను స్వాధీనం చేసుకోవడంలో వీరు సమర్థవంతంగా విధులు నిర్వర్తించారని ప్రశంసిస్తూ వారికి ప్రత్యేకంగా సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో గోడకూలిన ఘటనలో మరణించిన రైతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ భరోసా ఇచ్చారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నారు. మృతుడు లచ్చన్న కుమారుడు మనోజ్కు తక్షణమే అవుట్సోర్సింగ్ ఉద్యోగం కల్పించాలని కలెక్టర్కు సూచించారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇంటి నంబర్లు లింక్ డాక్యుమెంట్ లేని 9,645 ఇళ్ల సమస్యలు పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ చెప్పారు. రెవెన్యూ మున్సిపల్ అధికారులతో కలిసి కలెక్టర్ పానుగల్ సుందరయ్య కాలనీలో పర్యటించి బాధితుల నుంచి వివరాలు సేకరించారు. ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ పట్టణంతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్, నార్నూర్, ఇంద్రవెల్లిలో ఉన్న ఏకలవ్య ఆదర్శ రెసిడెన్షియల్ విద్యాలయాల్లో ఇంటర్ ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈఎంఆర్ఎస్ ప్రిన్సిపల్ రమేష్ రావు ఒక ప్రకటనలో ఈ విషయం తెలియజేశారు. 15 తేదీలోపుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ నగరంలో ఈవేళ మధ్యాహ్నం 12:12 జీరో షాడో ఏర్పడింది. భూమి తన చుట్టూ తన తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరిగే క్రమంలో సూర్యకిరణాలు భూమధ్య రేఖకు ఉత్తర దక్షిణ దిశల్లో కర్కట రేఖ నుంచి మకర రేఖ మధ్య నిలువుగా పడతాయి. ఈ క్రమంలో సూర్యుడు సరిగ్గా 90 డిగ్రీల కోణంలో నడినెత్తి మీదకొచ్చినప్పుడు వస్తువుల నీడలు వాటి కిందకి చేరిపోతాయి. ఫలితంగా జీరో షాడో కనిపించి సూర్యుడు మాయమైనట్లుగా అనిపిస్తుంది. విశేషాలు మరొకసారి. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో మైనారిటీల కోసం ప్రత్యేక డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రధానమంత్రి హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో అధికారులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానమంత్రి 8,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన కరీంనగర్ బంద్ పాక్షికంగా కొనసాగుతోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: దాటి 20 నిమిషాలకు వస్తుంది.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ రేడియో శ్రోత నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా దంపతులకు 52వ పెళ్లి రోజు శుభాకాంక్షలు. తెలియచేస్తున్నవారు వారి పెద్ద కోడలు సవిత, చిన్న కోడలు లావణ్య. మీరు కూడా మీ వేడుకలను ఆకాశవాణి ద్వారా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా? అయితే మా కాల్ చేయాల్సిన మా నెంబర్ 9490463863, 9490463.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: 127 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో షో టైమ్. మరి నేను అడిగే క్వశ్చన్ కి మీరు ఆన్సర్ పంపించాల్సిన నెంబర్ 04023240852. మరి ఫస్ట్ ఆన్సర్ టైప్ చేసి ఆ తర్వాత మీ ఊరు పేరు టైప్ చేయండి, చదవడానికి చాలా ఈజీగా ఉంటుంది. రైట్, మరి ఈరోజు షో టైంలో నేను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, జనరల్ గా మనం ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటామంటే, ప్రపంచంలోని అతిపెద్ద నది ఏది, లేదా అతిపెద్ద పార్క్ ఏది, పెద్ద జంతువు ఏది, సంథింగ్ లైక్ కదా. అయితే ఈరోజు నేను అడిగే క్వశ్చన్ కూడా అలాంటిది. ఏంటంటే, ప్రపంచంలోనే అతిపెద్ద డంప్ యాడ్ ఎక్కడ ఉంది? ఐ మీన్ చెత్త కుప్ప. ప్రపంచంలోనే అతిపెద్ద డంప్ యాడ్ ఎక్కడ ఉంది? గెస్ చేయండి, వాట్సాప్ చేయండి ఆన్ 04023240852. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి.

మూవీ నుంచి హరీష్ రాఘవేంద్ర పాడిన పాట విన్నారు. 1:33 ఆన్ స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో షో టైమ్. మీ ఆర్జే స్వాతితో మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, ప్రపంచంలోనే అతిపెద్ద డంప్ యార్డ్ ఎక్కడ ఉంది అని అడిగాను. సో చాలామంది రైట్ ఆన్సర్స్ పంపించారు, వాళ్ళలో కొందరు పేర్లు చదువుదాం. అనిత ఫ్రమ్ గజ్వేల్ అండ్ అలాగే శంకర్ ఫ్రమ్ భీమ్కల్, నిజామాబాద్ నుంచి జనగామ చంద్రశేఖర్ శర్మ అండ్ అలాగే డాక్టర్ కృష్ణస్వామి ఫ్రమ్ హైదరాబాద్, కాకతీయ పుష్ప ఫ్రమ్ వరంగల్ అండ్ అలాగే భూదాన్ పొచ్చంపల్లి నుంచి భోగ మార్కండేయ, అనిత కొలడు పావని వెంకటేశ్వర్లు ఫ్రమ్ హైదరాబాద్, చోడవరపు నాగేశ్వరరావు గారు ఫ్రమ్ గీతానగర్, భూదాన్ పోచంపల్లి నుంచి ఎలగందుల మార్కండేయ లక్ష్మి అండ్ సుచిత్ర సర్కిల్ నుంచి రామరాజు నగర్ శాంతి రిషిత, ఆడపు సంతోష్ కుమార్ ఫ్రమ్ బెల్లంపల్లి, అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ అండ్ అలాగే సుమలత, కీర్తి రాజ్ కుమార్ ఫ్రమ్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్, పంతాడి శ్రీనివాసరావు గారు ఫ్రమ్ మూరిపొలం, మూసాపేట్ మహబూబ్ నగర్ నుంచి నరేష్ అండ్ అలాగే రోజా, కొండారెడ్డి ఫ్రమ్ సిద్ధవటం అండ్ అలాగే జయలక్ష్మి ఫ్రమ్ ఖైరతాబాద్, అప్పలరాజు ఫ్రమ్ పడన, ఆర్మూర్ నుంచి ఎం రాధ, సంగీత్ శ్రవణ్ కుమార్ ఫ్రమ్ లంగర్ హౌస్, రామకృష్ణారెడ్డి ఫ్రమ్ కర్ణాటక, బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు ఫ్రమ్ అమ్మనగుర్తి, పాలెం పోలయ్య ఫ్రమ్ ఆలగడ్డ నంద్యాల జిల్లా, నిమ్మాని గ్రామం నుంచి పున్నా వెంకటేశం, మధుకర్ ఫ్రమ్ నందిపేట్, నిర్మల్ జిల్లా నుంచి మేర సాయిలు అండ్ ఆల్సో రాజలింగం వృషాలి ఫ్రమ్ సిరికొండ జిల్లా నుంచి అండ్ అలాగే దస్తగిరి సంధ్య, బి దివాకర్ ఫ్రమ్ ఉమ్మడ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి, మురహరి యశోద జానకీరాజు. ఇంకా చాలా మంది కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. ఫస్ట్ అడగగానే పంపించిన వీళ్ళ పేర్లు చదివాను. అది ఎక్కడ ఉంది అంటే లాస్ వేగస్ నెవాడాలో, అంటే యుఎస్లో ఉందన్నమాట. 2,200 ఎకరాల్లో ఉంది. ప్రతిరోజు అక్కడ 2,000 నుంచి 2,500 టన్నుల చెత్తని అక్కడ పోగు చేస్తారట. అంటే అర్థం చేసుకోండి ఎంత వేస్టేజ్ ఉంటుంది అని. అబ్బో అమెరికా.

కదా అనుకుంటున్నారా? యూనో, వరల్డ్ టాప్ డంపింగ్ యార్డ్స్ అని ర్యాంకింగ్ ఇస్తే అందులో మన ఇండియాలో హైదరాబాద్ 4th ప్లేస్లో ఉందట. అంటే మనము ఏమీ తక్కువ తినలేదు, చెత్తలో కూడా పోటీ పడుతున్నాం మరి.

0: ఇద్దరు మిత్రులు సినిమా కోసం మరి బాలుగారు అండ్ అలాగే సుజాత పాడిన పాట విన్నారు. 140 ఆన్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి. మరి షో టైంలో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, గీత రచయితలైన వేటూరి అండ్ అలాగే ఆరుద్ర గారు, వేటూరి గారు ఆరుద్ర గారు ఇద్దరు మనకి తెలుసు గీత రచయితలు లేదంటే పాటల రచయితలు, మాటల రచయితలు కదా. మరి వీళ్ళిద్దరూ కలిసి ఒక సినిమాలో వెండి తెరపై మనకు కనిపిస్తారు, ఒకే సినిమాలో ఇద్దరు కనిపిస్తారనమాట. మరి గీత రచయితలైన వేటూరి అండ్ అలాగే ఆరుద్ర గారు కలిసి కనిపించిన సినిమా ఏంటి? గెస్ చేయండి, వాట్సాప్ చేయండి 0402324082. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

భలే నవ్వుతుంది కదా సునీత, ఏది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి అలా నవ్వడానికి. హే హే, ఒక్కసారి ఎప్పుడైనా అలా ట్రై చేశారా? అంటే ఎవరైనా జోక్స్ వేసినప్పుడే కాకుండా ఊరికూరికేనే అలా నవ్వడానికి ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయండి. ఇదిగో ఇలా సునీత లాగా అద్దం ముందు నిలబడి ఒకసారి నవ్వి చూడండి, పక్క నేను గుర్తొస్తాను, ఎందుకంటే చెప్పింది నేనే కాబట్టి. రైట్, 146 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు షో టైమ్ విత్ యోర్ ఆర్జే స్వాతితో మీ ఆకాశవాణి వివిధ భారతిలో. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, మన లెజెండరీ లిరిక్ రైటర్స్ వేటూరి గారు అండ్ అలాగే ఆరుద్ర గారు ఇద్దరూ కలిసి కనిపించిన సినిమా ఏంటి అని అడిగాను. బాలకృష్ణ ఫ్రమ్ నర్సంపేట్ అండ్ అలాగే ఫిరాజ్ దిగూడ నుంచి శ్రీనివాస్, శంకర్ ఫ్రమ్ భీమ్కల్, సీతాఫలి మండి సికింద్రాబాద్ నుంచి రాకేష్ అండ్ అలాగే రైట్ ఆన్సర్ పంపించారు అత్తాపూర్ నుంచి రాజు. నెక్స్ట్ రైట్ ఆన్సర్ ఫ్రమ్ ఎవరు అంటే పేరు పంపించలేదు బట్ ఆన్సర్ మాత్రం పంపించారు, అరుణ రన్యానా ఏదో ఉంది పేరు. ఓకే, నెక్స్ట్ శాంతి రిషిత ఫ్రమ్ సుచిత్ర సర్కిల్, డి కృష్ణస్వామి ఫ్రమ్ హైదరాబాద్ అండ్ ఆల్సో పెడనా నుంచి అప్పల్ రాజు గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే చింతా శ్రీనివాస్ ఫ్రమ్ షాపల్లి, దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు. నెక్స్ట్ రైట్ ఆన్సర్ ఎవరు అంటే బిదివాకర్ ఫ్రమ్ ఉమ్మడ, అనఘ నిఖిల రఘు ఫ్రమ్ మల్కాజ్గిరి నుంచి పంపించారు, పసునుటి సుధాకర్ ఫ్రమ్ గిరిమాజిపేట వరంగల్ నుంచి. నెక్స్ట్ మహమ్మద్ జైనుద్దీన్ గారు ఫ్రమ్ ఉమ్మడ నుంచి, గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి గారు ఫ్రమ్ కర్ణాటక ఇది. ఓకే, అండ్ అలాగే డాక్టర్ వెంకన్న ఫ్రమ్ బెల్లంపల్లి. నెక్స్ట్ రైట్ ఆన్సర్ గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్ అండ్ అలాగే సుగ్న నాగ్నాథ్ గుప్తా గారు ఫ్రమ్ నిజామాబాద్. నిజాంపేట్ నుంచి గణేష్ అలాగే వేదవతి, మహమ్మద్ ఇనాయతుల్లా ఫ్రమ్ భవానీపేట గ్రామం కామారెడ్డి అండ్ ఎంవి రావు గారు ఫ్రమ్ ఖైరతాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఆన్సర్ ఏంటి అని అంటే, ఓకే, మల్లెపూవు సినిమా శోభన్ బాబు గారిది. అసలు సినిమా కూడా సూపర్ డూపర్ ఉంటుంది. అందులో మరి మన లెజెండరీ లిరిసిస్ట్లు కనిపించడం అనేది ఇంకా ఆ సినిమాకి హైలైట్ అనమాట. వాళ్ళిద్దరి మధ్య ఒక సీన్ ఉంటుంది, కవిత్వం చెప్తారండి, చాలా అద్భుతంగా ఉంటుంది. వీకెండ్లో వీలైతే చూసేయండి. అండ్ మీకోసం వచ్చేస్తుంది మరో పాట, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో షో టైమ్ విత్ యోర్ ఆర్జే స్వాతితో. మామూలుగా నేను క్వశ్చన్ అడిగి మీకు నేను ఒక పాట ప్లే చేసి ఆ 5 నిమిషాల టైం ఇస్తే టెక్టకా ఆన్సర్ చెప్తారు కదా, ఇప్పుడు అలా కాదు. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మరి ఆ క్వశ్చన్కి ఇమీడియట్గా నాకు ఆన్సర్ పంపించాలి, ఓకేనా? ఒక గంటకు ఎన్ని నిమిషాలు అంటే అది కాదు క్వశ్చన్, ఒక గంటకు ఎన్ని నిమిషాలు అంటే టక్కుని చెప్పేస్తాం, ఎన్ని 60 నిమిషాలు కదా. మరి ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, మరి రెడీగా ఉండండి, నేను అడగగానే ఆన్సర్ పంపించేసాలి, దెర్ ఈజ్ నో గ్యాప్ అన్నమాట, మీకు అస్సలు టైం ఇవ్వను. అడిగే క్వశ్చన్ ఏంటి అని అంటే, గంటకి 60 నిమిషాలు కదా, మరి ఒక రోజుకి ఎన్ని నిమిషాలు ఉంటాయి? ఒక రోజుకి ఎన్ని నిమిషాలు ఉంటాయి? గెస్ చేసి నాకు ఇమీడియట్గా వాట్సాప్ చేయండి ఆన్ 0402324 0852, 0402324 0852. సో టైం టేకింగ్ కదా, అసలే మొబైల్లో ఏమంటారు మన రేడియో వింటూ ఉంటారు, ఇప్పుడు క్యాల్కులేట్ చేసి చెప్పాలి అని చెప్పేసి. ఓకే, రైట్ ఆన్సర్ వచ్చేసింది ఫ్రమ్ శాంతి రిషిత సుచిత్ర సర్కిల్ నుంచి, అలాగే చేర్ల వెంకటేష్ సుగుణ ఫ్రమ్ గజ్వేల్ నుంచి. మరి వెంటనే ఆన్సర్ పంపించాలి, అలాగైతేనే చదువుతాను. బుధం పోచట్పల్లి నుంచి బొగ మార్కండేయ, అండ్ అలాగే అనిత బి దివాకర్ ఫ్రమ్ ఉమ్మడ, ఏ క్యాల్కులేట్ చేస్తున్నారు కదా ఫాస్ట్ ఫాస్ట్గా, ఐ నో. భాను ఫ్రమ్ మియాపూర్, శంకర్ ఫ్రమ్ భీమ్కల్, బాలకృష్ణ నర్సంపేట్ వరంగల్, టి ప్రియాంజలి ఫ్రమ్ ఆర్మూర్, కాకతీయ పాషా ఫ్రమ్ వరంగల్, ఇంకా ప్రియాంజలి ఫ్రమ్ ఆర్మూర్, అండ్ అలాగే ఎస్ఎన్ రాణిమూర్తి ఫ్రమ్ సూరారం, సిహెచ్ హనుమంతరావు గారు ఫ్రమ్ పాపిరెడ్డి కాలనీ, మేడిపల్లి శ్రీతేజ శ్రీరామ్ పంపించారు, అండ్ ఆల్సో ఫాస్ట్గా దొమ్మకొండ నుంచి విజయ్ కుమార్ గారు, అండ్ అలాగే జయలక్ష్మి గారు ఫ్రమ్ ఖైరతాబాద్.

వెంకటేష్. ఏ వెంకటేష్ రాంగ్ ఆన్సర్. ఓకే, అమ్మని గుర్తు నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ గారు. రాణి సుప్రియ ఫ్రమ్ సూరారం, అండ్ అలాగే గోధుమ కుంట గ్రామం నుంచి బండి కృష్ణగౌడ్ గారు, భద్రాద్రి కొత్తగూడెం నుంచి, రాంపురం నుంచి కట్ల సతీష్, అండ్ అలాగే సుమలత గారు. రంగా ఫ్రమ్ హైదరాబాద్, అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ ఫ్రమ్ స్టిల్ ఇంకా టైప్ చేస్తున్నారు. న్యావనంది నుంచి బ్రహ్మయ్యచారి గారు, ఫిరార్తిగూడ నుంచి శ్రీనివాస్, భాస్కర్ ఫ్రమ్ పటన, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి దస్తగిరి సంధ్య, నిమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం, అండ్ ఆల్సో సైనిక్ పురి నుంచి నాగరాజ్, నవతి, బౌరంపేట నుంచి సంతోష్, అండ్ అలాగే సుప్రియ, పంతడి శ్రీనివాసరావు గారు ఫ్రమ్ మూరి పొలం, ఎల్దుర్తి బొడ్డు శేఖులు గారు ఫ్రమ్ మెదక్, ఆడిపు సంతోష్ కుమార్ ఫ్రమ్ కాల్టెక్స్, చోడపు రమాదేవి ఫ్రమ్ గీతానగర్, ఎస్ఆర్ నగర్ నుంచి ఏ రాము కాదు, ఓకే, గణేష్ వేదవతి ఫ్రమ్ నిజాంపేట్. ఓకే, సో ఫైనలీ చాలా మంది రైట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇదేదో బాగుంది కదా, నేను గ్యాప్ ఇవ్వకుండా మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పడం. మరి ఇది ఇవాళ షో టైం, మరి ఆన్సర్ నేను చెప్పాలి కదా. 1440 నిమిషాలు ఉంటాయి ఒక రోజుకి.

0: నిజంగా మహిళ అంటే కొన్ని పనులు మాత్రమే చేయగలదు, కొన్ని మాత్రం తనకి సెట్ అవ్వదు ప్లాట్ఫామ్ అని చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడున్న టెక్ ప్రపంచంలో కావచ్చు, లేకపోతే టెక్నాలజీ ఉన్న కాంపిటీషన్ వరల్డ్లో కావచ్చు, ప్రతి రంగంలో కూడా మహిళ రాణిస్తుంది. అది ఏ పనైనా కానీ ఏమంటారంటే, వంటింటి నుంచి మొదలు పెడితే అంతరిక్షం వరకు తనకంటూ ఒక స్పేస్ని క్రియేట్ చేసుకుంటూ వస్తున్నారు ఇప్పటి ఈ తరం జనరేషన్. మరి అలాంటి ఓ అమ్మాయి, ఓ మహిళ, ఓ విమెన్ గురించి మాట్లాడతాను ఇవాళ శక్తిశీలిలో. మరి ఆవిడ్ని ఇన్స్పైర్ చేసిన ఓ సెంటెన్స్ చెప్పనా? నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం అంటారు. మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా తన జీవితాన్ని కొనసాగిస్తున్న ఆవిడని ఈ మాటలు చాలా ప్రభావితం చేశాయి. అలా మరి ఆ మాటలకి ఇన్స్పైర్ అయిన ఆవిడ కట్ చేస్తే స్టాండప్ కమెడియన్గా ఎంతో గొప్ప పేరు తెచ్చుకుంది. మరి ఇంతకీ ఎవరావిడ తెలుసుకోవాలి అంటే వెంటనే ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయ తార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
2: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
1: మీట్ ద స్టార్
2: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: FM 102.8 MHz పై మీట్ ద స్టార్.

காலேஜோ மூவே நுஞ்சி ஹேமச்சந்திரா ஐந்து லக்கேஜ் வேத்த பாடின பாட்டு విన్నారు 2:21 ఆన్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో శక్తి

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో శక్తిశీలి. సమయం 2 గంటలు దాటి 28 నిమిషాలు కావస్తోంది. మరి నేను చెప్పాను కదా, అంటే ఏ రంగంలో అయినా కూడా మహిళలు ఏమంటారు రాణిస్తున్నారు. అలాంటి ఓ టెకీ అంటే సాఫ్ట్వేర్గా పర్న్ చేస్తున్న ఒక అమ్మాయి వెరైటీగా ఒక ఏమంటారు కొత్త వృత్తిని అంటే కొత్త ప్రవృత్తిని ఎంచుకుందనమాట. అదేంటి అంటే స్టాండప్ కమెడియన్గా. మామూలుగా అయితే అంటే తను పుట్టి పెరిగిందంతా విజయవాడ. అయితే అక్కడే బీటెక్ చదువుకున్న అమ్మాయి తర్వాత బెంగళూరులో ఐటీ ఉద్యోగం చేసింది. అలా చేస్తున్న క్రమంలో 2017లో ఒక కామెడీ షోకి వెళ్ళినప్పుడు నేను కూడా ఇలా చేస్తే బాగుండు అని అనిపించింది. మరి అలా అనిపించడానికి కారణం ఏంటి అంటే, మామూలుగా గెట్ టుగెదర్లు, పార్టీలు ఇలా ఏమైనా జరిగితే వాళ్ళ అమ్మగారు ఎక్కువగా మైక్ పట్టుకొని మాట్లాడేది. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు టీచర్ అనమాట, ఉపాధ్యాయురాలు. సో అలా ఒక్కసారి మైక్ పట్టుకొని మాట్లాడిందంటే సో నవ్వులు ఎక్కువగా అంట నవ్విచ్చేది, అట్ ద సేమ్ టైం చాలా విషయాలు చెప్పేది, ఇమిటేట్ చేస్తూ చెప్పడం, స్పాంటేనియస్గా జోకులు వేయడం, అది కూడా ఒకరిని ఏమంటారు కించపరచడానికి కాకుండా ఏదో ఒక విషయాలు అంటే చుట్టూ జరుగుతున్న సమాజంలో జరుగుతున్న విషయాలపై నవ్వుతూ నవ్విస్తూనే అవగాహన కల్పించేదట వాళ్ళమ్మ. మరి వాళ్ళ అమ్మని చూసి నేర్చుకున్న ఆ కళ, ఆ ఆర్ట్ ఇప్పుడు తనకి ప్రొఫెషన్గా మారింది. ఆ అమ్మాయి పేరే సుష్మా చిట్టా. మరి ఇప్పుడు స్టాండప్ కమెడియన్గా ఎన్నో స్టేజ్ షోలను అందిస్తూ ఎన్నో విషయాలపై అవగాహన కల్పిస్తున్న సుష్మా చిట్టా గురించి మాట్లాడుకుందాం ఇవాళ శక్తిశీలిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
1: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
0: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

0: అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ ఆధ్వర్యంలో డైరెక్టరేట్ జనరల్ ట్రైనింగ్ వారు దేశవ్యాప్తంగా ఎన్ఎస్టీఐలో ఇన్స్ట్రక్టర్స్ ట్రైనింగ్ అండర్ సిఐటిఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు. ఐటీఐ, ఎన్టీఎస్, ఎన్సీఏ, డిప్లొమా, బీటెక్ పూర్తి చేసిన వారు, ఇంకా ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు www.nimionlineadmissions.in ద్వారా May 10 లోపు దరఖాస్తు చేసుకోవాలి.
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంత గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో శక్తిశీలి. మనం మాట్లాడుకుంటున్నాం స్టాండప్ కామెడియన్ సుష్మా చిట్టా గురించి. మరి తను వాళ్ళ అమ్మను చూసి ఎలాగైనా తను కూడా అలా చేయాలి, మైక్ పట్టుకుని మాట్లాడాలి, అందరినీ నవ్వించాలి అని అనుకున్నారు. అలా 2017 ఒక కామెడీ షోకి వెళ్ళినప్పుడు తను అనుకుంది. కాకపోతే ఇంకా తర్వాత కోవిడ్, ఇలా చాలా ఏళ్ళు గడిచిపోయాయి. 2022 ఫస్ట్ టైం వాళ్ళ కంపెనీలో ఒక చిన్న పార్టీ గెట్ టుగెదర్లు, కామన్ కదా కంపెనీస్లో, సో అలా ఏర్పాటు చేసినప్పుడు పాడేవాళ్ళు, డాన్స్ చేసేవాళ్ళు ఉన్నారా, సో వేదిక మొత్తం మీదే అని ఒక చిన్న అనౌన్స్మెంట్ వచ్చింది. అప్పుడే ఆవిడ

పాడటం డాన్స్ చేయడం అందరూ చేస్తారు, కానీ అక్కడ ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళని నవ్వించడం అంటే నిజంగా కత్తి మీద సాము లాంటిదే. నేను జోక్స్ చెప్పాలి అనుకుని సరే ఎలాగైనా సరే ఒక్కసారి టెస్ట్ చేసుకుందామని సరే నేను చెప్తాను అనే ధైర్యంతో పేరిచ్చిందట. పేరిచ్చినప్పుడు వాళ్ళు అక్కడ టైం స్లాట్ అవన్నీ ఉంటాయి కాబట్టి జస్ట్ 10 నిమిషాలు మాత్రమే అని మైక్ ఇచ్చారు. కట్ చేస్తే 45 నిమిషాలు ఆవిడ అలా గలగల మాట్లాడుతుంటే అందరూ నవ్వుతున్న వాళ్లే తప్ప టైం అయిపోయింది ఆపు అనలేదట. ఎందుకంటే ఆ రోజు సుష్మా చెప్పిన పాఠాలన్నీ, ఐ మీన్ జోక్స్ అన్నీ కూడా పేరెంటింగ్ సాధక బాధకాల మీదే ఉన్నాయట. ఎందుకంటే అప్పటికి సుష్మా గారికి 3 ఏళ్ళ పాప ఉంది. సో తల్లిగా తన అనుభవాన్ని అండ్ అలాగే ప్రతి ఒక్కరూ ఎలా అంటే పేరెంట్స్ బాధలు చాలా ఉంటాయి కదా, సో అవన్నీ కలిపి ఒక స్క్రిప్ట్గా మార్చుకొని అలా మొత్తానికైతే 10 నిమిషాలు ఇచ్చిన స్లాట్లో 45 నిమిషాలు ఆపకుండా మాట్లాడగలిగింది. అది ఆ రోజు మోగిన చప్పట్లు, ఆ రోజు వచ్చిన కాంప్లిమెంట్సే తర్వాతి కాలంలో తను స్టాండప్ కమెడియన్గా అవ్వాలని తన కోరికను స్ట్రాంగ్ చేశాయన్నమాట. మరి తర్వాత ఏం జరిగింది? ఈరోజు మనం సుష్మా గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాము అంటే, ఎవరూ మాట్లాడకూడని అంటే మాట్లాడలేని ఒక విషయం గురించి అద్భుతమైన అంటే ఒక పెద్ద వేదిక మీద అవగాహన కల్పిస్తూనే, కామెడీతో అవగాహన కల్పించింది కాబట్టి ఈరోజు మనం సుష్మా చిట్టా గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఏ విషయమై మాట్లాడారు, ఏ విషయంలో అవగాహన కల్పించారు తెలుసుకోవాలి అంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ ఆధ్వర్యంలో డైరెక్టరేట్ జనరల్ ట్రైనింగ్ వారు దేశ వ్యాప్తంగా ఎన్ఎస్టీఐలో ఇన్స్ట్రక్టర్స్ ట్రైనింగ్ అండర్ సిఐటిఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు. ఐటీఐ, ఎన్టీఎస్, ఎన్సీఏ, డిప్లొమా, బీటెక్ పూర్తి చేసిన వారు, ఇంకా ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు www.nimionlineadmissions.in ద్వారా 10వ తారీఖు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరొకండి, 9490463863. ఆరోగ్య జీవనం
2: ఆనందదాయకం. 243 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో శక్తిశీలి. మనం మాట్లాడుకుంటున్నాం స్టాండప్ కమెడియన్ సుష్మా చిట్టా గురించి. అయితే ఫస్ట్ టైం తను మైక్ పట్టుకున్నప్పుడు 45 నిమిషాలు ఆపకుండా మాట్లాడగలిగింది. పైగా అందరూ మెచ్చుకున్న వాళ్ళే. ఇక తర్వాత ఏంటంటే అందరికన్నా భిన్నంగా చేయాలి అన్న ఉద్దేశంతో చాలా షోస్ అటెండ్ అయ్యి నేర్చుకుందాము అని అనుకున్నారు. కానీ అక్కడంతా కూడా డార్క్ అండ్ అడల్ట్ కామెడీ కనిపించింది. ఫ్యామిలీ అంతా సరదాగా కూర్చొని నవ్వుకునే ఒక్క షో కూడా కనిపించలేదు. అంతే, దాన్నే ఆధారంగా చేసుకుని అంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి, అంటే టీ పెట్టడం దగ్గర నుంచి ట్రాఫిక్ కష్టాలు, ఎండలు, ఎన్ఆర్ఐలు ఇండియాకు వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి, సో ఇవన్నీ కంటెంట్గా మార్చుకుని దానికి తోడు మ్యూజిక్ని కూడా యాడ్ చేసి, అంటే పాటల లిరిక్స్ని పరిస్థితులకు తగ్గట్టుగా లెక్క దాన్ని ఏమంటారు మార్చేసి రాసి పాడడం మొదలుపెట్టింది. సో అలా 2 సంవత్సరాల క్రితం పీరియడ్ పావర్టీ మీద కామెడీ చేసే ఒక ఛాన్స్ వచ్చింది. ఎంత కష్టమైన టాపిక్ కదా, అది నవ్వుకునేది కాదు అలా అని చెప్పేసి దాని గురించి అందరి దగ్గర మాట్లాడాలి కూడా. మరి అలాంటి ఆ టాపిక్ని తీసుకొని అద్భుతంగా రన్ చేసింది సుష్మా చిట్ట. దానికోసం 3 రోజులు కష్టపడి స్క్రిప్ట్ రాసుకుందట. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ అందరూ పెద్ద పెద్ద డెలిగేట్స్ వచ్చారు. అసలు ఇది హిట్ అవుతుందా కాదా అని అనుకుంది. కానీ పరిశుభ్రత, భయం, సాంప్రదాయాల పేరుతో ఈ తలాతోకలేని పద్ధతుల వల్ల ఎవరు ఎలాంటి ఫేస్, అంటే ఐ మీన్ ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు అనే విషయాన్ని అద్భుతంగా అక్కడందరి ముందు ఆవిష్కరించింది. అంటే ప్రతి షోలో చివరిలో, అంటే సుష్మా చిట్టాకి మిగతా స్టాండప్ కమెడియన్స్కి ఉన్న తేడా ఏంటి అంటే, తన ప్రతి షో చివరిలో మహిళల కష్టాలు, అమ్మల బాధ, ఐ మీన్ విమెన్ ఉనికి పట్ల ఏదో ఒక సందేశం ఇస్తుంది సుష్మా. మరిన్ని వివరాలు ఇప్పటి తర్వాత తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
3: 250 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు. ఆకాశవాణి వివిధ భారతిలో శక్తిశీలి మీ ఆర్జే స్వాతితో మనం మాట్లాడుకుంటున్నాం. సాఫ్ట్వేర్ గా వర్క్ చేస్తూనే స్టాండప్ కమెడియన్ గాను రాణిస్తున్న సుష్మా చిట్టా గురించి. మొత్తానికైతే పీరియడ్ పావర్టీ మీద అద్భుతమైన షో చేసి ఎంతో గొప్ప అవగాహన కల్పించింది. అయితే ప్రస్తుతం అయితే సీనియర్ మేనేజర్ గా పనిచేస్తున్నా కూడా సో పేరెంట్స్ అండ్ అలాగే ఫ్యామిలీ అందిస్తున్న ఎంకరేజ్మెంట్తో చాలా కామెడీ షోస్ తను నిర్వహిస్తున్నారు. 2025 తెలంగాణ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్ ఇండస్ట్రీకి సంబంధించి స్త్రీ శక్తి అవార్డు కూడా అందుకుంది సుష్మా చిట్టా. ఇక 2026 మార్చి

అంటే మొన్నే ఇన్ఫ్లుయెన్సర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా తీసుకున్నారు. సో ఫైనల్గా స్టాండప్ కామెడీ చేస్తూ తను చేయాలనుకుంటున్న లక్ష్యం ఏంటి అంటే, చిన్న పెద్ద తేడా లేకుండా ఫ్యామిలీ అందరూ కలిసి స్టాండప్ కామెడీ షోస్కి వచ్చి నవ్వుకోవాలి. అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక బాధ అయితే ఉంటుంది కదా, మరి ఆ బాధలన్నీ మర్చిపోయి కొన్ని నిమిషాలైనా, ఒకప్పుడు రోజంతా హ్యాపీగా ఉండాలి అని చెప్తూ ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు కొన్ని నిమిషాలైనా బాధల్ని మర్చిపోయి నవ్వుకోగలిగితే చాలు అనుకునే స్టేజ్కి వచ్చేసాం కాబట్టి అందరినీ నవ్వించాలి అన్న ఉద్దేశం తనదనమాట. సో ఏవో ఏవో ఆలోచిస్తూ భారంగా మనసుతో వచ్చిన వాళ్ళందరినీ హాయిగా నవ్వుకుంటూ ఇంటికి వెళ్ళేలా చేయాలి అనుకుంటున్నారు సుష్మా చిట్ట. నిజంగా నిజమే, ఎందుకంటే నవ్వించడం అనేది చాలా అంటే చాలా కష్టం. ప్రతి ఒక్కరూ ఏదో ఒక బాధతోనూ కష్టాలతోనూ ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. బాధలు కష్టాలనే కాదు, పగలు ప్రతీకారాలు కూడా ఉంటాయి అందులో, జలసి, ఈగో ఇలాంటివి కూడా ఉంటాయి. సో వాటన్నిటితో ఫైట్ చేస్తూ ఉంటారు వాళ్ళన్నిటినీ, వాటన్నిటినీ కూడా పక్కకు తోసి నవ్వించాలి అనుకునే ఈ టెక్నిక్కి ఆల్ ది బెస్ట్ అండ్ హ్యాట్స్ ఆఫ్ కూడా చెప్పాలి అనిపిస్తుంది. సో మీరు కూడా ఫంక్షన్స్లలో బాగా నవ్విస్తారా? ఫ్రెండ్స్ అందరూ కలిస్తే మిమ్మల్ని బాగా గుర్తు చేసుకుంటారా? అయితే ఆలోచించండి, మరి మీరు కూడా ఇలా నవ్వించగలిగే శక్తి మీలో ఉంటే స్టాండప్ కమెడియన్గా మీరు కూడా కెరీర్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఏమంటారు? ఆలోచించండి. మరి ఇది ఇవాళ శక్తిశీలి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే స్వాతి.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 3 గంటలకు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ముంబై నుంచి రిలే వింటారు.
1: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन. प्रस्तुत है कार्यक्रम मन चाहे गीत.
2: मन चाहे गीत.
1: मन चाहे गीत.
2: मन चाहे गीत.

ये स्वर लता मंगेशकर का था और फिल्म का नाम था लैला मजनू।

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం 102.8 MHz. స్టూడియో క్లాక్ల సమయం 5 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తమ ప్రభుత్వం హిందూ ముస్లింలను రెండు కళ్లుగా భావిస్తూ మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో భాగంగా అన్ని మతాల ప్రార్థనా మందిరాల నిర్మాణం చేపడతామని తెలిపారు. హజ్ యాత్రికుల బస్సును హైదరాబాద్ నాంపల్లి నుంచి ఆయన ఈరోజు ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హైదరాబాద్ సందర్శిస్తారు. సుమారు 8,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. జనగణన ద్వారా వెనుకబడిన తరగతులకు న్యాయం చేయాలని ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. విశ్రాంత పోలీసు అధికారి భార్య హత్య, కరీంనగర్లో పట్టపగలు దోపిడీ వంటి సంఘటనలే అందుకు నిదర్శనమని అన్నారు. రాష్ట్రంలో రైతుల నుంచి మొక్కల కొనుగోళ్లకు ప్రభుత్వం కనీసం గోణి సంచులు సరఫరా చేయడం లేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు ఆరోపించారు. రైతులు తమ ధాన్యం తూకం వేసుకునేందుకు లంచాలు ఇవ్వాల్సిన దుస్థితి నెలకొందని రాజన సిరిసిల్ల జిల్లాలోని కార్యకర్తల సమావేశంలో అన్నారు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు 13 నుంచి 21 వరకు నిర్వహిస్తామని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. భారత తదుపరి సీడీఎస్గా లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజాసుబ్రమణి నియమితులయ్యారు. ప్రస్తుత సీడీఎస్ అనిల్ చౌహాన్ 30 పదవీ విరమణ చేస్తారు. హైదరాబాద్లో అక్కడక్కడా ఈ సాయంత్రం చిరుజల్లులు పడ్డాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIR News_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

గుడ్ ఈవినింగ్ మై డియర్ వివిధ భారతి లిజనర్స్. జీవితం కూడా ఈ సమ్మర్ లాంటిదే ఫ్రెండ్స్. ఎంత వేడిగా ఉన్నా మధ్య మధ్యలో టీ లాంటి కబుర్లు ఉంటే హాయిగా గడిచిపోతుంది. మరి ఎండని తిట్టుకుంటూ కూర్చుంటే ఏమొస్తుంది, అదే ఒక కప్పు చాయ్ తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే క్లారిటీ వస్తుంది. సో మన వెల్కమ్ టు చాయ్తో హాయ్ కబుర్లు, మీ మనసుకు నచ్చే ముచ్చట్లతో నేను మీ ఆర్జే సురభి రమేష్ రెడీగా ఉన్నారు. మరి మీరు కూడా రెడీగా ఉన్నారా? మరి సినిమా వచ్చట్లు, సోషల్ మీడియాలో అప్డేట్స్ అవి ఇవి అని కాదు, చాలా ఉంటాయి. మరి ఈ హాట్ సాయంత్రం ఈ స్వీట్ ముచ్చట్లతో మరి ఈ వీకెండ్ రోజు డాన్స్ నెంబర్స్ తో గడిపేద్దాం. వింటూ ఉండండి చాయ్తో హాయ్ కబుర్లు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగా హెడ్స్ పై. వివిధ భారతి అంటే తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. వినోదం అంటే వివిధ భారతి, వివిధ భారతి అంటే ఎస్ తెలుసు అదిరిపోయే పాటలు. మరి ఈ రోజు ఈ ఈవినింగ్ ని అద్దర కొట్టడానికి మంచి డాన్స్ నెంబర్ వస్తుంది. స్టేడియం

డీజే ఢిల్ నుంచి వండర్ఫుల్ అదిరిపోయే పాట రామ్ మిర్యాల పాడినటువంటి ఈ పాటకి కాసర్లే శ్యామ్ సాహిత్యాన్ని అందించారు, రామ్ మిర్యాల సంగీతాన్ని అందించారు. మరి ఇలాంటి అదిరిపోయే పాటల కోసం వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మనమున్నాం ఛాయ్తో హాయ్ కబుర్లో. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక బిగ్గెస్ట్ సునామీ రాబోతుంది, ఏంటో తెలుసా చెప్తాను, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: మీరు కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే మా ఆకాశవాణి క్లాస్మేట్స్ తో పంచుకోండి. ప్రకటనల కోసం 0402324052 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: స్టూడియో క్లాక్ల సమయం 5:33 దాటి అలా ముందుకు వెళ్ళిపోతుంది. మనమున్నాం చాయ్తో. హాయ్ కబుర్లు. ఎస్, మరి మొదటి కబుర్ ఏంటి అంటే, ఒకవైపు క్లాస్ నుండి మాస్ వరకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి మరి మన నందమూరి బాలకృష్ణ, మరోవైపు కమర్షియల్ కథకి పదునైన సామాజిక సందేశాన్ని అందించే డైరెక్టర్ కొట్టాల శివ, మరి ఇద్దరు ఇప్పుడు వెండి తెరని షేక్ చేయడానికి రెడీ అయిపోతున్నారనమాట. అందుకే అనను బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక బిగ్గెస్ట్ సునామీ రాబోతుంది అని. ఆల్రెడీ నందమూరి బాలకృష్ణ గారి 111 సినిమా ఇంకా షూటింగ్ కంప్లీట్ కాకముందే మరి 112 సినిమా ప్రకటనతో ఇండస్ట్రీ షేక్ అయిపోతుంది. బాలయ్య గారి ఎనర్జీకి కొరటాల పక్కడ్బంది స్క్రిప్ట్ తోడైతే క్లాస్ మాస్ అనే తేడా లేకుండా థియేటర్లు దద్దరిల్దాల్సిందే కదా. ఇక అసలు ట్విస్ట్ ఏంటంటే, ఈ సినిమాలో బాలయ్య గారి సరసన మరి బాలీవుడ్ టాలెంట్ విద్యాబాలన్ నటించబోతున్నారు. ఆల్రెడీ ఎన్టీఆర్ కథానాయకుడు బయోపిక్ తర్వాత మళ్ళీ క్రేజీ కాంబో అంటే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నట్టు మరి సినీ వర్గాల్లో వినబడుతుంది. మరి ఈ మాస్ ప్లస్ క్లాస్ కాంబో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో మనం వెయిట్ చేయాలి. మరి అప్డేట్స్ కోసం మీరు ఏం చేయాలి? ప్రతిరోజు సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, ఆలరించే సంపూర్ణ వినోదం. ఇప్పుడు మీకోసం వినోదాన్ని అందించడానికి జై బాలయ్య అంటూ అఖండ సినిమా నుంచి గీతామాధురి, సాహితీ చాగండి, సత్యామని, అతిథి భావరాజు పాడినటువంటి మాస్తు పాట, అనంత శ్రీరామ్ సాహిత్యం, థామానేసెస్ కంపోజ్ చేశారు స్టూడియో.

0: బాలయ్య వండర్ఫుల్ ట్రాక్. మరి అఖండ నుంచి విన్నారు కదా, ఇలాంటి పాటలు మాటల కోసం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మాలరించే సంపూర్ణ.
1: నమస్తే, నేను రామచంద్రరావు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. నరేంద్ర మోదీ గారు తెలంగాణ రావడం జరుగుతోంది. హైదరాబాద్ లో జరగబోయేటటువంటి బహిరంగ సభకు మనందరం కూడా హాజరయ్యే వారికి స్వాగతం పలుకుదాం. పెద్ద ఎత్తున కార్యకర్తలు ప్రజలు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.
2: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
0: సమయం 5:15:11 దాటి అలా ముందుకు వెళ్ళిపోతుంది. నేను మీ యాడ్ చేస్తున్న రమేష్, మీరు వింటున్నారు చాయ్తో హాయ్ కబుర్లు. మరో కబుర్ ఏంటంటే, ఎండలు మండిపోతున్నాయి కదా అని ఏసీ రూమ్స్కే పరిమితం అయిపోతున్నారా? అయితే మీరు ప్రకృతి ఇచ్చే ఒక అద్భుతమైనటువంటి లైవ్ షోను మిస్ అవుతున్నట్టు. ఎస్పెషల్లీ ఎండాకాలంలో మనలో చాలామంది ఊటీ వెళ్దాం, గోవా వెళ్దాం, కేరళ వెళ్దాం అంటూ లోకల్ వాటికి ప్లేస్ ఇవ్వరు కదా. అందులో నువ్వు సమ్మర్లో మాత్రమే చూడడానికి అవకాశం ఏంటి, సమ్మర్లో మాత్రమే చూడడానికి అవకాశం దొరికే వాటిపై అవకాశం

అవగాహనే అస్సలు ఉండదు. ఎస్, మరి సమ్మర్లో మన తెలుగు రాష్ట్రాల్లో వస్తూ ఉంటాయి రాయబారులు, ఎవరో తెలుసా? పక్షులు అండి, పక్షులు. పక్షుల సంరక్షణ కేంద్రాలకు కొత్త అందనాన్ని సంతరించుకుంటూ ఉంటాయి. వలస పక్షులన్నీ కొన్ని రిటర్న్ అయిపోయిన స్థానిక పక్షుల సందడి మాత్రం మామూలుగా లేదు. ముఖ్యంగా ఉప్పలపాడులో పెలికాన్లు, రోళ్లపాడులో అరుదైన గ్రేట్ ఇండియన్ బస్టర్స్ చూడటం ఒక మరిచిపోలేని ఎక్స్పీరియన్స్ అనమాట. మీ బట్టలు బైనాక్యులర్ సర్దుకొని వెళ్ళాలనిపిస్తుంది కదా, ఈ వీకెండ్ ప్రకృతితో గడిపేయాలనిపిస్తుందా? అయితే

0: ఈ పాట వింటూ ఉంటే విజువల్ మీ కళ్ళ ముందుకు వచ్చేస్తుంది. మరి శర్వానంద్ లాగా, ఈ సినిమాలో శర్వానంద్ లాగా అలా కెమెరా భుజాన వేసుకుని మరి అలా అలా అలా ఫోటోలు తీసుకుంటూ వెళ్తూ ఉంటే దిల్ భలే ఖుషి అవుతూ ఉంటుందబ్బా. ఏదేమైనా మరి ఎంత దూరమైనా ప్రయాణం చేసి మరీ ఎక్స్పీరియన్స్ చేయాలనిపిస్తుంది కదా ఈ పాట విన్న తర్వాత. మరి ఆ పాట విన్న తర్వాత అలాగే కాదు, అక్కడికి వెళ్తే నిజంగా అలాంటి ఎక్స్పీరియన్సే ఉంటుంది. ఎస్పెషల్లీ వలస పక్షుల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకుంటే, అత్యధిక దూరం వలసపోయే పక్షి ఏంటో తెలుసా? ఆర్కిటిక్ టర్న్. ఎస్, ఇది ఏకంగా 12,200 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 8.5 రోజుల్లోనే అధిగమించి అలాస్కా నుంచి న్యూజిలాండ్కు ఏర్కుంటుందట. అలాగే బ్రేక్ తీసుకోకుండా నిర్విరామంగా కంటిన్యూస్గా అత్యధిక దూరం ప్రయాణించే పక్షి బార్ టెయిల్డ్ గాట్విడ్ అట. మరి ఈ పక్షి ఎక్కడ ఆగకుండా 11,000 కిలోమీటర్ల దూరంగా ప్రయాణిస్తూ ఉంటుందట. అంతేకాకుండా అత్యధిక వేగంతో ప్రయాణించే వలస పక్షి గ్రేట్ స్ప్రైన్. మరి ఈ పక్షి గంటకు 96.5 కిలోమీటర్ల వేగంతో దాదాపు 6,500 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. చాలా ఎత్తున ఎగిరే వలస పక్షి బాతు జాతికి చెందినటువంటి బర్హెడెడ్ గీస్. ఇది సముద్ర మట్టానికి దాదాపు 8.8 కిలోమీటర్ల ఎత్తున ఎగురుతుంది. ఈ జాతికి చెందిన పక్షులు హిమాలయాల నుండి ప్రయాణం ప్రారంభించి భారత భూభాగంలోని చిలికా, పులికాట్ తదితర సరస్సుల తీరాలకి చేరుకుంటూ ఉంటాయన్నమాట. మరి ఇలాంటి ఈ పక్షుల గురించి తెలుసుకున్నారు. మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఎక్కడెక్కడ ఇవి ఈ సమ్మర్లో స్టే అవుతాయి అనేది ఆ విషయాలు కూడా చెప్తాను. మీరు మాత్రం ఏం చేస్తారు? వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి. ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ్ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: సమ్మర్లో ఈ పక్షుల్లాగా మనకు కూడా రెక్కలు వస్తే అలా అలా అలా ఎగురుకుంటూ వీసా లేకుండా కూడా దేశాలు దాటేయచ్చు అన్నంత ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. ఏదేమైనా కూడా మన దేశాలు దాటినా దాటకపోయినా అవి వచ్చేటటువంటి ప్లేస్లకు వెళ్ళి చూడడానికి మాత్రం ప్రయత్నం చేయండి. ముఖ్యంగా తెలంగాణలో పాకాల సరస్సు, వరంగల్లో మరి ఇలాంటివి పక్షులు ఎక్కువగా వస్తుంటాయి. ముఖ్యంగా అక్కడికి వెళ్తే బోటింగ్ మరియు వన్యప్రాణులు ఎక్కువగా ఉంటాయి. మానేరు డ్యాము, కరీంనగర్ మరి అక్కడ స్థానిక పక్షులు ఉంటాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లోని ఉప్పలపాడు గుంటూరులో ఉంటుంది, పెలికాన్లు, పెయింటెడ్ స్టాక్స్ ఉంటాయి. అలాగే కొల్లేరు సరస్సు, అరుదైన వలస పక్షుల చిత్రనేలలు. మళ్ళీ అలాగే కండకర్ల ఆవా, ప్రకృతి దృశ్యాలు, బోటింగ్ చాలా బాగుంటుంది. ఇక కర్నూలులోని రోళ్లపాడుకు గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ వస్తాయి. ఇక నెల్లూరులోని నీలపట్టుకైతే అరుదైన విదేశీ పక్షులు అయితే వస్తూ ఉంటాయి. అయితే కొన్ని టిప్స్ ఏంటంటే, ఈ పక్షుల అందాలను చూడాలంటే తెల్లవారుజామునే లేదా సాయంత్రం వేళలో వెళ్ళడం బెస్ట్. ప్రకృతిలో కలిసిపోయే ఉండే లేత రంగు డ్రెస్సులు ధరించండి ముఖ్యంగా, ఎందుకంటే మీరు హార్డ్గా ధరించారంటే అవి అక్కడ నుంచి దూరంగా పారిపోయే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పక్షులకు ఇబ్బంది కలగకుండా నిశ్శబ్దంగా ఉండటం, ప్లాస్టిక్ వ్యర్థాలకు అక్కడ పారవేయకుండా ఉండటం మన బాధ్యత అనేది మర్చిపోకండి. ఓకే, రైట్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తాను, మీరు దానికోసం ఏం చేయాలి వింటూనే ఉండండి. చాయ్తో హాయ్ కబుర్లు మీ ఆకాశవాణి వివిధ భారతిలో. ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది మరో అద్దరగొట్టే పాట ఫ్రమ్ పరుగు నుంచి. రంజిత్ పాడినటువంటి ఈ పాటకి చంద్రబోస్ సాహిత్య

0: अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें।
1: మీరు కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే మా ఆకాశవాణి క్లాస్మేట్స్ తో పంచుకోండి. ప్రకటనల కోసం 0402324052 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.
2: స్టూడియో క్లాక్ల సమయం 5:33:57 దాటి అలా ముందుకు వెళ్ళిపోతుంది. నేను మీ ఆర్జీ సురభి రమేష్. మీరు వింటున్నారు ఛాయ్తో హాయ్ కబుర్లు, మీ ఆకాశవాణి వివిధ భారతిలో. ఒకవైపేమో సలసలసలసలమనే ఎండ ఎలా ఉన్నా కూడా కిలకిలమంటూ నవ్వుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ షాపింగ్కి అని బయలుదేరుతారు కొందరు. ఎస్, సమ్మర్ ఫేస్ చేయాలంటే సమ్మర్ వేర్ కూడా ముఖ్యమే కదా అని అంటారు. నో డౌట్, తప్పకుండా తప్పక తప్పించుకోలేక ఆఫీస్ పను బిజినెస్ పని మీదో ఈ ఎండల్లో కూడా బయట తిరగాల్సి వచ్చినప్పుడు తప్పకుండా హీట్ని తట్టుకోగలిగే సమ్మర్ వేర్ చాలా ముఖ్యమే. మెత్తగా సాఫ్ట్గా ఉండే కాటన్ బట్టలు ఎంత ముఖ్యమో అంతకంటే ముఖ్యంగా కలర్ కాంబినేషన్. ఎందుకంటే కొంతమంది ఎర్రనివి, నల్లనివి, గ్రీన్వి, ఇలా డార్క్ కలర్స్ సెలెక్ట్ చేసుకుంటారు. వీటి వల్ల కాటన్ని వేసినా కూడా పెద్ద ప్రయోజనం ఏమీ ఉండదు. కలర్ సెలెక్షన్లో లైట్ కలర్స్ బెటర్. బట్టల షాపింగ్ చేసిన తర్వాత నేను, మీరు, మరొకరు ఇలా అందరం చేసే ఒక కామన్ తప్పేంటో తెలుసా? ఎస్, చెప్పిన తర్వాత అవును కదా అని అంటారు. అదేంటో నేను చెప్తాను. మరి సరదాగా ఇప్పుడు ఒక వండర్ఫుల్ ట్రాక్ మీకోసం వచ్చేస్తూ ఉంది. ఓజీ నుంచి శృతి రంజని పాడినటువంటి ఈ పాటకి కళ్యాణ్ చక్రవర్తి సాహిత్యాన్ని అందించారు. తమన్ ఎస్ఎస్ సంగీతాన్ని అందించినటువంటి వండర్ఫుల్ ట్రాక్.

0: నమస్తే, నేను రామచంద్రరావు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. నరేంద్ర మోదీ గారు తెలంగాణ రావడం జరుగుతోంది. హైదరాబాద్ లో జరగబోయేటటువంటి బహిరంగ సభకు మనందరం కూడా హాజరయ్యే వారికి స్వాగతం పలుకుదాం. పెద్ద ఎత్తున కార్యకర్తలు ప్రజలు రావాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं, बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं.
3: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप, अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSC सेंटर से संपर्क करें. न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी.
4: స్టూడియో క్లాక్ల సమయం 5:41:03 దాటాల ముందుకు వెళ్ళిపోతూ ఉంది. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. మనమున్నాం చాయ్తో హాయ్ కవర్లో. మరి దురదలు, దద్దుర్లు, బ్రెత్ సమస్యలు, స్కిన్ అలర్జీలు వంటి హెల్త్ ఇష్యూలు మరి అపరిశుభ్రంగా ఉంటేనే వస్తాయని యాజ్ యూజువల్లీ మనం అనుకుంటాం కదా. కానీ మనం పట్టించుకోము కానివ్వండి, శుభ్రంగా ఉన్నా కూడా వస్తాయి. అంటే షాపింగ్ పేరుతో, ఇందాక చెప్పాం కదా, షాపింగ్ పేరుతో వేలకు వేలు పెట్టి డ్రెస్సులు కొంటాం కదా. కొన్న వెంటనే ఏం చేస్తాం, ఇంటికి వెళ్ళి వేసుకుంటాం. కానీ పొరపాటే, ఆ పొరపాటే ముందు చెప్పిన ఇష్యూస్ అంటే దురదలు, దద్దుర్లు, బ్రెత్ సమస్యలు, స్కిన్ అలర్జీలు రావడానికి కారణం. ఎస్, ఎందుకంటే కొత్త డ్రెస్సులు ఫ్యాక్టరీలో తయారయ్యే గిడ్డంగులు, గిడ్డంగుల నుండి రిటైల్ షాపులకు చేరే క్రమంలో వాటి మీద దుమ్ము, ధూళి అంతా చేరుతూ ఉంటుంది. అలాంటి బట్టలు వేసుకుంటే అద్రిపోయే లుక్ కంటే ముందు ఇలాంటి బ్రెత్ సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది, చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా కొనే ముందు నచ్చిన డ్రెస్సును ఒక్కసారి ట్రయల్ రూమ్లోకి వెళ్ళి చూసుకుంటే ఆహా, హీరోలా ఫీల్ అవుతూ ఉంటాం కదా. కానీ మీకంటే ముందు ఇలా ట్రై చేసి వాళ్ళు కూడా కొంతమంది హీరోలా ఫీల్ అయి ఉంటారు. దీంతో ఆ డ్రెస్ మీద రకరకాల బ్యాక్టీరియాలు చేరే ప్రమాదం ఉంటుంది. అలాంటి దుస్తులు ధరించడం వల్ల దురద, దద్దుల్లో, డెర్మటాలజీ లాంటి చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అది సంగతి. సో మరి ఇప్పుడు వీటికన్నిటికీ ఒకటే ఒక సాల్వేషన్ ఏంటో తెలుసా? ఇంటికి వెళ్ళి ఫస్ట్ వాటిని చక్కగా మంచి నీళ్ళల్లో ఉతికి ఆరేయండి. ఆ తర్వాతే మీరు కొత్త బట్టలు వేసుకోండి. అది సంగతి అనమాట. భలే ఉంది కదా, తెలిసినట్టే ఉంది. కానీ నిన్న చాలా ఇన్ఫర్మేషన్ ఉంది కదా. ఎలాంటి ఇన్ఫర్మేషన్ కోసం వింటూ ఉండే ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. రాజా సాబ్ నుంచి విశాల్ మిశ్రా, థమన్ ఎస్ శృతి రంజని పాడినటువంటి పాట, కృష్ణకాంత్ సాహిత్యం, థమన్ ఎస్ఎస్ సంగీతంలో మస్తు పాట.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
2: నేను రామచంద్రరావు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. నరేంద్ర మోదీ గారు తెలంగాణ రావడం జరుగుతోంది. హైదరాబాద్ లో జరగబోయేటటువంటి బహిరంగ సభకు మనందరం కూడా హాజరై వారికి స్వాగతం పలుకుదాం. పెద్ద ఎత్తున కార్యకర్తలు ప్రజలు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి జై జై శ్రీరామ్.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
4: పతా హై న్యాయ విభాగ్ భారత సర్కార్ నే గరీబ్ ఔర్ జరూరత్ మందో కో న్యాయ దిలానే కీ ప్రక్రియా కో కియా ఔర్ భీ ఆసాన్.
5: హాన్ బిల్కుల్, టెలీ లా ఔర్ న్యాయ బంధు సేవాఓ కా హో గయా.

0: है एकीकरण।
1: अब चाहे टेली लॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
0: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
1: अब दोनों एक ही ऐप पर उपलब्ध। डाउनलोड करें आज ही टेली लॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మరి చాయ్తో హాయ్ కబుర్లలో సరదా సరదాగా ఇంట్రెస్టింగ్గా ఉండే మనము నృత్యం చేసే కొన్ని తప్పుల్ని ఒప్పుల్ని అన్నిటిని కూడా మనం ఇంట్రెస్టింగ్గా మనం తెలుసుకుంటూ ఉన్నాం కదా. మరి అలాంటి వాటిని తెలుసుకోవడమే కదా వాటిని మనం నిత్య జీవితంలో పాటించడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, రైట్. స్టూడియో క్లాక్ల సమయం 5:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాంక్ లో సమయం 6:54
1: తెలంగాణ ప్రజలకు నమస్కారం. తెలంగాణలో అనేక అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభోత్సవం చేయడం కోసం మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వస్తున్నారు. మే 10 3 పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభకు మీరందరూ రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. జై తెలంగాణ, జై బీజేపీ, జై హింద్.

0: ఎస్పి చరణ్ పాడినటువంటి ఈ పాట సీతారామం నుంచి విన్నారు. కృష్ణకాంత్ సాహిత్యం, విశాల్ చంద్రశేఖర్ సంగీతం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
1: నమస్తే, నేను రామచంద్రరావు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. నరేంద్ర మోదీ గారు తెలంగాణ రావడం జరుగుతోంది. హైదరాబాద్ లో జరగబోయేటటువంటి బహిరంగ సభకు మనందరం కూడా హాజరై వారికి స్వాగతం పలుకుదాం. పెద్ద ఎత్తున కార్యకర్తలు ప్రజలు రావాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 6:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. రాష్టంలో తమ ప్రభుత్వం హిందూ ముస్లింలను రెండు కళ్లుగా భావిస్తూ మైనారిటీ సంక్షేమానికి కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. సుమారు 8,000 కోట్ల రూపాయల విలువ గల అభివృద్ది పనులకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. రాష్టంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు గోను సంచులు కూడా ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కె తారక రామారావు ఆరోపించారు. జనగణనకు సంబంధించి అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా పలు అవగాహన ర్యాలీలు నిర్వహించారు. తమ ప్రభుత్వం హిందూ ముస్లింలను రెండు కళ్లుగా భావిస్తూ మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హజ్ యాత్రికుల బస్సును హైదరాబాద్ నాంపల్లి హజ్ హౌస్ నుంచి ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ యాత్రికుల విమాన ఇంధన ఛార్జీల భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు. రాష్ట అభివృద్ది కోసం ప్రార్థించాలని ఆయన యాత్రికులను కోరారు. ఓటర్ జాబితాల సవరణ పేరుతో బీజేపీ సాగిస్తున్న కుట్రలు రాష్టంలో సాగనివ్వబోమని స్పష్టం చేశారు. మైనారిటీ సంక్షేమ శాఖపై జరిగిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ మైనారిటీ విద్యార్థుల కోసం ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. వీటిలో నైపుణ్యాభివృద్ది, కృత్రిమ మేధ బోధనకు ప్రాధాన్యమిస్తూ ఉపాధి అవకాశాలు పెంచాలని సూచించారు. ఇమామ్ల గౌరవ వేతనాన్ని క్రమం తప్పకుండా విడుదల చేయాలని, కబ్రస్థాన్లకు భూములు కేటాయించాలని చెప్పారు. మూసీ రివర్ఫ్రంట్ ప్రాజెక్టులో భాగంగా అన్ని మతాల ప్రార్థనా మందిరాల నిర్మాణం చేపట్టాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్టంలోని నగరాలు, పట్టణాల్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులు అభివృద్ది చేయవలసి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈరోజు సచివాలయంలో నిర్వహించిన పార్లమెంటరీ స్థాయి సంఘం సమావేశంలో ఆయన ఆ మేరకు అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట సమగ్ర అభివృద్ది కోసం తెలంగాణ రైజింగ్ 2047 మాస్టర్ ప్లాన్ ఆవిష్కరించిన విషయాన్ని గుర్తు చేశారు. హైదరాబాద్ను సిగ్నల్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దాలని, అండర్ పాస్, సర్ఫేస్ ఎలివేటెడ్ అనే 3 స్థాయిల విధానాన్ని తీసుకురావాలని ఆయన సూచించారు. పార్కింగ్ ఇబ్బందులను అధిగమించేందుకు బహుళార్థ పార్కింగ్ విధానాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. హైదరాబాద్లో కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగా ఆర్టీసీలు, ఈవీ బస్సులు ప్రవేశపెడుతున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. స్థాయి సంఘం చైర్మన్ మాగుంట శ్రీనివాసరెడ్డి, రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్

0: కృష్ణారావు కేంద్ర రాష్ట ఉన్నతాధికారులు సమాపేశంలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హైదరాబాద్ లో పర్యటిస్తారు. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా రాష్ట్రానికి వస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నేతృత్వంలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానమంత్రి తమ పర్యటనలో భాగంగా సుమారు 8,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. జహీరాబాద్ స్మార్ట్ సిటీ, జాతీయ రహదారి పనులు, ఐఓసీ టెర్మినల్ వంటి కీలక ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి. సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించే భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో సికింద్రాబాద్ చుట్టూ ఈ రాత్రి 12 గంటల నుంచి నో ఫ్లై జోన్ గా ప్రకటించినట్లు పోలీస్ కమిషనర్ సుమతి చెప్పారు. జిల్లాల నుంచి వచ్చే బస్సులకు హైదరాబాద్ ప్రవేశంలోనే పార్కింగ్ ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో రైతులు తమ ధాన్యం తూకం వేసుకునేందుకు లంచాలు ఇవ్వాల్సిన దుస్థితి నెలకొందని, మొక్కల కొనుగోళ్లకు ప్రభుత్వం కనీసం గోనె సంచులు సరఫరా చేయడం లేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కె తారక రామారావు ఆరోపించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్కి మత రాజకీయాలు తెలుసు తప్ప ప్రజల రైతు సంక్షేమంపై ఏమాత్రం అవగాహన లేదని విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీలో త్వరలో కొత్త కమిటీలు ఏర్పాటు చేసి యువతకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆసిఫాబాద్ జిల్లా నజరుల్ నగర్ లోవర్ డ్యాం మరమ్మతులకు ఎమ్మెల్యే కోటా నిధుల నుంచి 50 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు శాసనసభ్యుడు పాల్వాయి హరీష్ బాబు చెప్పారు. గ్రామంలో ఈరోజు జరిగిన రైతు వారోత్సవాల్లో ఆయన మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిందని, నిధులు మంజూరు చేసే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫోలకండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని విశ్రాంత ఐపీఎస్ అధికారి భార్య హత్య, కరీంనగర్లో పట్టపగలు దోపిడీ వంటి సంఘటన ఇందుకు నిదర్శనమని బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు ఆరోపించారు. నేరస్తులను పట్టుకోవడంలో విఫలమైన ప్రభుత్వం తమ పార్టీ సామాజిక మాధ్యమాల ఇన్ఛార్జ్ కృషాంక్ వంటి వారిపై అక్రమ కేసులు పెడుతోందని ఆయన విమర్శించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ పరిధిలో చేపట్టిన అభివృద్ది పనులను వేగవంతం చేయాలని, పరిశ్రమల స్థాపనకు విలుగా మౌలిక సదుపాయాలు సిద్దం చేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. నిమ్స్ పరిధిలోని సేకరించిన భూముల ప్రస్తుత స్థితి, భూముల అభివృద్ది తదితర అంశాలపై ఉన్నత స్థాయి అధికారులతో ఆయన ఈరోజు సమీక్షించారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, టీజీఐఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎల్లుండి నుంచి నిర్వహించే జనగణన ప్రక్రియకు సంబంధించి ప్రజలకు అవగాహన కలిగించేందుకు అధికారులు సమావేశాలు, ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. జనగణనలో పాల్గొనడం ప్రతి పౌరుడి బాధ్యత అని, ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి ప్రజల సామాజిక ఆర్థిక స్థితిగతులపై అవగాహన ఏర్పడుతుందని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ చెప్పారు. సంబంధిత సిబ్బంది ఇంటింటికి వచ్చి సేకరించే సమాచారంలో భాగంగా మొత్తం 34 ప్రశ్నలుంటాయని, ప్రజలిచ్చే సమాచారం గోప్యంగా ఉంటుందని స్నేహ శబరీష్ విలేకరుల సమావేశంలో చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కూడ నుంచి బతుకమ్మ ఘాట్ వరకు ఈరోజు నిర్వహించిన మ్యారథాన్ ను జిల్లా కలెక్టర్ ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ గరిమా అగర్వాల్ ప్రారంభించారు. సమగ్రమైన ఖచ్చితమైన గణాంకాల రూపకల్పనలో జనగణన కీలకమని, ఈ ప్రక్రియలో అందరూ భాగస్వాములు కావాలని గరిమా అగర్వాల్ పిలుపునిచ్చారు.
1: డిజిటల్ రూపంలో చేస్తున్న ఫస్ట్ సెన్సస్, ఈసారి మొదటిసారి కంప్లీట్ గా ప్రాసెస్ ఒక యాప్ ద్వారా ఫోన్ లోనే చేయడం జరుగుతుంది. ఫస్ట్ టైం సెన్సస్ లో ఒక కొత్త ఇనిషియేటివ్ పెట్టడం జరిగింది, అంటే సెల్ఫ్ ఇన్ఫర్మేషన్. మన దగ్గర ఉన్న ప్రతి ఒక్క రెసిడెంట్, మన జనగణనాలు వాళ్ళు పార్టిసిపేట్ అయ్యి వాళ్ళకి నమోదం ఉండాలి అదే నేను కోరుతున్నాను.
0: వరంగల్ జిల్లాలో ఎల్లుండి నుంచి ఇంటింటికి జనగణన ప్రారంభమవుతుందని, ప్రజలు విధిగా తమ కుటుంబ వివరాలు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఈరోజు వరంగల్లో జరిగిన అవగాహన సమావేశంలో తెలియజేశారు. మెదక్ జిల్లాలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలులో జాప్యానికి కారణమేమిటని శాసనసభ్యుడు మానంపల్లి రోహిత్ రావు అధికారులను ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు చేయాలంటే రైతులు ధర్నాలకు దిగడం శోచనీయమని ఆయన అన్నారు. దానికి అదనపు కలెక్టర్ నగేష్ స్పందిస్తూ 4-5 రోజుల్లో ధాన్యం సేకరణ ప్రక్రియను ముమ్మరం చేస్తామని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. ధాన్యాన్ని సకాలంలో తూకం వేసేందుకు సరిపడా హమాలీలను నియమించుకోవాలని చెప్పారు.

రాష్టవ్యాప్తంగా ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 13వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరుగుతాయని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అభిలాష్ అభినవ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. మొదటి సంవత్సరం పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, రెండో సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయి. ఈ నెల 22-25 తేదీల్లో ప్రాక్టికల్ పరీక్షలుంటాయి. ఈ నెల 13వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరిగే ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల కోసం జనగామ జిల్లాలో 12 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు

తేదీ నుంచి 21వ తేదీ వరకు జరిగే ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల కోసం జనగామ జిల్లాలో 12 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలియజేశారు. నల్గొండ నగరపాలక సంస్థ పరిధిలో ఇంటి నంబర్లు సరైన లింక్ డాక్యుమెంట్లు లేని ఇళ్ల సమస్యను పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ చెప్పారు. నగరం పరిధిలో సుమారు 9645 ఇళ్లకు ఇంటి నంబర్లు లింక్ డాక్యుమెంట్లు లేక యజమానులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఆయన చెప్పారు. ఆసిఫాబాద్ జిల్లాలోని ఇంటి యజమానులు తమ ఇళ్లలో పనిచేసే సహాయకులు, వంట మనుషులు, భద్రతా సిబ్బంది, డ్రైవర్ల వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్లో తప్పనిసరిగా నమోదు చేయాలని జిల్లా ఎస్పీ నితిక పంత్ ఒక ప్రకటనలో తెలియజేశారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం హిందూ ముస్లింలను రెండు కళ్లుగా భావిస్తూ మైనారిటీ సంక్షేమానికి కట్టుబడిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హైదరాబాద్ పర్యటనలో 8,000 కోట్ల రూపాయలు విలువ చేసే అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. రాష్ట్రంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు గోనె సంచులు కూడా ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. జనగణనకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన ర్యాలీలు జరుగుతున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 6:27:37.
1: నమస్తే, నేను రామచంద్రరావు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. నరేంద్ర మోదీ గారు తెలంగాణ రావడం జరుగుతోంది. హైదరాబాద్ లో జరగబోయేటటువంటి బహిరంగ సభకు మనందరం కూడా హాజరై వారికి స్వాగతం పలుకుదాం. పెద్ద ఎత్తున కార్యకర్తలు ప్రజలు రావాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి జయ్, జయ శ్రీరామ్.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: గౌరహరి పాడినటువంటి ఈ పాట హనుమాన్ మూవీ నుంచి విన్నారు. కాసల శ్యామ్ సాహిత్యం, గౌరహరి సంగీతం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
1: పతా హై న్యాయ విభాగ్ భారత సర్కార్ నే గరీబ్ ఔర్ జరూరత్ మందో కో న్యాయ దిలానే కీ ప్రక్రియా కో కియా ఔర్ భీ ఆసాన్.
2: హా బిల్కుల్, టెలీలా ఔర్ న్యాయ బంధు సేవాఓ కా హో గయా హై ఏకీకరణ.
1: అబ్ చాహే టెలీలా కే మాధ్యమ్ సే ముఫ్త్ కానూనీ సలహ లేనీ హో
2: యా న్యాయ బంధు మే పంజీకృత వకీలో సే కోర్ట్ మే నిశుల్క కానూనీ సహాయతా కే లియే జుడ్నా హో,
1: అబ్ దోనో ఏక హీ యాప్ పర్ ఉపలబ్ధ. डाउनलोड करें आज ही टेली लॉ फॉर सिटीजन्स मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
3: प्रपंचलो यक्कड़ुन्ना विविध भारती प्रोग्राम्स विनालनुकुंटुन्नारा? It's simple. Ventane News on Air app download cheskuni, live radio icon click chesi, VB Telugu select cheskuni, non-stop music and entertainment ni enjoy cheyandi.
4: Oh hello rede galanta, idi taaralo digi vache velanta.
3: Vivith Bharati Akashvani Telugu, tarataraala taragani aanandam alarinche sampurna vinodam.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మాలరించే సంపూర్ణ వినోదం. 6:26:51 దాటాల ముందుకు వెళ్ళిపోతుంది. మరి వీకెండ్ కాబట్టి అటు దిటుగా కొంచెం రోడ్లు క్లియర్గా ఉన్నప్పటికీ కూడా ఎస్, మరి ఖాళీగా ఉన్నప్పటికీ కూడా, క్లియర్గా ఉన్నప్పటికీ కూడా సాయంత్రం అయ్యింది అంటే మాత్రం రష్ పెరగడం అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే పొద్దుటి నుంచి సాయంత్రం వరకు అంటే ఈ టైంలో కూడా భగ భగ భగ భగమని సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ ఉంటాడు కాబట్టి మరి దాన్ని నుంచి తప్పించుకోవాలంటే సాయంత్రం పూట సల్ల పొద్దున్న అలా అలా అలా బయటికి వస్తే కొంచెం హాయిగా ఉంటుంది. అలా వచ్చి అలా షాపింగ్ అలాంటివి చేస్తే దలే అంటే నచ్చిన వస్తువులు కొనుక్కోవడంతో పాటు, నచ్చిన ఫుడ్ తినడంతో పాటు జర్నీ కూడా కొంచెం సాఫీగా ఉంటుందనే ఉద్దేశంతో చాలామంది బయటకు వస్తూ ఉంటారు. మరి ఆ టైంలో అందరూ ఒకటేసారి వస్తారు కాబట్టి ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ టైంలో మీరేం చేయాలి, బాధ్యతాయుతంగా ఎవరికి వాళ్ళు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ మీ జర్నీని చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదనేది గుర్తుంచుకొని మరి తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూనే మీ జర్నీని కంటిన్యూ చేయండి. ఈ జర్నీలో మంచి మంచి మాటలు, పసందైన పాటలు వినిపిస్తాను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మాలరించే సంపూర్ణ వినోదం. సిద్ధశ్రీరామ్ పాడినటువంటి పాట, శ్రీమణి సాహిత్యాన్ని అందించారు. దేవిశ్రీ ప్రసాద్ కంపోజిషన్లో రంగ్ దే మూవీ నుంచి మంచి పాట చేస్తుంది. స్టే ట్యూన్డ్.

0: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586. మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. ఎస్, ప్రయాణం సాఫీగా సాగాలంటే మనము ట్రాఫిక్ రూల్స్ ఎలా పాటించాలో, మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఎస్పెషల్లీ సమ్మర్లో రకరకాల వెహికల్స్లో, అంటే బైక్తో మొదలు పెడితే కార్లల్లో, ఆటోల్లో, బస్సుల్లో వెళ్తూ ఉంటాం. కానీ ఆ ప్లేస్లన్నిట్లో కూడా ఎస్పెషల్లీ ఆటోల్లో, బస్సుల్లో, కార్లల్లో వెళ్ళేటప్పుడు మనకు ఒక ఫేవరెట్ ప్లేస్ ఉంటుంది. ఏంటి అని అంటే, కిటికీ పక్కన నాది అని ఖర్చు వేస్తూ ఉంటాం కదా. కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే

ఈ మిగతా రోజుల్లో ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ సమ్మర్లో వెళ్ళేటప్పుడు మాత్రం కిటికీ పక్కన నాదే అన్నారనుకోండి, పగిలిపోద్ది. ఏంటి ఫేస్ అండి, అంటే హీట్కి కందిపోయి నానా, అంటే కందన కిటికీ ఓపెన్ చేసి ఉండడం వల్ల ఆ వేడి బాగా వచ్చి వచ్చి వచ్చి మనకు తెలియకుండానే ఫేస్ అంతా కూడా ఎర్రగా ఉన్న ఫేస్ నల్లగా మారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం మీరు కిటికీ పక్కన కూర్చున్నప్పుడు, ఆటోలో కానీ కార్లలో కానీ బస్సులో కానీ కిటికీ పక్కన కూర్చున్నప్పుడు కిటికీ పూర్తిగా తెరవకుండా కొంచెం తెరుచుకుని ఉంటండి. అంతేకాకుండా అక్కడ చక్కగా ఒక కర్చీఫ్ ఏదన్నా కొంచెం మొహానికి కట్టుకుంటే ఇట్స్ అ బెటర్. ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంటూ మీ జర్నీని హ్యాపీగా కంటిన్యూ చేయండి. మంచి మాటలు పసందైన పాటల కోసం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ఇప్పుడు మీకు వినోద అందించడానికి అనురాగ్ కుల్కర్ణి అండ్ రమ్య బెహ్రా వచ్చేస్తున్నారు. భాస్కర్ భట్ల రవికుమార్ సాహిత్య, మణిశర్మ మ్యూజిక్ కంపోజిషన్లో, స్మార్ట్ శంకర్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్.

0: మ్యూజిక్ అండ్ మస్తీ. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై. స్టూడియో క్లాక్ల సమయం 6:40 22 సెకండ్లు దాటింది. ఇప్పుడు వినండి లంహే ప్రాయోజిత కార్యక్రమం.

0: लम्हे कार्यक्रम यही संपन्न होता है। अगली कड़ी में फिर मिलेंगे, तब तक आप चेतन को दीजिए इजाजत, नमस्कार।
1: दोस्तों, आपके सुझाव, सलाह और फीडबैक के लिए आप हमें कॉल या मैसेज कर सकते हैं। हमारा नंबर है 09515227039। आई रिपीट 09515227039। हमारा ईमेल आईडी है feedbackamc1@gmail.com। आई रिपीट feedbackamc1@gmail.com। दिस प्रोग्राम इज प्रोड्यूस्ड एंड स्पॉन्सर्ड बाय एडवेंटिस्ट मीडिया सेंटर।
2: ఇంతవరకు లమ్హే ప్రాయోజిత కార్యక్రమాన్ని విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
3: నమస్తే, నేను రామచంద్రరావు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. నరేంద్ర మోదీ గారు తెలంగాణ రావడం జరుగుతోంది. హైదరాబాద్ లో జరగబోయేటటువంటి బహిరంగ సభకు మనందరం కూడా హాజరయ్యి వారికి స్వాగతం పలుకుదాం. పెద్ద ఎత్తున కార్యకర్తలు, ప్రజలు రావాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి జయ్, జయ శ్రీరామ్.
4: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? It's simple. Ventane News on Air app download cheskuni, live radio icon click chesi, VB Telugu select cheskuni, non-stop music and entertainment ni enjoy cheyandi. Vivid Bharati Akashvani Telugu, tarataraala taragani aanandam alarinche sampurna vinodam.

0: దిగ్జే మేయర్ కంపోజిషన్లో చంద్రబోస్ రాసినటువంటి ఈ పాటకి రితీష్జీరావు మనీష్ హైరబత్న పాడారు. ఛాంపియన్స్ సినిమా నుంచి సల్లంగుండాలే అంటూ వండర్ఫుల్ ట్రాక్ విన్నారు కదా. నిజంగా వండర్ఫుల్ అంటే వండర్ఫుల్ సాంగ్స్. ఇలాంటి పాటలు ఈ టైంలో వింటుంటే దిల్ భలే ఖుషి అవుతూ ఉంటుంది. అయితే మీ జర్నీ సల్లంగుండాలి అంటే ఎస్, మరి ఈ జర్నీలో తప్పకుండా రెస్ట్ అనేది చాలా అవసరం అనేది గుర్తుపెట్టుకోండి. లాంగ్ జర్నీ చేసేవాళ్ళు, ఎస్పెషల్లీ సమ్మర్లో లాంగ్ జర్నీ చేసేవాళ్ళు, మీకు అలాగే మీరు నడిపే వెహికల్కి కూడా కొంత రెస్ట్, అంటే ఒక గంట గంటల తర్వాత ఒక 15 నుంచి 20 నిమిషాలు మీరు జర్నీకి బ్రేక్ ఇచ్చి అలా కొంతసేపు రెస్ట్ తీసుకొని వెళ్తే సల్లంగా, అంటే మీ బాడీలో ఇంజన్ అలాగే మీ కార్ ఇంజన్ కూడా కొంచెం చల్లబడి మళ్ళీ జర్నీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: నమస్తే, నేను రామచంద్రరావు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. నరేంద్ర మోదీ గారు తెలంగాణ రావడం జరుగుతోంది. హైదరాబాద్ లో జరగబోయేటటువంటి బహిరంగ సభకు మనందరం కూడా హాజరయ్యే వారికి స్వాగతం పలుకుదాం. పెద్ద ఎత్తున కార్యకర్తలు ప్రజలు రావాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.

కళ్యాణితో పాటు నేను కూడా వచ్చేసాను. ఎందుకంటే ఈ సినిమా అంటే ఈ పాట ఏ సినిమాలో అని చెప్పడానికి, ద ఫ్యామిలీ స్టార్ మూవీ నుంచి వండర్ఫుల్ ట్రాక్ ఉన్నారు కదా, మాంగ్లిక్ కార్తిక్ పాడినటువంటి ఈ పాటికి అనంతశ్రీరామ్ సాహిత్యం, గోపి సుందర్ సంగీతం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.

0: ആകാശവാണി വിവിധ ഭാരതി കേന്ദ്രം സ്റ്റുഡിയോ ക്ലാക്കിലെ സമയം 7 ദാട്ടി 32 സെക്കൻഡ്.
1: ആരോഗ്യ ജീവനം ആനന്ദദായകം.
2: വൈദ്യരംഗంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దాం అనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
0: ఈ రోజు సాయంత్రం 7:15 ప్రసారమయ్యే ఆరోగ్య జీవనం కార్యక్రమంలో జీర్ణకోశ వ్యాధులకు యోగా ప్రకృతి చికిత్స ఈ అంశం గురించి డాక్టర్ టి కృష్ణ గారితో పరిచయం వింటారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.

శిల్పా రావు పాడినటువంటి ఈ పాటకి సాహిత్యం రామజోగయ్య శాస్త్రి అనిరుద్ధ్ రవిచంద్ర సంగీతాన్ని అందించారు. దేవరామ నుంచి అదిరిపోయే పాట విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 7:05 మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు తెలంగాణ, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. అనేక అభివృద్ది ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు. భారతీయ జనతా పార్టీ నాయకుడు శువేందు అధికారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుకు తమకు 120 మంది సభ్యుల మద్దతు లభించిందని టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ గవర్నర్ తెలియజేశారు. అత్యాధునిక అగ్ని క్షిపణిని మన దేశం పరీక్షార్థం విజయవంతంగా ప్రయోగించింది. ఐపీఎల్ క్రికెట్లో ఇంకొద్దిసేపట్లో జైపూర్లో ప్రారంభమయ్యే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు తెలంగాణలో సుమారు 1535 కోట్ల రూపాయల విలువైన కీలక రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. రైల్వే మార్గాల సామర్థ్యాన్ని పటిష్టం చేయడానికి, రద్దీని తగ్గించేందుకు 118 కిలోమీటర్ల కాజీపేట విజయవాడ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టు, కాజీపేట రైల్ అండర్ పాస్ ప్రారంభోత్సవంతో సహా పలు కార్యక్రమాల్లో ప్రధానమంత్రి పాల్గొంటారు. సుమారు 1535 కోట్ల రూపాయల విలువైన ఈ ప్రాజెక్టులు కాజీపేట విజయవాడ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టుకి చెందినవి. వివిధ సెక్షన్లున్నాయి. ఈ ప్రాజెక్టు అత్యంత రద్దీగా ఉండే గ్రాండ్ ట్రంక్ కారిడార్లో లైన్స్ సామర్థ్యాన్ని పెంచుతుంది. దీనివల్ల రైళ్ల వేగవంతమైన రాకపోకలతో రద్దీ తగ్గుతుంది, సమయ పాలన మెరుగుపడుతుంది. ఈ ప్రాంతంలో సరుకు రవాణాకు కూడా ఊతం లభించనుంది. హైదరాబాద్ బలర్షా విజయవాడ వైపు ఏకకాలంలో రైళ్ల రాకపోకలను అనుమతించడం ద్వారా కాజీపేట్ జంక్షన్ వద్ద రద్దీని తగ్గించే రైల్ అండర్ పాస్ కూడా ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. సాయంత్రం సికింద్రాబాద్ లోని పారేడ్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభలో ప్రధానమంత్రి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రేపు ఒకరోజు పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి బెంగళూరు వెడతారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవ వేడుకలకు, వ్యవస్థాపకులు శ్రీ శ్రీ శ్రీ రవిశంకర్ 70వ జన్మదిన వేడుకలకు ఆయన హాజరవుతారు. ఈ సందర్భంగా ఆశ్రమ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ధ్యాన మందిరం, ధ్యానశాలను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. హెచ్ఏఎల్ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత పశ్చిమ బెంగాల్, అస్సాం ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయానికి గుర్తింపుగా కర్ణాటక రాష్ట బీజేపీ నాయకులు ప్రధానమంత్రిని సన్మానిస్తారు. రేపటి నుంచి 2 రోజుల పాటు గుజరాత్ లో కూడా నరేంద్ర మోదీ పర్యటిస్తారు. తన పర్యటనలో 2 రోజైన ఎల్లుండి సోమనాథ్ ఆలయ పునరుద్దరణ 75వ వార్షికోత్సవాన్ని పునరుస్కరించుకుని నిర్వహించనున్న సోమనాథ్ అమృత్ మహోత్సవంలో మోదీ పాల్గొంటారని ప్రధానమంత్రి కార్యాలయం తెలియజేసింది. ఈ వేడుకల భాగంగా ప్రధానమంత్రి పలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విశేష్ మహాపూజలో పాల్గొన్న అనంతరం ఆలయ పతాకావిష్కరణ, కుంభాభిషేక క్రతువులు నిర్వహిస్తారు. సోమనాథ్ గొప్ప వారసత్వాన్ని, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను చాటిచెప్పే విధంగా ఒక స్మారక స్టాంపును, నాణ్యాన్ని విడుదల చేస్తారు. తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి వడోదరా కూడా సందర్శిస్తారు. అక్కడ ఆయన సర్దార్ ధామ్ హాస్టల్ను ప్రారంభించి ప్రసంగిస్తారు. ఈ ప్రాజెక్టులో 1000 మందికి పైగా బాలురు బాలికలకు వేర్వేరుగా వసతి సౌకర్యాలతో పాటుగా సెంట్రల్ డైనింగ్ హాల్, లైబ్రరీ, ఆడిటోరియం వంటి అనేక సదుపాయాలు ఉన్నాయి. దేశ రాజధాని ప్రాంతం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ సిఏక్యూఎం ఒక ప్రత్యేక తనిఖీ

0: ఈ డ్రైవ్ నిర్వహించింది. ఈ తనిఖీల్లో ప్రధానంగా రోడ్లపై కనిపిస్తున్న ధూళి స్థాయిని అంచనా వేయడం, నగరంలో రోడ్ల శుభ్రత, ఊడ్చే పనులను సమీక్షించడంపై దృష్టి సారించారు. నోయిడా అథారిటీ పరిధిలోని 46 రోడ్డు మార్గాలను కవర్ చేస్తూ మొత్తం 19 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయని పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ నేపథ్యంలో మెకనైజ్డ్ స్వీపింగ్, నీటిని చల్లడం, పేరుకుపోయిన నిర్మాణ వ్యర్థాలను సకాలంలో తొలగించడం ద్వారా ధూళి నివారణ చర్యలను ముమ్మరం చేయాలని కమిషన్ సంబంధిత అధికారులను ఆదేశించింది. వాయు కాలుష్యంలో హాట్స్పాట్స్ ను గుర్తించడానికి, స్థానిక కాలుష్యం కారణాలను తగ్గించడానికి కొనసాగుతున్న ప్రయత్నాల్లో భాగంగా ఢిల్లీ దేశ రాజధాని ప్రాంతం అంతటా ఆపరేషన్ క్లీనర్ డ్రైవ్లు కొనసాగుతాయని కూడా కమిషన్ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HBD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పశ్చిమ బెంగాల్లో తొలి బీజేపీ ప్రభుత్వానికి సారథ్యం వహిస్తూ భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేత శుభేందు అధికారి ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కోల్కతాలోని బ్రిగేడ్ పెరడ్ గ్రౌండ్స్ లో వైభవంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆర్ఎన్ రవి ఆయనతో ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రితో పాటు 5 కేబినెట్ మంత్రులకు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.
1: আমি শুভেন্দু অধিকারী ঈশ্বরের নামে শপথ করিতেছি যে বিধি দ্বারা স্থাপিত ভারতের সংবিধানের প্রতি আমি অকৃত্রিম নিষ্ঠা ও আনুগত্য পোষণ করিব। আমি ভারতের সার্বভৌমত্ব ও অখণ্ডতা রক্ষা করিব।
0: দিলীপ ঘোষ, অগ্নিমিত্র পাল, অশোক কীর্তনিয়া, নিশিত প্রামাণিক, সুধীর রাম তুডু మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు 3 తేదీన విధానసభలో ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఎన్డీఏ బీజేపీ పాలిత రాష్టాల ముఖ్యమంత్రులు, బీజేపీ అధ్యకుడు నితిన్ నవీన్, బీజేపీకి చెందిన ఇతర ప్రముఖ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 2026 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ 207 స్థానాలు గెలుచుకోగా గత 15 రాష్ట్రాన్ని పాలించిన తృణమూల్ కాంగ్రెస్ 80 స్థానాలకు పరిమితమైంది. తమిళనాడులో సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమకు 120 ఎమ్మెల్యేల మద్దతుందని ప్రకటించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన తమిళగ వెట్రి కళగం, 234 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వం అవసరం చేయడానికి అవసరమైన 118 మెజారిటీ మార్కును చేరుకోవాల్సి ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వీసీకే, ఐయుఎంఎల్ పార్టీలు తమకు బేషరతు మద్దతు ప్రకటించాయని టీవీకే తెలియజేసింది. చెన్నైలో విలేకరులతో మాట్లాడుతూ టీవీకే నాయకుడు ఆధవార్జున, విడుదలై చిరుదైగల్ కచ్చి వీసీకే తమ పార్టీకి మద్దతు తెలియజేసిందని, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కూడా విజయ్ నేతృత్వంలోని పార్టీకి మద్దతుంటుందని హామీ ఇచ్చిందని తెలియజేశారు. 2 నియోజకవర్గాల నుంచి గెలుపొందిన విజయ్ ఒక స్థానానికి రాజీనామా చేయవలసి ఉంటుంది. దానివల్ల టీవీకే బలం 107 తగ్గుతుంది. ఒడిశాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుండి MIRV మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటెడ్ రీఎంట్రీ వెహికల్ వ్యవస్థ కలిగిన అత్యాధునిక అగ్ని క్షిపణిని పరీక్షార్థం భారత్ నిన్న విజయవంతంగా ప్రయోగించింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో సుదూర భౌగోళిక ప్రాంతాల్లో విస్తరించి ఉన్న వివిధ లక్ష్యాలను ఛేదించేలాగా మల్టిపుల్ పేలోడ్స్తో ఈ క్షిపణిని పరీక్షించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో తెలియజేసింది. MIRV సామర్థ్యం కలిగిన అగ్ని క్షిపణిని విజయవంతంగా పరీక్షించినందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, DRDO, భారత సైన్యం, రక్షణ పరిశ్రమ వర్గాలను అభినందించారు. పాకిస్తాన్ మానవ హక్కుల మండలి ఈరోజు పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెంపును తీవ్రంగా ఖండించింది. దీన్ని ప్రజలపై జరిగిన ప్రత్యక్ష దాడిగా అభివర్ణించింది. పాకిస్తాన్ ప్రభుత్వం పెట్రోల్ ధరను లీటర్కు 14.92 రూపాయలు, హైస్పీడ్ డీజిల్ ధరను లీటర్కు 15 రూపాయలు మెరవించిన నేపథ్యంలో ఈ విమర్శలు వెలువడ్డాయి. సవరించిన ధరలు ఇవాటి నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో ప్రస్తుతం పెట్రోల్ ధర లీటర్కు 415 పాకిస్తాన్ రూపాయలకు చేరగా డీజిల్ ధర కూడా లీటర్కు 415 రూపాయలుగా ఉంది. పెంచిన ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని, ప్రజలకు ఊరట కల్పించాలని మానవ హక్కుల సంస్థ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఉన్నత వర్గాలు అనుభవిస్తున్న అనవసరమైన ప్రోత్సాహకాలను తగ్గించాలని కూడా మానవ హక్కుల మండలి డిమాండ్ చేసింది. హంటర్ వైరస్ వ్యాప్తికి గురై కెనరీ ఐలాండ్స్ వైపు వెడుతున్న ఒక క్రూజ్ షిప్ నుంచి 140 మందికి పైగా ప్రయాణికులను, సిబ్బందిని సురక్షితంగా తరలించే ప్రక్రియను పర్యవేక్షించేందుకు

ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతి ఈరోజు స్పెయిన్ చేరుకున్నారు. ప్రయాణికులు, సిబ్బంది, ఆరోగ్య నిపుణులు సురక్షితంగా ఓడదిగేలా పర్యవేక్షించేందుకు తాము స్పెయిన్ ప్రభుత్వ ఉన్నతాధికారులతో కలిసి టెనరిఫ్ ద్వీపానికి వెళ్తున్నట్లు డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ తెలియజేశారు. ఈ వైరస్ వ్యాప్తి కారణంగా ఇప్పటి వరకు ముగ్గురు మరణించారు. ఐపీఎల్ క్రికెట్ లో ఈరోజు జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటన్స్ తో తలపడుతుంది. రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. నిన్న రాత్రి ఢిల్లీలో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ను ఓడించింది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు తెలంగాణ, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. బీజేపీ నాయకుడు శుభేందు అధికారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు తమకు 120 సభ్యుల మద్దతు లభించిందని టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ గవర్నర్ తెలియజేశారు. ఐపీఎల్ క్రికెట్లో ఇంకొద్దిసేపట్లో జైపూర్లో ప్రారంభమయ్యే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 7:15:37 దాటింది. ఇప్పుడు వినండి ఆరోగ్య జీవనం. జీర్ణకోశ వ్యాధులకు యోగా ప్రకృతి చికిత్స. డాక్టర్ టి కృష్ణ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ఉదర సంబంధ వ్యాధుల్లో ఈ డైజెషన్ కి సంబంధించిన విషయంలో యోగా ప్రాముఖ్యత గురించి తెలియజేయడానికి ప్రముఖ నేచురోపతి వైద్య నిపుణులు డాక్టర్ తెలిగి కృష్ణమూర్తి గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు.
1: నమస్కారం సార్.
0: ప్రస్తుతం ఉండే సమాజంలో పూర్వం అన్న ఒక నానుడి తింటే ఆయాసము తినకపోతే నీరసం అనే చందంగా జీవితం నడుస్తుంది. అంటే ప్రస్తుతం ఉండే జీవన శైలిలో ఎన్నో మార్పులు రావడము, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు కూడా ఈ జీర్ణ సంబంధమైన సమస్యలు ఉండడము. ఒకప్పుడు అనేవారు కదా డాక్టర్ గారు, రాళ్ళు తిన్నా కరిగించుకోవాలరా అని, అంటే అంత దృఢంగా ఉండాలి అన్న ఒక భావన ఉండేది.
1: అవునండి.
0: కానీ ప్రస్తుతం ఏం తింటే వికటిస్తుందో, ఏం తింటే సమస్యగా మారుతుందని ఏరుకొని చూసుకొని తినాల్సిన పరిస్థితి వస్తుంది. దేనివల్ల ఈ డైజెషన్ సంబంధమైన సమస్యలు వస్తున్నాయంటారు?
1: మనకు యోగా వలన ఉపయోగం కలగాలంటే ముందు కొన్ని రూల్స్ పాటించాలండి. యోగా వలన సత్ఫలితాలు లభించాలంటే ముందు అధికంగా ఆహార సేవన తగ్గించాలి. అసలు ఆహారమే తీసుకోకుండా ఉంటారు కొంతమంది, అది కూడా తప్పు. కొంతమంది నిద్ర ఎక్కువ పోతుంటారు, కొంతమంది నిద్ర అసలే పోరు, కొంతమంది పరిశ్రమ ఎక్కువ చేస్తారు అలసిపోతారు, కొంతమంది పరిశ్రమే చెయ్యరు. ఇలా ఆచరించే దాని వలన మీకు యోగా ఆచరించినా కానీ సత్ఫలితాలు రాదు. యోగా వలన ఫలితాలు రావాలంటే మనకు లిమిటెడ్ డైట్, సమీకృత ఆహారము సమాహారం అంటారు, అలాంటి ఆహారాన్ని తీసుకోవాలా, మినిమం 6 to 8 hours నిద్రపోవాలి, ఆ శరీర శ్రమ కూడా వాళ్ళ శక్తిని బట్టి చేయాల్సింది ఉంటుంది. అసలు ఖాళీగా కూర్చొని ఇంట్లో ఉండకూడదు. శరీరంలో ఉండే చాలా పార్ట్స్, కాళ్ళు చేతులు తల నడుము ఇవన్నీ కదిలించాల్సింది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏ దాంట్లోనూ అతిగా పోకుండా, తక్కువ చేయకుండా, మితంగా కొన్ని రూల్స్ పాటిస్తే మీరు యోగాసనాలు చేసినప్పుడు సత్ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా జీర్ణ సంబంధమైన సమస్యలతోనే అన్ని రకాల జబ్బులు ముడిపడి ఉంటాయి. కాబట్టి జీర్ణశక్తి సరిగా ఉండాలంటే మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలా, ఎలాంటి దినచర్య చేయాలా, ఎలాంటి ఆసనాలు చేయాలా అనేది చాలా ముఖ్యంగా తెలుసుకోవాల్సింది వస్తుంది. అవయవాలన్నీ చాలా ఉన్నాయి పొట్టలో. లివర్ ఉంది,

ఈ ప్యాంక్రియాస్ ఉంది, చిన్న ప్రేగులు ఉంది, స్ప్లీన్ ఉంది, పెద్ద ప్రేగులు ఉన్నాయి. ఆ తర్వాత మేల్స్ కి అయితే ప్రోస్టేట్ గ్లాండ్ ఉంటుంది, లేడీస్ కి అయితే యూట్రస్ ఉంటుంది, ఓవరీస్ ఉంటాయి. ఇలా పొట్టలోనే చాలా ఆర్గన్స్ ఉన్నాయి, ఇవన్నీ మిగతా బాడీ ఫంక్షన్స్ కంట్రోల్ చేస్తుంటాయి. కాబట్టి మనం యోగాలో పొట్ట దగ్గర నుంచే కదలికలు స్టార్ట్ చేయాలి. వక్రాసనాన్ని ఉందండి, వక్రాసనం అంటే నిలబడే సైడ్కి తిరుగుతారు, స్టాండింగ్ పొజిషన్లో చేతులు స్ట్రైట్ పెట్టి రైట్ సైడ్ గాలి తీసుకొని బ్యాక్ సైడ్ వదులుతూ, తర్వాత గాలి తీసుకొని లెఫ్ట్ సైడ్ టర్న్ అవుతూ నడుము తిప్పాల్సింది వస్తుంది. వక్రాసన అంటే మెలికలు తిరిగి ఉండే ఎక్సర్సైజ్ అని అర్థం. ఆ తర్వాత పర్వతాసనం అని ఉందండి, పర్వతాసనం అంటే పద్మాసనంలో కూర్చోవచ్చు లేకుంటే మామూలుగా కూర్చోవచ్చు. రెండు చేతులు పైకి లేపి గాలి లోపల తీసుకుంటే చేతులు పైకి లేపాల్సింది ఉంటుంది, తర్వాత గాలి వదులుతూ కిందికి దింపాల్సి ఉంటుంది. ఇలా చేసే దాని వలన పొట్ట దగ్గర ఉండే కండరాలన్నీ సంకోచం వ్యాకోచం జరుగుతుంది, లోపల ఉన్న తిన్న ఆహారం

0: పైకి లేపి గాలి లోపలి తీసుకుంటూ చేతులు పైకి లేపాల్సి ఉంటుంది, తర్వాత గాలి వదులుతూ కిందికి దింపాల్సి ఉంటుంది. ఇలా చేసే దాని వలన పొట్టం దగ్గర ఉండే కండరాలన్నీ సంకోచం వ్యాకోచం జరుగుతుంది. లోపల ఉన్న తిన్న ఆహారం స్టమక్లో నుంచి డియోడనం గుండా చిన్న ప్రేగుల్లోకి వెళ్ళి తర్వాత పెద్ద ప్రేగులకు పోతాడుది. చాలా మంది ఫుల్ స్టమక్ తింటుంటారు ఏదైనా ఫంక్షన్లకు పోయినప్పుడు. ఇలా మొత్తం స్టమక్ ఆహార పదార్థాల్లో ఫిల్అప్ చేసే దాని మూలాన లోపల ఆహారము జీర్ణరసాలతో సరిగా మిక్స్ కాకుండా ఎక్కువ టైం స్టమక్ లోనే ఆహారం ఉండి పులిసిపోయి ఒక్కోసారి మనం తిన్న ఆహారం స్మెల్లే నోట్లో మనకు ముక్కల్లో తెలుస్తూ ఉంటది. అజీర్ణ సమస్య లేకుండా ఉండాలంటే స్టమక్ ను 4 భాగాలుగా డివైడ్ చేసి 50% అంటే సగ భాగము ఘన ఆహారంతో తీసుకోవాలి. ఘన ఆహారం అంటే వెజిటబుల్ కర్రీ ఉంటది, రైస్ ఉంటది, లేకుంటే పుల్కా ఉంటది, దీన్ని ఘనాహారం అంటారు. తర్వాత 1/4 స్టమక్ ద్రవాహారం తీసుకోవాలి. ద్రవాహారం అంటే బటర్ మిల్క్ కావచ్చు, సూప్ కావచ్చు, ఇలా ఉంటది. 1/4 స్టమక్ ఖాళీ ఉంచాలా. ఎందుకు ఉంచాలంటే స్టమక్ లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది సెక్రీట్ అవుతుంది. అది ఆహారాన్ని చిన్న పార్టికల్ గా చేసి సారూపం చెందేటట్టు చేసుకుని కిందికి పంపిస్తుంది. డియోడనం గుండా చిన్న ప్రేగుల్లోకి పంపిస్తుంది. లాస్ట్ లో చాలా మందికి ఉదయం లేస్తానే మల విసర్జన సరి కాదు. ఎందుకంటే వాళ్ళు ఫైబర్ కంటెంట్ డైట్ తినరు, ఎక్కువ ఆయిలీ ఫుడ్ ఉంది, నాన్ వెజిటేరియన్ డైట్ ఇలాంటి డైట్ తింటారు. ఎలాంటి ఆసనాలు కానీ శరీరశ్రమ అనేది చెయ్యరు. ముఖ్యంగా చాలా మందికి ఈ మలబద్ధకం అనేది ఉంటుంది. మలబద్ధకం పోవాలంటే మనము ఇది భుజంగాసనము, శలభాసనము, స్పైనల్ ఎక్సర్సైజెస్ ఇలాంటివన్నీ చేయాల్సింది ఉంటుంది. తర్వాత బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ ఉంటాయి, హిప్ జాయింట్ మూవ్మెంట్స్ ఉంటాయి, ఇలా స్పైనల్ కార్డ్ మజిల్స్ పొట్టకు సంబంధించిన మజిల్స్ ను కదిలిచ్చే దాని వలన పొట్టలో ఇంతకుముందు చెప్పినటువంటి ఆర్గన్స్ అన్ని డైజెస్టివ్ ఆర్గన్స్, రిప్రొడక్టివ్ ఆర్గన్స్ ఇవన్నీ సరిగా పనిచేసి దాంట్లో డిసీజ్ మ్యాటర్ డెవలప్ కాకుండా దానికి సంబంధించిన జబ్బులు రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు. చాలా మంది ఆహారం తీసుకుంటారు కానీ శరీరశ్రమ చెయ్యరు. స్విమ్మింగ్ వాకింగ్ ఇలాంటివన్నీ చేయాల్సింది వస్తుంది. ప్రకృతి చికిత్సలతో ఆసనాలతో పాటు పొట్టకు మర్దన చికిత్స అని, వేడి నీటి సంచి కాపడమని, లివర్ ను డీటాక్సిఫై చేసానికి ఉంటుంది. ముఖ్యంగా జీర్ణ శక్తి సరిగా ఉండాలంటే ఆసనాలతో పాటు లివర్ మీద ఎక్కువ ట్యాక్స్ పడకుండా తేలిగ్గా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు ఉన్నాయండి. ఈ లివరు సరిగా పనిచేయాలంటే మనకు ధనియాలు, వాము, జీలకర్ర ఇట్లా వేయించి దాన్ని కషాయం చేసుకుని తీసుకుంటే దాని మూలాన లివర్ లో ఉండే ఫ్యాట్ కరిగేసి లివర్ సరిగా బైల్ జ్యూస్ సెక్రెట్ చేసి తిన్నే ఆహారం సరిగా జీర్ణమయ్యి మీకు ఎనర్జీ ఫార్మ్ అవుతుందండి. లివరే బయోకెమికల్ ఫ్యాక్టరీ అంటారు. తిని ఆహారం జీర్ణమైన తర్వాత, సారూప్యం చెందిన తర్వాత అది లివర్లో స్టోర్ చేసుకొని మనం ఎలాంటి శరీర శ్రమ చేయాలన్నా లివర్లో నుంచి గ్లూకోజ్ రూపంలో రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇంకొకటి, ఈ ప్రకృతి చికిత్సకు సంబంధించినటువంటి ఫలాలు కానీ, పచ్చి కూరగాయలు కానీ, మొలకెత్తిన గింజలు కానీ, ఉప్పు కారం మసాలాలు తక్కువనే ఉడికిన ఆహార పదార్థాలు తీసుకుంటే దాని వలన ప్రేగల్లో యూస్ఫుల్ బ్యాక్టీరియా అనేది డెవలప్ అవుతుందండి. వేరే అన్యాచురల్ డైట్ తీసుకున్నప్పుడు డిసీజ్ బ్యాక్టీరియా అనేది ఎక్కువ డెవలప్ అయ్యి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి మనకు హైపోథైరాయిడిజం కానీ, డయాబెటీస్ మెలైటిస్ కానీ, ఇంకా మెదడులో సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ జీర్ణశక్తి సరిగా ఉండాలంటే ఆహార నియమాలు, దినచర్య, ఈ యోగాసనాలు ఇవన్నీ తప్పకుండా చేయాల్సింది వస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ నియమాలు పాటించి వారి ఆరోగ్య సమస్యను, జీర్ణ వ్యవస్థను సరిగా ఉంచుకుంటారని ఆశించుదాం.
1: డాక్టర్ గారు, ఏ సమయంలో యోగా చేస్తే పరిపూర్ణ ఫలితం లభిస్తుంది, ఏ సమయాల్లో చేయకూడదు?
0: అది బ్రాహ్మీ ముహూర్తం అంటే 3:30 నుంచి 5:30-6 గంటల లోపలే మల విసర్జన తర్వాత యోగాసనాలు స్టమక్ ఎంప్టీగా ఉన్నప్పుడు చేస్తేనే మీకు సత్ఫలితాలు ఉంటాయి. ఆహారం తీసుకున్న తర్వాత కనీసం 2 నుంచి 3 గంటలు ఆగి తర్వాత పొట్టం మీద ఎక్కువ బరువు పడకుండా స్పైనల్ కార్డ్ కాళ్ళకు చేతులకు మూవ్మెంట్ ఇచ్చే ఎక్సర్సైజ్ చేయడం మంచిది.
1: ఒకవేళ భోజనం చేసిన తర్వాత యోగాసనాలు చేయవలసిన పరిస్థితి వస్తే ఎంత సమయం గ్యాప్ ఇవ్వాలండి?
0: కనీసం మినిమం 3 అవర్స్ గ్యాప్ ఉండాలండి.
1: డాక్టర్ గారు, వజ్రాసనం అనేది భోజనం చేసిన తర్వాత కూడా చేయొచ్చు, వెంటనే కూడా చేయొచ్చు అంటారు.
0: అది ఎందుకంటే మీరు మోకాళ్ళ మీద కింద కూర్చుంటారు కాబట్టి ఆహారం స్టమక్ లో నుంచి కిందికి మూవ్మెంట్ అయ్యేదానికి ఉంటుంది. ఎక్సెప్ట్ వజ్రాసన్, మిగతా ఆసనాలు చేయకూడదండి ఆహారం తీసుకున్న తర్వాత.
1: ఈ ఇరిటేబుల్ బోవల్ సిండ్రోమ్ అని, హైపర్ అసిడిటీ అని, ఇలాంటి

0: రకరకాల సమస్యలు యువకుల్లో కూడా కనిపిస్తున్నాయి డాక్టర్ గారు, వీటి నుంచి బయటపడాలంటే ఏం చేయడం కరెక్ట్ అంటారు?
1: ముఖ్యంగా ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కానీ అమీబియాసిస్ కానీ ప్రేగులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు తీసుకోవాలండి. ఈ ఉడికించిన పదార్థాలు గల బీట్రూట్ క్యారెట్ కూడా తీసుకోవచ్చండి.
0: డాక్టర్ గారు, జీర్ణకోశకు సంబంధించిన సమస్యల్ని అధిగమించడానికి మీరు చెప్పినట్లు ఆహార విహారాల పట్ల జాగ్రత్త వహిస్తూ ఈ యోగాసనాలు కూడా చేయాలన్నారు. యోగాసనాలతో పాటు ప్రాణాయామము ధ్యానం కూడా ఉపకరిస్తుంది అంటారా? ఎలా చేయాలి?
1: ఫిజికల్ హెల్త్ కు మెంటల్ హెల్త్ కూడా యోగాను ప్రాణాయామం మెడిటేషన్ ఇది చాలా అవసరం అండి. మీరు మెడిటేషన్ చేస్తూ ప్రాణాయామం చేసే దాని మూలాన బ్రెయిన్ కు లంగ్స్ లోను హార్ట్ కు ఆక్సిజన్ లెవెల్ ఎక్కువ ఉండే బ్లడ్ సప్లై అయ్యి ఈ ఆర్గన్స్ దెబ్బతినకుండా ఉంటాయండి.
0: ముఖ్యంగా ఈ ప్రాణాయామంలో సాధారణ ప్రాణాయామం అని, అనులోమ విలోమ అని, భస్త్రిక ప్రాణాయామం అని, భ్రామరీ ప్రాణాయామం అని రకరకాలుగా ఉంటాయి. ఈ ఉదరకోశ సంబంధించిన సమస్యలు ఏ ప్రాణాయామం ఉత్తమం అంటారు?
1: మా నాడీ శోధన ప్రాణాయామం అని ఉందండి. రైట్ నస్ల్ గుండా గాలి తీసుకొని లెఫ్ట్ లో వదులుతారు, లెఫ్ట్ లో తీసుకొని రైట్ లో వదులుతారు. తర్వాత ఇది మామూలుగా చంద్రభేద ప్రాణాయామం అని ఉందండి. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మందికి బీపీ హై అయ్యి తల బరువు వస్తుంటది, టెంపుల్స్ దగ్గర కూడా పట్టేసినట్లు ఉంటది
0: కణతల దగ్గర.
1: అలాంటప్పుడు మీరు చంద్రభేద ప్రాణాయామం అంటారు. చంద్రభేద ప్రాణాయామం అంటే రైట్ నాస్ట్రిల్ మూసేసి లెఫ్ట్ నాస్ట్రిల్ గుండానే గాలి తీసుకొని లెఫ్ట్ నాస్ట్రిల్గానే ఎక్సైల్ చేయాల్సింది ఉంటుంది. ఉచ్ఛ్వాసము నిశ్వాసము 10 times తీసుకోవడం, 10 times వదులుకోవడము. ఇలా చేసిన వెంటనే బాడీలో ఉండే పాయిజనస్ గ్యాస్ అన్ని నోటి గుండా బయటకు పోయేదానికి మీరు చూస్తారు. బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గుతుంది, తలనొప్పి తగ్గుతుంది, నిద్ర బాగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ భస్త్రికా ప్రాణాయామం, కపాలభాతి అనేటి హార్ట్ సంబంధం ఉండే జబ్బులందు చేయకుండా ఉండడం మంచిదండి. తర్వాత ఉజ్జయి ప్రాణాయామం ఉంటుంది. పొట్ట దగ్గర 2 చేతులు పెట్టి 2 ముక్కలు ఉండ గాలి లోపల తీసుకొని కొద్దిసేపు రిటైన్ చేసి తర్వాత వదలాల్సింది ఉంటుంది. ఇట్లా అప్ అండ్ డౌన్ అబ్డామినల్ మూవ్మెంట్ చేసే దాని మూలాన ఈ డైజెస్టివ్ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ అయ్యి అక్కడ ఉండే ఆర్గన్స్ అన్ని తన శక్తి కొలది సరిగా పనిచేసేదానికి అవకాశం ఉంటుంది.
0: ముఖ్యంగా డాక్టర్ గారు, ప్రతి ఒక్క వ్యక్తి యునిక్ గా ఉంటాడు. ప్రతి ఒక్క సమస్య కూడా ఇండివిజువల్ గా చూసినట్లయితే వేరువేరుగా ఉంటుంది. జనరలైజ్ గా చేసి అందరూ ఒకే రకంగా ఆసనాలు ఒకే రకంగా ప్రాణాయామం చేయడం కుదరదు అంటారు. కాబట్టి యోగా ఆసనాలు నేచురోపతి గురించి క్షుణ్ణంగా తెలిసిన ఒక వైద్య నిపుణుడు గాని లేదంటే యోగాచార్యుని సంప్రదించి మనకున్న సమస్యను వివరించి దానికి అనుకూలంగా యోగాసనాలు గాని ఆహార విహారాల పట్ల జాగ్రత్తలు తీసుకోవడం కరెక్ట్ అంటారు.
1: ఇది డ్యూయోడెనల్ దగ్గర అల్సర్ ఫార్మ్ అవుతుందండి. ఒకసారి నోటికుండా బ్లడ్ బయటకు వస్తుంది, లేకుంటే మోషన్ లో కూడా బ్లాక్ స్టూల్ అవుతుంది. ఈ కొలోన్ క్యాన్సర్ అనేది సామాన్యంగా డయాబెటిస్ మెలైటస్, మిగతా ప్రేగులకు సంబంధించిన క్యాన్సర్ లో కూడా కొలోన్ దగ్గర మోషన్ లో బ్లడ్ వస్తుంది. తర్వాత మొలల వ్యాధి అంటారు, పైల్స్ కంప్లైంట్ లేకుంటే ఎమరాయిడ్స్ అంటారు. ఈ మోషన్ హార్డ్ గా వచ్చేదాని మూలాన ఆనస్ దగ్గర ఉండే వీన్స్ ఉబ్బి బఠాని గింజల మాదిరి ఉంటుంది. మోషన్ భవించిన తర్వాత బ్లడ్ పడుతుంది. ఒక్కోసారి మోషన్ భవించిన తర్వాత చాలా నొప్పి ఉంటుంది ఆనస్ దగ్గర. ఒక్కోసారి మోషన్ హార్డ్ వచ్చినప్పుడు ఆనస్ లో ఉండే మ్యూకస్ మెమరీన్ రాపిడ్ కి చీలి బ్లడ్ వస్తుంది, దాన్ని ఆనల్ ఫిషర్స్ అంటారండి. ఒక్కోసారి ఫిస్టులా అనే ఆనం అనేది వస్తుంది. దీనికి అన్నిటికీ ఈ మూలబంధ ప్రాణాయామం చాలా ఉపయోగపడుతుంది. ఆనల్ మజిల్స్ పైకి లిఫ్ట్ చేయాలా, తర్వాత గోరువెచ్చని నీళ్ళలో కొద్దిగా ఎప్సమ్ సాల్ట్ వేసి సిజ్ బాత్ అంటారు, లేకుంటే హిప్ బాత్ అంటారు. ఇలాంటి జల చికిత్సా విధానాలు, హైడ్రోథెరపీ మెథడ్స్ చేస్తూ కాళ్ళకు చేతులకు సంబంధించిన మూవ్మెంట్స్ చేస్తూ ఉంటే సరిపోతుందండి. ఇది యోగా థెరపిస్ట్ దగ్గర కానీ, నేచర్ గురు డాక్టర్ దగ్గర కానీ, యోగాలో అనుభవం ఉన్న వారి దగ్గరనే మీ సమస్యలు చెప్పి వారి సలహా మేరకు ఏ యోగాసనాలు చేస్తే బాగుంటుంది, ఎలాంటి ప్రాణాయామ మెథడ్స్ అడాప్ట్ చేస్తే బాగుంటుంది అవన్నీ మీరు ఫస్ట్ ఒకసారి గైడెన్స్ తీసుకొని వాళ్ళ సమస్యల్లో ఒకసారి ఆచరించి తర్వాత ఇంటి దగ్గర ఈ యోగా ప్రాణాయామ మెడిటేషన్ చేసే దాని మూలాన మీకు ఎలాంటి జబ్బులు రాకుండా ఉండి డిసీజెస్, డైజెస్టివ్ డిజార్డర్స్ కావచ్చు, రెస్పిరేటరీ డిజార్డర్స్ కావచ్చు, హార్ట్ కు లంగ్స్ కు సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇవన్నీ ఉన్నా గానీ ఏ మందులు లేకుండా తగ్గించడానికి అవకాశం ఉంటుందండి. చాలా మంది ఈ క్రానిక్ డిసీజెస్ తో సంవత్సరాల కొలది మందులు వాడుతూ కాంప్లికేషన్స్ తెచ్చుకుంటూ లాస్ట్ లో జీవితంతో విరక్తమైంది, తొందరగా ఆయుష్ చిన్నించి తొందరగా చనిపోవడం కూడా జరుగుతుంది. ఈ ప్రభు చికిత్సా పద్ధతులు యోగా వలన ఆచరించే దాని వలన మీ లైఫ్ స్పాన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, ముఖంలో కళ్ళ ఉంటుంది, ఎలా జబ్బు రాకుండా ఉంటుంది, మీకు డైజెషన్ బాగుంటుంది, నిద్ర బాగుంటుంది, ఎవరితో

0: మాట్లాడాలన్న ఉత్సాహంగా మాట్లాడతారు, పని ఎందుకు కూడా ఉత్సాహం ఉంటుంది. ఇలా ప్రకృతి చికిత్స పద్ధతులు యోగా చేస్తే మీరు జబ్బులను బారిన పడకుండా ఉంటారు, ఉన్న జబ్బులు కూడా తగ్గించడానికి అవకాశం ఉంటుంది.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు కృష్ణమూర్తి గారు, నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ సార్.

0: ఇంతవరకు ఆరోగ్య జీవనం, జీర్ణకోశ వ్యాధులకు యోగా ప్రకృతి చికిత్స అంశం గురించి డాక్టర్ కృష్ణమూర్తి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మ్యూనిటీ న్యూస్ ఏరో ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. యా స్టూడియో క్లాక్ల సమయం 7:32 దాటి అలా ముందుకు వెళ్ళిపోతుంది. వీకెండ్ ఫుల్ జోష్లో ఉండి ఉంటుంది. ముఖ్యంగా ఉదయం ఎండలు చూస్తుంటేనేమో మండిపోతున్నాయి కదా. మరి బాణుడేమో భగ భగ భగమని అంటూ ఉన్నాడు, కానీ బాస్ ఎండలు పెరిగితే ఏమవుతుంది, సాయంత్రం పూట పార్టీలకు జోరు కూడా పెరుగుతుంది కదా. అంటే పెళ్ళిళ్ళు, బర్త్డేలు, గెట్ టుగెదర్లు, ఒకటేమిటి సమ్మర్ వచ్చిందంటే చాలా చల్ అవ్వడానికి మనకు ఒక రీజన్ అనమాట. సో అసలు పార్టీ అంటే ఏముండాలి అంటే మంచి ఫుడ్, బెస్ట్ ఫ్రెండ్స్. కానీ వీటన్నిటినీ మించి ఒక ఐటమ్ నెంబర్, ఒక డ్యాన్స్ నెంబర్. మన తెలుగు పార్టీ సాంగ్స్ ఉంటాయి, మన తెలుగు మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా పాటలు అలాంటివి చేశారు. అసలే వీకెండ్ ఈ టైంలో ఆ పాటలు, ఆ పార్టీ సాంగ్స్ వింటే అనుకోవడం ఎందుకు, వినేద్దాం. మరి ఇప్పుడు మీకోసం మంచి మంచి పార్టీ సాంగ్స్ వీకెండ్లో ఈ పాటలు వింటూ మీరు ఎక్కడున్నా కూడా అలా ఒకసారి స్టెప్ వేసుకోవడానికి అనుకూలంగా ఉండే పాటలన్నీ కూడా నేను మీకోసం తీసిపెట్టాను. ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది ఫస్ట్ సాంగ్, డేవిడ్ సైమన్ మల్గడి శుభ పాడినటువంటి పాట. రామజోగి శాస్త్రి సాహిత్యం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో అత్తారింటికి దారేది నుంచే. మంచి అదిరిపోయే పాట వస్తుంది, లేట్ చేయకుండా వినేయండి.

0: ఎస్ ఇలాంటి పాడి సాంగ్స్ మరికొన్ని వినిపిస్తాను. మీరు మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: నమస్తే, నేను రామచంద్రరావు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. నరేంద్ర మోదీ గారు తెలంగాణ రావడం జరుగుతోంది. హైదరాబాద్ లో జరగబోయేటటువంటి బహిరంగ సభకు మనందరం కూడా హాజరై వారికి స్వాగతం పలుకుదాం. పెద్ద ఎత్తున కార్యకర్తలు ప్రజలు రావాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.
2: మీరు కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే మా ఆకాశవాణి క్లాసిఫైడ్స్ తో పంచుకోండి. ప్రకటనల కోసం 0402324052, 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.
3: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ కా దేశ్ కే సభీ ఎగ్జామ్ వారియర్స్ కే లియే విశేష సందేశ్.
4: అల్టిమేట్ గోల్ ఎగ్జామ్ కే నంబర్ నహీ హో సక్తా, అల్టిమేట్ గోల్ సంపూర్ణ జీవన్ కే వికాస్ కా హోనా చాహియే.
3: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.
2: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. VB తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: యా స్టూడియో క్లాక్ల సమయం 7:39.

అలా 3 సెకండ్లు దాటి అలా ముందుకు వెళ్తూ ఉంది. నేను మీ ఆన్ చేశారు బిరమేష్, యాస్ మస్త్ మస్త్ బాడీ సాంగ్స్ ఇప్పుడు మీకోసం రెడీగా ఉన్నాయి. పొద్దున్నంతా ఎండలు అలసిపోయినా ఒక్కసారి మన సిగ్నేచర్ స్టెప్ వేసే పాట పడితే చాలు, బాడీలో ఎనర్జీ ఆటోమేటిక్గా రీలోడ్ అయిపోతుంది కదా. అలాంటి రీలోడ్ చేసే మరో సాంగ్ మీకోసం రెడీగా ఉంది. ఫ్రమ్ సలాఫ్ సత్యమూర్తి నుంచి విజయ్ ప్రకాష్ పాడినటువంటి పాట, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు సాహిత్యం, దేవిశ్రీ ప్రసాద్ కంపోజిషన్ లో ఆ అదిరిపోయే పాట.

0: చూదా పాట శుభలక్ష్మి ఆద్రిపోయే కదా, ఇలాంటి ఆద్రిపోయే పాటల కోసం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: నమస్తే, నేను రామచంద్రరావు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. నరేంద్ర మోదీ గారు తెలంగాణ రావడం జరుగుతోంది. హైదరాబాద్ లో జరగబోయేటటువంటి బహిరంగ సభకు మనందరం కూడా హాజరయ్యి వారికి స్వాగతం పలుకుదాం. పెద్ద ఎత్తున కార్యకర్తలు ప్రజలు రావాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి జయ్, జయ శ్రీరామ్.
2: మీరు కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే మా ఆకాశవాణి క్లాస్మేట్స్ తో పంచుకోండి. ప్రకటనల కోసం 0402324052 0402324052.

0: నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.
1: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ ఆధ్వర్యంలో డైరెక్టరేట్ జనరల్ ట్రైనింగ్ వారు దేశ వ్యాప్తంగా ఎన్ఎస్టీఐలో ఇన్స్ట్రక్టర్స్ ట్రైనింగ్ అండర్ సిఐటిఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు. ఐటీఐ, ఎన్టీఎస్, ఎన్సీఏ, డిప్లొమా, బీటెక్ పూర్తి చేసిన వారు, ఇంకా ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు www.nimionlineadmissions.in ద్వారా 10వ తారీఖు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: స్టూడియో క్లాక్ల సమయం 7:45 దాటల ముందుకు వెళుతోంది. నేను మీ ఆర్జే సురభి రమేష్. వీకెండ్ మామూలుగా జరగట్లేదు కదా, ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్కగా. మరి ఈ పార్టీ సాంగ్స్ వింటూ ఉంటే దిల్ ఖుషి అవ్వడమే కాదు, కాల్ అలా అలా అలా కలుగుతుంది కదా. మరి ఇంతకు ముందు వరకు వేర్ ఇస్ ద పార్టీ, కమ్ టు ద పార్టీ అంటే మంచి పాటలు విన్నాము. దేవిశ్రీ ప్రసాద్ మంచి పార్టీ సాంగ్స్ అందిస్తే, యువన్ శంకర్ రాజా నేనేం తక్కువ కాదు, మంచి పాట మీకోసం రెడీ చేశాను, ఇన్ని రోజులు విన్నారు కదా, ఇప్పుడు కూడా వినండి అంటున్నారు. ఏ సినిమా నుంచి అంటే మావాడు సినిమా నుంచి రఘు గుంచే దివ్య పాడినటువంటి ఈ పాట వెన్నెలకంటి సాహిత్యం, యువన్ శంకర్ రాజా సంగీతంలో అదే

0: మంచి ఫుడ్ ఉండి, పక్కనే ఫ్రెండ్ ఉండి, చక్కగా తింటూ ఇలా పాటలు వింటూ కాలికి పని చెప్పామనుకోండి, దిల్ ఖుషి అవుతుంది అబ్బా. బాడీ మొత్తం షేక్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. మరి పార్టీలు ఇలా హెల్దీగా చేసుకోవడానికి అందరం ప్రయత్నం చేద్దాం. ఏమంటారు వింటూ ఉండండి, ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం. మరో పార్టీ సాంగ్ మీకోసం రెడీగా ఉంచాను. ఇదో పోకొచ్చిన బ్రేక్
1: పేపర్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: మాటైనా
2: పాటైనా
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాల గని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 MHz పై.
4: రామచంద్రరావు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని నరేంద్ర మోదీ గారు తెలంగాణ రావడం జరుగుతోంది. హైదరాబాద్ లో జరగబోయేటటువంటి బహిరంగ సభకు మనందరం కూడా హాజరై వారికి స్వాగతం పలుకుదాం. పెద్ద ఎత్తున కార్యకర్తలు ప్రజలు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
5: యస్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. మరి వివి స్టూడియోలో మాత్రం పార్టీ మూడ్ మాత్రం భలే ఉంది.

పాటల ద్వారా. ఎస్, మరో వండర్ఫుల్ పాటి సాంగ్. ముఖ్యంగా పాటి అంటే కేవలం డాన్స్లు మాత్రమే కాదు, మరి ఓన్లీ యూతే కాదు, పిన్నులు, బాబాయిలు, తాతయ్యలు అందరూ కలిసి చేసే సందడే అసలైన సెలబ్రేషన్ అని ఒక పాట వినిపిస్తాను. ఇంతకీ ఆ పాట ఏంటి అని అంటే ఆ పాట.

0: ఈ పాటి అంటూ మరి ఎంసీ అనే వాద్రిపై పాట విన్నారు కదా, జస్ప్రీత్ జాజ్ పాడినటువంటి ఈ పాటకి శ్రీమణి సాహిత్యం దేవిశ్రీ ప్రసాద్ కంపోజిషన్లో ఆద్రిపై పాటలు విన్నారు. ఇలాంటి పాటలు వింటూ ఉంటే దిల్ ఖుషి అవుతుంది కదా, మీ దిల్ని ఖుషి చేసే మరిన్ని పాటలు నేను వినిపిస్తాను. మరి 8:30 మస్తు మొదలు మస్తు మస్తు మాటలు పాటలు కూడా ఉంటాయి. ఆ తర్వాత 8:30 ఏకచిత్ర గానం కూడా ఉంటుంది. డోంట్ మిస్, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం.
1: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ 20 నుంచి 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన 20 నుంచి 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: నమస్తే, నేను రామచంద్రరావు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. నరేంద్ర మోదీ గారు తెలంగాణ రావడం జరుగుతోంది. హైదరాబాద్ లో జరగబోయేటటువంటి బహిరంగ సభకు మనందరం కూడా హాజరై వారికి స్వాగతం పలుకుదాం. పెద్ద ఎత్తున కార్యకర్తలు ప్రజలు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 8:04 అయింది. ఇప్పుడు వినండి తెలుగులో వార్తల ముఖ్యాంశాలు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులను అభివృద్ధి చేయవలసి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈరోజు సచివాలయంలో నిర్వహించిన పార్లమెంటరీ స్థాయి సంఘం సమావేశంలో ఆయన ఆ మేరకు అధికారులకు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్లో కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగా ఆర్టీసీలో ఈవీ బస్సులు ప్రవేశపెడుతున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హైదరాబాద్ సందర్శించి 8,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో సికింద్రాబాద్ చుట్టూ ఈ రాత్రి 12 గంటల నుంచి నో ఫ్లై జోన్గా ప్రకటించినట్లు పోలీస్ కమిషనర్ సుమతి చెప్పారు. జిల్లా నుంచి వచ్చే బస్సులకు హైదరాబాద్ ప్రవేశంలోనే పార్కింగ్ ఏర్పాటు చేశామన్నారు. ప్రధానమంత్రి రేపు కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో కూడా పర్యటిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా జనగణన నెల్లుండి ప్రారంభమవుతుంది. ఆన్లైన్ ద్వారా స్వయం నమోదు ప్రక్రియ రేపు అర్ధరాత్రిలో ముగుస్తుంది. ఓటర్ జాబితాల సవరణ పేరుతో బీజేపీ సాగిస్తున్న కుట్రలు రాష్ట్రంలో సాగనివ్వబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జనగణన ద్వారా వెనుకబడిన తరగతులకు న్యాయం చేయాలని ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నెల 13 తేదీ నుంచి 21 తేదీ వరకు జరుగుతాయని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అభిలాష్ షఫనవ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. రాష్టంలో శాంతి భద్రతలు క్షీణించాయని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. విశ్రాంత పోలీసు అధికారి భార్య హత్య, కరీంనగర్లో పట్టపగల దోపిడీ వంటి సంఘటనలే ఇందుకు నిదర్శనమన్నారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు రేపు 7:05 జాతీయ వార్తల్లో.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: కంటిన్యూటీ చేశారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ల సమయం 8:03:26 దాటేలా ముందుకు వెళుతూ ఉంది. అంటే ఎనర్జీని పెంచే పాటలతో పాటు మైండ్ బ్లాక్ చేసే ట్రెండింగ్ ఇంట్రెస్టింగ్ వైరల్ న్యూస్ కి సంబంధించిన మస్తు మస్తు మాటలతో మీకోసం రెడీ.
1: కొంచెం మస్తి బోలెడంత మజా, మస్తి మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
0: Yes, మస్తు మస్తుగా ఉండే మస్తి మజాలో మస్తు పాటలు మాటలు ట్రెండింగ్. ఎస్పెషల్లీ ఏంటంటే మరి ఇంటర్నెట్ లో ట్రెండ్ అవుతున్నటువంటి అనేక న్యూస్ లో కొన్ని ఇంపార్టెంట్ న్యూస్ మీకోసం నేను తీసుకొచ్చాను. ముఖ్యంగా ఒక పనిని ఫలితం లేకపోయినా 30 ఏళ్ల పాటు వరుసగా చేయడానికి ఏమంటారు, ఏమంటారు పిచ్చి అని కొందరు, వెర్రి అని మరికొందరు, అవగాహన రాహిత్యం అని ఇంకొందరు, టైం వేస్ట్ పని అని మరికొందరు. నిజానికి ఫలితం వస్తుందో రాదో అనే డౌటానుమానంతో సంవత్సరాలు చేయడం వినడానికి పిచ్చిగా అనిపించవచ్చు, కానీ అమెరికాలోని వర్జీనియాకు చెందినటువంటి మిల్టన్ మెలిండా అనే దంపతులు సరిగ్గా ఇదే చేశారు. సీన్ కట్ చేస్తే ఏం జరిగిందో నేను చెప్తాను. మరి ఒక పాట తర్వాత మీరు మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మీరు వింటున్నారు మస్తి మజా.

0: బల్ల బల్ల బేబే అంటూ చింతకాయల రవి నుంచి అద్రిపై పాట విన్నాం కదా. కేకీస్ నిధి చౌహాన్ పాడినటువంటి ఈ పాటకి చంద్రబోస్ సాహిత్యం, విశాల్ అండ్ శేఖర్ సంగీతాన్ని అందించారు. ఇలాంటి అద్రిపోయే పాటలతో పాటు మరి అద్రిపోయే మాట కూడా చెప్తాను, మీరు మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
4: నమస్తే, నేను రామచంద్రరావు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. నరేంద్ర మోదీ గారు తెలంగాణ రావడం జరుగుతోంది. హైదరాబాద్ లో జరగబోయేటటువంటి బహిరంగ సభకు మనందరం కూడా హాజరై వారికి స్వాగతం పలుకుదాం. పెద్ద ఎత్తున కార్యకర్తలు, ప్రజలు రావాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.
5: కొంచెం మస్తీ బౌలెడంత మజా, మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు.
0: స్టూడియో క్లాక్ల సమయం 8:11:43. మనమున్న మస్తీ మజాలు, ప్రపంచం మారుతున్న, టెక్నాలజీ మారుతూ ఉన్న, ఒక పనిపై ఎవరైతే కంటిన్యూస్ గా చేస్తారో, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తారో, నో డౌట్ వస్తుంది మంచి రోజు వారికి వస్తుంది అని పూర్తిగా నమ్మారు ఎవరు? అమెరికాలోని వర్జీనియాకు చెందిన మిల్టన్ అండ్ మెలిండా అనే దంపతులు. ఇంతకీ వాళ్ళు ఏం పని చేశారో తెలుసా? లాటరీ అండి, లాటరీ. ఎస్, గత 3 దశాబ్దాలుగా ఒకే ఒక లాటరీ నెంబర్ సెట్ను పట్టుకొని వేలాడారు. ప్రతి వారం అదే నెంబర్ను, ప్రతిరాలో అదే ఆశ, ప్రతిసారి కొత్త నెంబర్లు ట్రై చేయొచ్చు కదా అని అందరూ అంటున్నా. వాళ్ళు మాత్రం ఆ 6 అంకెల్ని నమ్ముకున్నాము అని, మరి 30 తర్వాత కూడా ఆ నెంబర్లను వాళ్ళకు అలా కంటిన్యూగా అదే నెంబర్లు తీస్తున్నారు, ఎప్పుడు రాలేదు. కానీ ఆ దంపతులు నమ్ముకున్న ఆ 6 క్యాష్ ఫర్ లైఫ్ లాటరీలో అక్షరాల $41 మిలియన్ కొలగట్టి రీసెంట్గా. అంటే మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే దాదాపు 386 కోట్లు. ఈ రిజల్ట్స్ చూసినప్పుడు ఆ దంపతులు కాసేపు స్టాచ్యూలో ఉండిపోయారట. ఇది కలయేమో అని గిల్లి చూసుకున్నారట. అంటే విన్న మనమే స్టాచ్యూలో అయిపోతున్నాం కదా, మరి వాళ్ళకి అయిపోరా? ఈ డబ్బుతో అప్పులు తీర్చి పిల్లల భవిష్యత్తును బంగారుమయం చేయడమే కాదు, లగేజీ సర్దుకొని ప్రపంచాన్ని చుట్టేయడానికి రెడీ అయిపోయారు. చూసారా, పట్టుదలకి అదృష్టం తోడైతే చరిత్ర తిరగరాయడానికి 30 తక్కువే. అయితే అందరం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, అదృష్టం అప్పుడప్పుడే వస్తుంది అని. మరి లైఫ్లో సెటిల్ అవ్వాలంటే లాటరీలు మాత్రమే కాదు, మరి వీటిని నమ్ముకోకుండా సొంత టాలెంట్ని నమ్ముకోండి. మంచి మాటలు, పసందైన పాటల కోసం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది. హరీష్ జయరాజ్ కంపోజిషన్లో వేటూరు గారు రాసినటువంటి పాట, కార్తీ కారుణ్య మాలతి హరిణి పాడినటువంటి పాట, సైనికుడి మూవీ నుంచి స్టేట్ యూన్.

0: सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
2: కొంచెం మస్తీ బోలెడంత మజా.

0: కొంచెం మస్తీ బౌలెడంత మజా. మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
1: ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఎస్, మనం మస్తీ మజాలో మరి మజా మజాగా ఉండే మరో ఇంట్రెస్టింగ్ వైరల్ న్యూస్ ఏంటో తెలుసా? సినిమాల్లో హీరోలు విలన్స్ కి సవాల్ విసిరితే విజిల్స్ వేస్తాం, కానీ ఒక దొంగ పోలీసులకి అలాంటి ఛాలెంజ్ విసిరితే ఎస్ విసిరాడు. ఎక్కడ విసిరాడు అంటే విజయనగరం జిల్లా రావివలసలో సరిగ్గా ఇదే జరిగింది. ఇంతకీ ఏం సవాలు విసిరాడు అనే డౌట్ అనుమానం మీకుంది కదా, అది చెప్పడం ఎందుకు గానీ నేను వినిపిస్తాను, నిజంగా వినిపిస్తాను ఆ సవాలు ఏంటి అనేది. అదే సంగతి అర్థమైందా? ఇలాగా తను దొంగతనం చేసి ఒక దగ్గర మరి ఈ విధంగా దమ్ముంటే పట్టుకోరా శకావత్ అని రాసి పెట్టిపోయారు. ఎక్కడ జరిగిందంటే చీపూర్పల్లి లావేరు రోడ్లోని రావివలస జంక్షన్ వద్ద ఉన్న అభిరుచి చికెన్ షాప్ అనే దగ్గర తాళాలు పగలగొట్టి దుండగుడు లోపలికి ఎంటర్ అయ్యాడు. మరి ఆ చికెన్ షాప్లో చొరబడిన ఆ కిలాడి దొంగ కేవలం నగదు దోచుకోవడమే కాకుండా ఒక ప్లేట్ పైన దమ్ముంటే నన్ను పట్టుకోరా శకావత్ అని రాసి పోలీసులకే ఓపెన్ ఛాలెంజ్ విసిరాడు. అచ్చా పుష్ప సినిమాలో స్టైల్లో తప్పుదోవ పట్టించడానికి ఒక వెహికల్ నెంబర్ కూడా అక్కడ రాశాడట. కానీ పాపం వాడు చేసిన హడావిడంతా సీసీటీవీ కెమెరాల్లో క్లియర్గా రికార్డ్ అయిపోయింది అని మర్చిపోయాడు. సినిమాలో పుష్పరాజ్ తప్పించుకోవచ్చు, కానీ రియల్ లైఫ్లో శకావత్ల దగ్గర ఈ వేషాలు సాగవు కదా. లేక లేట్ అయినా నో డౌట్ పట్టుకొని తీరతారు. మరి దొంగలు కొంత తెలివి అతి తెలివిని ఇలా చూపిస్తే ఏదో ఒక రోజు ఎక్కడో ఒక దగ్గర ఈజీగా దొరికిపోతారనేది దృష్టిలో పెట్టుకొని దొంగతనం మాని మీరు దొరల బతకాలి అంటే కష్టపడి పనిచేయడం తప్ప వేరే అవకాశం ఏది. రైట్, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. మరి పుష్ప నుంచి డైలాగ్ విన్నారు కదా, పుష్ప నుంచి పాట వింటే దిల్ దిల్ భలే ఖుషీ అవుతుంది. అలా ఖుషి చేసే పాట మీకోసం వచ్చేస్తుంది. శ్రేయా ఘోషల్ పాడినటువంటి పాట, చంద్రబోస్ సాహిత్యం అందించగా దేవిశ్రీ ప్రసాద్ కంపోజిషన్లో వచ్చినటువంటి ఈ పాట మీకోసం.

0: అది
1: జనాభాగణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: నమస్తే, నేను రామచంద్రరావు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. నరేంద్ర మోదీ గారు తెలంగాణ రావడం జరుగుతోంది. హైదరాబాద్ లో జరగబోయేటటువంటి బహిరంగ సభకు మనందరం కూడా హాజరయ్యే వారికి స్వాగతం పలుకుతాం. పెద్ద ఎత్తున కార్యకర్తలు ప్రజలు రావాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి జయ్, జయ శ్రీరామ్.
3: కొంచెం మస్తి బౌలెడంత మజా, మస్తి మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
4: మనమున్న మస్తి మజాలో మనకు కొత్త అడ్రస్ కనుక్కోవాలి, వెతుక్కోవాలంటే గూగుల్ మ్యాప్స్ కావాలి, కానీ సిగ్నల్ కావాలి. కానీ అక్కర్లేదు, ఎవరికి అక్కర్లేదు, ఎంత దూరమైనా ట్రావెల్ చేసేసి పక్షులకి అక్కర్లేదు కదా. అయితే వాటికి ఒక పోటీ ఉంటుందని తెలుసా? ఎస్, ఇది అక్షరాల నిజం. తమిళనాడు రాష్ట్రం తిరునల్వేలి జిల్లాలోని రాయల్ రైజింగ్ పీజియన్ క్లబ్ ఆఫ్ దిశయన్ విలయ్ అనే ఆధ్వర్యంలో లక్నో నుంచి తూత్తుకుడి జిల్లా కోవిల్ పట్టి వరకు సుమారు 2000 కిలోమీటర్ల దూరంలో మరి పావురాళ్ల పోటీ నిర్వహించారటండి. మరి లక్నో నుంచి తమిళనాడులోని కోవిల్ పట్టి వరకు అంటే దాదాపు 2000 కిలోమీటర్లు ఎటువంటి రూట్ మ్యాప్ లేకుండా కేవలం తన రెక్కల బలంతో దూసుకుపోయింది యూసఫ్ అనే పావురం. 31 రోజుల పాటు అలుపెరగకుండా ప్రయాణించి తన ట్రైనర్ ఓనర్ సయ్యద్ అహ్మద్ ఇబ్రాహీం ఇంటి దగ్గరే వాలిందట. ఎండలు వానలు దారి తప్పే ప్రమాదాలు వీటన్నిటిని దాటుకుని వచ్చిన ఆ పావనం పట్టుదల చూసి ముచ్చటేస్తుంది కదా. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అంతా తెలుసుకోవాలంటే ప్రతిరోజు 8 నుంచి 8:30 వరకు మస్తీ మజాకు మీరు ట్యూన్ చేసే ఉంచండి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తిరగని ఆనందం ఆదరించే సంపూర్ణ వినోదం. ఇది ఈరోజు మస్తీ మజాలో మస్తు మస్తు పాటలు. మరి 8:30 నుంచి మీకోసం అంటే ఒక సినిమాలో ఒక పాట వింటేనే దిల్ ఖుషీ అవుతుంది, మరి అన్ని పాటలు వింటే ఇంకా దిల్ ఖుషీ అవుతుంది కదా. అలాంటి దిల్ ఖుషీ చేసేటటువంటి పాటలు ఏకచిత్ర గానంలో మనం విందాం. స్టే ట్యూన్డ్.
5: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నంబర్లు 0402324052, వాట్సాప్ నంబర్ 7382608586.
2: నేను రామచంద్రరావు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. నరేంద్ర మోదీ గారు తెలంగాణ రావడం జరుగుతోంది. హైదరాబాద్ లో జరగబోయేటటువంటి బహిరంగ సభకు మనందరం కూడా హాజరయ్యే వారికి స్వాగతం పలుకుదాం. పెద్ద ఎత్తున కార్యకర్తలు ప్రజలు రావాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి జయ, జయ శ్రీరామ్.
5: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
6: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
5: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ల సమయం 8:18 దాటేలా ముందుకు వెళుతుంది. మరి ఈ టైంలో మీకోసం 45 మినిట్స్ ఒకే సినిమాలోని అందమైన పాటలన్నీ కూడా, సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ అన్నీ కూడా నేను వినిపిస్తాను. మరి ఇంతకీ ఏంటి ఆ సినిమా అంటే, ఒక అందమైన వర్షం కురిసినప్పుడు మట్టి నుంచి వచ్చే ఆ సువాసన గుర్తుంది కదా. సరిగ్గా 15 ఏళ్ల క్రితం ఒక సినిమా మన హృదయాన్ని అలాగే తాకింది. అబ్బాయిలకి జెన్నీ అని ఒక కలగా మారితే, అమ్మాయిలకు కార్తిక్ ఒక ఫేవరెట్ క్రష్ అయిపోయాడు. ఆ సినిమానే గౌతమ్ వాసుదేవ మీనన్ సృష్టించినటువంటి అద్భుతం ఏ మాయ చేసేవే. ఈ సినిమాలో విజయంలో 50% కాదు 100% ప్రాణం పోసింది ఏఆర్ రహమాన్ సంగీతం. గౌతమ్ మీనన్ మేకింగ్ స్టైల్కి రెహమాన్ మెలోడీలు తోడైతే అబ్బో, అది ఒక విజువల్ పోయిటరీలా ఉంటుంది. మరి ఈరోజు ఏం మాయ చేసావే మూవీలో డైమండ్స్ లాంటి అన్ని పాటలను ఒకదాని తర్వాత ఒకటి విందాం. మరొకసారి మీకు జెస్సీని గుర్తు చేస్తాను. ఏమంటారు, రైట్, ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది వండర్ఫుల్ ట్రాక్ ఫ్రమ్ ఏం మాయ చేసేవే నుంచి. మరి ఈ పాట అంటే ప్రేమలో ఉన్న అమ్మాయి మనసు ఎంత సున్నితంగా ఉంటుందో చెప్పే పాట ఇది. మరి ఆ పాటను పాడింది దేవనికాంబరం అండ్ చిన్మయి, అనంత శ్రీరామ్ సాహిత్యాన్ని అందించారు, ఏఆర్ రహమాన్ కంపోజిషన్లో వచ్చినటువంటి ఆ పాట ఇప్పుడు మీకోసం.

0: ఎస్, కార్తీక్ అండి జస్ కళ్ళ ముందు కనబడారు కదా, రైట్. ఇలాంటి వండర్ఫుల్ సాంగ్స్ ఈ సినిమా నుంచి మళ్ళీ విని ఇంకా ఇంకా వినిపిస్తాను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.
1: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ ఆధ్వర్యంలో డైరెక్టరేట్ జనరల్ ట్రైనింగ్ వారు దేశ వ్యాప్తంగా ఎన్ఎస్టీఐ లో ఇన్స్ట్రక్టర్స్ ట్రైనింగ్ అండర్ సిఐటిఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు. ఐటీఐ, ఎన్టీఎస్, ఎన్సీఏ, డిప్లొమా, బీటెక్ పూర్తి చేసిన వారు, ఇంకా ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు www.nimionlineadmissions.in ద్వారా మే 10 తారీఖు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
2: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
4: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఏకచిత్రగానంలో మరి ఏం మాయ చేసావా సినిమా నుంచి మనం పాటలు వింటూ ఉన్నాం. అక్కినేని నాగచైతన్యకి ఇది రెండో సినిమానే అయినా ఆ మెచ్యూరిటీ, ఆ ఈజ్ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. మరి ఇక సమంత గురించి ఎంత చెప్పినా కూడా తక్కువ. జెస్సీ పాత్రలో ఆమె పలికించిన హావభావాలు, ఆ చీరకట, అబ్బో ఒక ట్రెండ్ సెటర్. నిజానికి సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహం మొదలైందట. మరి వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎంత న్యాచురల్గా ఉంటుందంటే, మనం ఒక సినిమా చూస్తున్నామని కాకుండా పక్కింటి కుర్రాడి ప్రేమ కథను చూస్తున్నాం అన్నంత ఫీల్ కలుగుతూ ఉంటుంది. అందుకే వీరు టాలీవుడ్ బెస్ట్ అంటే ఆన్లైన్లో ఆన్ స్క్రీన్ మీద మంచి కెమిస్ట్రీ పండించిన జోడీగా మిగిలారు. ఇక మరి ఈ సినిమా నుంచి నెక్స్ట్ సాంగ్, ఇది ఒక ప్రేమికుడి వేదనకు ప్రతిరూపం. పాశ్చాత్య శైలి బీట్స్కి అనంత శ్రీరామ్ అందించినటువంటి అద్భుతమైన సాహిత్యంతోడే ప్రేమలో పడిన కొత్తలో కలిగే అయోమయాన్ని పర్ఫెక్ట్గా చూపిస్తుంది ఈ పాట. మరి ఆ పాట ఇప్పుడు మీకోసం స్టే ట్యూన్డ్.

యాజ్ విజయ్ ప్రకాష్, సుజన్ నే బ్లెజీ పాడినటువంటి ఈ పాట ఆనంద్ శ్రీరామ్ రాశారు. నిజంగా ఈ పాట వింటూ ఉంటే మరి ఒక రకమైన ఫీలింగ్ కలుగుతుంది కదా. ముఖ్యంగా దీంట్లో ఈ పాట గురించి స్పెషల్గా చెప్పాలంటే, హోసానా అనే పదం యూత్కి ఒక మంత్రంలా మారిపోయింది. హోసానా పాట అప్పట్లో ఒక సెన్సేషన్. కేవలం ఈ ఒక్క పదం కోసం రెహమాన్ గారు ఎన్నో ట్యూన్స్ మార్చారట. ఈ పాట వింటుంటే తెలియని మత్తు ఒక తీపి బాధ కలుగుతుంది కదా. కేవలం పాటలే కాదు, సినిమా అంతటా సాగే ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రేమ కథలోని గాఢతని మనకు చేరవేస్తుంది. ముఖ్యంగా హోసానా అనే పదం హిబ్రూ భాషకి చెందిందని, దీని వెనకాల ఒక లోతైన ఆధ్యాత్మిక మరియు సాహిత్యపరమైన అర్థాలు ఉన్నాయి. అంటే హిబ్రూలో హోషియానా అంటే దయచేసి మమ్మల్ని రక్షించు అని. ఇది ఒక మొరాల్.

0: ప్రార్థనగా పుట్టింది. తను ప్రేమిస్తున్న అమ్మాయి తన పాలిట ఒక దేవత అని, ఆమెను చూడగానే కలిగే ఒక గొప్ప అనుభూతిని వర్ణించడానికి రెహమాన్ గారు ఈ పదాన్ని ఎంచుకున్నారట. అందుకోసమే చాలా ట్యూన్స్ ట్రై చేసి చివరికి ఈ ట్యూన్ మనకు అందించారు. ఇలాంటి ట్యూన్స్ ఇంకా ఇంకా ఈ సినిమాలో ఉన్నాయి. మరి మీరు ఏం చేస్తారు? వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं, बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
2: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप, अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSC सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
3: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు. శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
4: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
3: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

టూ క్లాక్ల సమయం 8:48 దాటేలా ముందుకు వెళుతూ ఉంది. నేను మీ ఆర్జే సురభి రమేష్. మరి ఈ వీకెండ్ రోజు ఏకచిత్రగానంలో వండర్ఫుల్ మూవీ, అంటే మ్యూజికల్ హిట్ ఏంటి, అన్ని రకాలుగా కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యి మరి ఇండియన్ సినిమాలో తనకంటూ ఒక మార్క్ను క్రియేట్ చేసుకున్నటువంటి మూవీ ఏం మాయ చేసేవే సినిమా. మరి ఏం మాయ చేసేవే సినిమాలో మరో వండర్ఫుల్ ట్రాక్ మీకోసం సిద్ధంగా ఉంది. ఏంటి పాట అంటే, మలయాళీ సాంప్రదాయానికి తెలుగు మెలోడీకి మధ్య జరిగిన ఒక అందమైన సమ్మేళనం ఈ పాట. మరి బెన్నీ, ముఖ్యంగా ఈ పాట గురించి మనం అంటే ఈ సినిమా పేరు చెప్తే ఈ పాట వినకుండా ఉండలేము. బెన్నీ దయాల్, కళ్యాణ్ మీనన్ పాడినటువంటి ఈ పాటకి అనుసరించడం సాహిత్యాన్ని అందించారు. ఏఆర్ రహమాన్ అద్భుతమైనటువంటి సంగీతాన్ని అందించారు. ఈ సినిమా పేరు చెప్తే తప్పకుండా ఈ పాట గుర్తొస్తుంది. ఈ పాట గుర్తొచ్చిందంటే మళ్ళీ ఒకసారి జెస్సీ అండ్ కార్తిక్ మన ముందు కనబడతారు. ఆ పాట ఇగో ఇప్పుడు మీకోసం.

0: సో కుందన బొమ్మ పాట విన్నారు కదా, మరి ఈ సినిమాలోని ఈ కుందన బొమ్మ పాటలో సడన్గా ఒక మలయాళ లిరిక్స్ వస్తూ ఉంటాయి. ఎంటర్ అవుతాయి ఎందుకు అని అనిపిస్తూ ఉండింది సినిమాలో హీరోయిన్ జెస్సి మలయాళి క్రిస్టిన్. అందుకే రెహమాన్ గారు మలయాళ సాహిత్యాన్ని తన తెలుగు పదాలని చాలా అద్భుతంగా మిక్స్ చేశారు. ఈ ప్రయోగాలు చేయడంలో ఏఆర్ రెహమాన్ తనకు తానే సాటిని చెప్పారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో పాటు ఈ సినిమాలో మరికొన్ని పాటలు కూడా వినిపిస్తాను. మీరు మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: पता है न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
2: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
1: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
2: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
1: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
3: మీరు కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే మా ఆకాశవాణి క్లాసిఫైడ్స్ తో పంచుకోండి. ప్రకటనల కోసం 0402324052 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మాలరించే సంపూర్ణ వినోదం. ఏక చిత్రగానంలో మనం ఏం మాయ చేసే సినిమా నుంచి మంచి పాటలు వింటూ ఉన్నాం. ఈ సినిమాను తమిళ్లో వినయ్ తాండు వారు వాయి పేరుతో తీశారు, కానీ అక్కడ క్లైమాక్స్ వేరు ఇక్కడ వేరు. తమిళ్లో హీరో హీరోయిన్లు విడిపోతారు, అది ఒక ట్రాజెడీ. కానీ

తెలుగు ఆడియన్స్ పల్స్ తెలిసినటువంటి గౌతమ్ మీనన్ మన చైతు కోసం ఒక హ్యాపీ ఎండింగ్ ఇచ్చారు. ఆ ముగింపు మనకు ఒక తెలియని ఊరటనిస్తుంది. అంతేకాదు తమిళ వెర్షన్లో హీరో సింబు మన తెలుగు వెర్షన్లో గెస్ట్ అపియరెన్స్ ఇస్తే మన చైతు తమిళ వెర్షన్లో అలా మెరిశారు. ఎంత విచిత్రమైన మాయ కదా. మరి ఈ మాయ చేసినటువంటి సినిమాలోంచి శ్వాసే అంటూ మరో పాట, కార్తీక్ పాడినటువంటి పాట మీకోసం వచ్చేస్తుంది. లేట్ చేయకుండా పాట విందాం. స్టే ట్యూన్.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 9 గంటలు దాటి 12 సెకండ్లు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మనమున్నాం ఏకచిత్ర గానంలో. మరి ఏం మాయ చేసావో సినిమా నుంచి మాయ చేసిన పాటలన్నీ కూడా వింటూ మనం కూడా మాయలో పడిపోతూ ఉన్నాము. ఎస్పెషలీ ఒక్కసారి 2010 యూత్ అంతా కూడా ఈ పాటలు వింటూ మెమరీస్లోకి వెళుతూ ఉంటారు కదా. మరి ఈ పాటలు వింటూ ఏం మాయ చేసేమో మరో మాయ చేసే సాంగ్ వింటున్నావా గురించి అందరూ వెయిట్ చేస్తున్నట్టు నాకు అర్థమైపోయింది. శ్రేయా ఘోషల్ గొంతు వింటుంటే అది ప్రేమలో ఉన్న అమ్మాయి గుండె చప్పుడులా వినిపిస్తుంది. తనకు జోడిగా మేల్ వాయిస్లో సింగర్ కార్తీక్ అద్భుతంగా పాడారు. మరి అనంత్ శ్రీరామ్ గారు రాసినటువంటి సాహిత్యం ప్రేమికులకు ఒక గైడ్ లాగా పనిచేస్తుంది. మరి ఆ పాట ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్.

అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఏంటి అంటే, శ్రేయా ఘోషల్ లాంటి సింగర్సు నీళ్లు పాలు తాగడం అనేసి అమృతం తాగుతూ ఉంటారేమో అనిపిస్తుంది. అంత అందంగా అంత అద్భుతంగా పాడుతూ ఉంటారు కదా. రైట్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మరి ఏకచిత్ర గానంలో మనం అద్భుతమైనటువంటి సినిమా, అద్భుతమైనటువంటి పాటలు వింటూ ఉన్నాం. మరి ఈ సినిమా ఏ మాయ చేసే సినిమా నుంచి, మరి ఈ సినిమాలో మరో ఇంకో అద్భుతమైనటువంటి పాట ఏంటి అంటే, భాష తెలియదు కానీ భావం తెలుస్తుంది, సాహిత్యం అర్థం కాదు కానీ గుండె బరువు ఎక్కుతుంది, అదే అరుమలే మాయ. మీరు ట్రాఫిక్లో ఉన్నా లేదా ఒంటరిగా కిటికీ పక్కన కూర్చున్న ఆ పాట ప్లే అవుతుంటే మనం తెలియకుండానే మన గతంలోకి వెళ్ళిపోతాం. మలయాళ సాహిత్యం ఉన్నప్పటికీ కూడా ఆ పాటలో ఒక రకమైన సూఫీ తత్వం వినిపిస్తూ ఉంటుంది. ప్రేమికురాలిని ఒక దైవంగా భావిస్తూ పాడి ఈ పాటలో ప్రేమలో విఫలమైనప్పుడు కలిగే విరక్తిని, ఆధ్యాత్మికతను రెహమాన్ గారు అద్భుతంగా మరి వినిపించారు ఆ ట్యూన్లో. అల్ఫోన్సో పాడినటువంటి ఈ పాట అనంత్ శ్రీరామ్ సాహిత్యంలో వచ్చింది. ఆ పాట ఇప్పుడు మీకోసం వినిపిస్తాను స్టూడియో.

జారో మలే అంటూ అద్భుతమైనటువంటి వాయిస్. ఇంతకీ ఈ వాయిస్ ఎవరిది అని అంటే సంగీత దర్శకుడు ఆల్ఫోన్స్ జోసెఫ్ది. రెహమాన్ గారు ఈ పాట కోసం ఒక ప్రత్యేకమైన వాయిస్ కావాలని వెతుకుతున్నప్పుడు ఆల్ఫోన్స్ గొంతులో ఉన్న ఆ పదును ఆ హై పిచ్ నోట్స్ పలికించే తీరు ఆయన బాగా ఆకట్టుకున్నాయట. ముఖ్యంగా పాట మధ్యలో వచ్చే ఆలాపనలు సినిమాకే హైలైట్గా నిలిచాయి.

0: ఏమైనా ఏళ్ళు గడిచిన టెక్నాలజీ మారినా ఏం మాయ చేసేవే ఒక క్లాసిక్ అని చెప్పాలి. ఇది కేవలం ఒక సినిమా కాదు, మన కాలేజీ రోజుల్ని, మన మొదటి ప్రేమ జ్ఞాపకాల్ని గుర్తు చేసే ఒక అద్దం. న్యూయార్క్ వీధుల్లో చైతన్య సమంత చూపిసే ఆ క్లైమాక్స్ ఇప్పటికీ మన కళ్ళ ముందు కదులుతూనే ఉంటుంది. ఈ సినిమా చూసి ఎంతమంది తమ జెస్సీలకు ప్రపోజ్ చేశారో కదా. మరి మీ లైఫ్లో కూడా ఇలాంటి ఒక జెస్సీ ఉందా, లేదా మీరే ఎవరికైనా కార్తీక్లా మారారా? మీ జ్ఞాపకాలను ఒకసారి గుర్తు చేసుకోండి. ఇది ఈరోజు మనము ఏకచిత్ర గానంలో అద్భుతమైనటువంటి సినిమా నుంచి అద్భుతమైనటువంటి పాటలు విన్నాం. ప్రతిరోజు 8:30 రాత్రికి ఏకచిత్ర గానంలో ఒకే సినిమాకి సంబంధించిన అద్భుతమైనటువంటి పాటలన్నీ కూడా ఉంటాయి. దానికోసం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 9:15 కావస్తుంది. 9:15 ఉర్దూలో వార్తలు ప్రసారం అవుతాయి. 9:30 వివిధ భారతి ముంబై ప్రసారాలు వింటారు. మళ్ళీ 10:00 నాటి మేటి సినీ గీతమాలిక మధురమల కలుద్దాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం 102.8 మెగాహెర్ట్జ్ స్టూడియో క్లాక్ల సమయం 10 గంటలు దాటి 26 సెకండ్లు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి.

0: వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. రాత్రి 10 అవుతున్నా ఇంకా నిద్రపట్టట్లేదా? నిద్రపట్టని కళ్ళకు సంగీతమే మంచి మందు అంటారు కదా. మరి రోజంతా పడ్డ టెన్షన్లు, ఆఫీసు ఒత్తిళ్ళు అన్నీ పక్కన పెట్టండి, గదిలో లైట్లు డీమ్ చేసి రేడియో వాల్యూమ్ కొంచెం పెంచండి. మరి మీకోసం నాటి మేటి సినీ దిగ్గజాలు అందించిన అద్భుతమైన గీతాలతో మీ రాత్రిని మరింత మధురంగా మార్చడానికి మీకోసం సిద్ధం మధురిమా.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ.
3: మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. నాటి మేటి సినీ గీత మాలిక మధురిమకు స్వాగతం. 12వ శతాబ్దానికి చెందిన జయదేవుడు రచించిన గీతగోవిందం సంస్కృత కావ్యాల్లోకెల్లా ఉత్కృష్టమైన కావ్యంగా పరిగణింపబడుతోంది. రాధాకృష్ణుల దివ్య ప్రేమతత్వాన్ని ఆవిష్కరింపజేసే ఆణిముత్యాల్లాంటి ఆ అష్టపదుల్లో ఈ అష్టపదికి సాలూరి రాజేశ్వరరావు యమన్ కళ్యాణి రాగంలో చేసిన స్వరకల్పన ఆయన సంగీత జైత్రయాత్రలో ఓ మధురమైన మజిలీగా నిలిచిపోయింది. అభిరుచికి అద్దం పడుతూ కొత్తందాలతో తీయందనాలు అద్దుకుంటూ శిఖరాయమాన ప్రమాణాలతో భరణి సంస్థ నిర్మించిన విప్రనారాయణ చిత్రంలోనిది ఇప్పుడు వినబోయే పాట. 1954లో విడుదలైన ఈ చిత్రంలో భానుమతి పాడిన ఈ పాటలో అక్కినేని నాగేశ్వరరావు, భానుమతి కలిసి అభినయించారు.

0: పాట అమృతప్రాయంగా ఉంది దేవి.
1: ఏ పాట స్వామి?
0: రెండు పాటలును, అసలు పాట నీ పాట కూడా.
1: జయదేవ కవి కవిత్వమే అంత స్వామి.
0: ఆ అమృతానికి నీ గానం పరిమళం జోడించి ఆనంద సాక్షాత్కారం కోసం అలమటించి భక్తుల విరహాన్ని మాట మాటలు తొణికిసలాడిస్తుంది. ఆహా, ఇది మరొక్కసారి పాడు.

1961లో విడుదలైన వాగ్దానం చిత్రానికి గీతరచయిత ఆత్రేయ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి తోటి రచయితలైన శ్రీశ్రీ, దాశరథి, నార్ల చిరంజీవి గారుల చేత పాటలు రాయించారు. ఈ చిత్రం కోసం శ్రీశ్రీ గారు రాసిన సీతాకళ్యాణ హరికథ చాలా ప్రసిద్ధి పొందింది. చిత్రీకరణ కథానాయకుడు కథానాయికలపై చేసిన కళ్ళు మూసుకొని వింటే ఆ రఘురాముడే దర్శనమిస్తాడు. అయితే ఈ హరికథలోని ఫెల్లుమనే విల్లు గంటలు ఘల్లుమనే అనే పద్యం జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రచించిన శివధనుర్భంగంలోనిది. మరొక పద్యం భూతలనాథుడు రాముడు శ్రీ బమ్మెర పోతన రచించిన భాగవతం నవమ స్కంధంలోని శ్రీరామచరిత్రంలోనిది. ఈ చిత్రానికి సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు గారు సమకూర్చారు.

0: భక్తులారా, ఇది సీతా కళ్యాణ సత్కథ. 40 రోజుల నుంచి చెప్పిన కథ చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకొస్తున్నాను. అంచేత కించిత్తు గాత్ర సౌలభ్యానికి అభ్యంతరం ఏర్పడినట్లు తోస్తుంది. నాయన, కాస్త పాలు మిరియాలు ఏవైనా?
1: సిద్ధం సిద్ధం.
0: భక్తులారా, సీతామహాదేవి స్వయంవరానికి ముల్లోకాల నుంచి విచ్చేసిన వీరాధి వీరుల్లో అందరినీ ఆకర్షించిన ఒకే ఒక్క దివ్య సుందరమూర్తి. ఆహా, అతడెవరయ్యా అంటే

శబాష్ శబాష్. ఆ ప్రకారంబుగా విజయం చేస్తున్న శ్రీరామచంద్రమూర్తిని అంతఃపుర గవాక్షం నుండి సీతాదేవి ఓరకంట చూచినదై చెంగటనున్న చెలికత్తెతో ఎంత సోగసు.

0: అని ఈ ప్రకారం జనక మహారాజు ప్రకటించగాని సభలోని వారందరూ ఎక్కడి వారక్కడ చల్లబడిపోయారట. మహావీరుడైన రావణాసురుడు కూడా, హా, ఇది నా ఆరాధ్య దైవమగు పరమేశ్వరుని చాపము, దీనిని స్పృశించుటయే మహాపాపము అని అనుకునే వాడై వెనుదిరిగిపోయాయట. తదనంతరంబున
1: తిలకుడు నిల

నయము జయమును భయము విస్మయము గదురా శ్రీమద్ రమణ గోవింద. భక్తులందరూ చాలా నిద్రావస్థలో ఉన్నట్టుగా ఉంది. మరొక్కసారి జయ శ్రీమద్ రమణ గోవింద. భక్తులారా, ఆ విధంగా శ్రీరామచంద్రమూర్తి శివధనుర్భంగం కావించినాడు. అంతట భూత

దర్శకులు కె. రాఘవేంద్రరావు నందమూరి తారక రామారావుతో కలిసి చేసిన తొలి చిత్రం 1977లో విడుదలైన అడవిరాముడు. చిత్రంలోని ఓ సన్నివేశానికి చిలక, గోరింక, కోకిలమ్మ, వసంతం, వాన, తుమ్మెద, పూలు ఇలా ప్రకృతిలోని ముఖ్య ఆకృతుల ప్రతీకలకు ఉదాహరణగా నాయికానాయకులు తమ అనురాగాన్ని వ్యక్తం చేసే సందర్భంలో నాయికని కోకిలమ్మగా, నాయకుణ్ణి వసంతుడిగా వర్ణిస్తూ ఒక అద్భుతమైన గీతాన్ని రాశారు వేటూరి సుందర్రామ్మూర్తి. పాడినవారు పి. సుశీల, ఎస్పి. బాలసుబ్రహ్మణ్యం. సంగీతం కె. వి. మహదేవన్.

ప్రతి మనిషికి తన భార్య పిల్లల గురించి ఎన్నో కలలుంటాయి. ఆశయాలతో ఆశాసౌధాలు నిర్మించుకుంటాడు. కాని జీవితం విచిత్రమైనది. మనిషి కట్టుకున్న ఆశాసౌధాలే ఒక్కోసారి గాలిమేడలవుతాయి. అవసాన దశలో ఉన్నప్పుడు అశాశ్వతమైన ఆస్తిపాస్తులు అండదండలుగా ఉండవని గ్రహిస్తాడు. కులమతాలకు స్థితిగతులకు అతీతంగా తనకు సేద తీర్చి కూడుపెట్టి ఆదుకునే యువకుని చూచి అలాంటి కొడుకుంటే చాలని కొడుకును పోగొట్టుకున్న ఆ తండ్రి అనుకుంటాడు. అలాగే చిన్నతనం నుండి నా అనేవారు లేక బ్రతుకుబండినిలాగే ఆ యువకుడు దీనస్థితిలో నిస్సహాయుడయ్యున్న ఆ ముసలివానికి సేవ చేసి తృప్తిపడతాడు. అతనిలో తండ్రిని చూసుకుంటాడు. కాని అతడే తన తండ్రి అని తెలియదు అతనికి. ఈ ఇతివృత్తంతో నిర్మించబడిన చిత్రం గాలిమేడలు. విధి ఆడిన ఆట వల్ల దూరమై అనుకోని పరిస్థితుల్లో చేరువైన తండ్రి కొడుకులుగా నాగయ్య, ఎన్టీఆర్ నటించిన హృద్యమైన ఈ సన్నివేశానికి అనుగుణంగా సముద్రాల రాఘవాచార్య వారి ఈ రచన అందరినీ కదిలిస్తుంది. ఆ భావాన్ని హృద్యంగా ఆలపించి అజరామరం చేసింది ఘంటసాల గానం. సంగీతం టీజీ లింగప్ప.

రేరాజు వెలుగులో సరసాల సరదాలు తీరేనని ఆశపడుతుంది. సముద్రాల సాహిత్యం అందించగా యమున కళ్యాణి రాగంలో సుసర్ల దక్షిణామూర్తి స్వరపరిచిన ఈ పాట కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించిన నర్తనశాల చిత్రంలోనిది. పాడినవారు పి. సుశీలా.

వగలెరిగిన చెలునికి తన కథ వివరించమని సఖికి చెబుతూ పాడుకుంటోంది ఆ మగువ. అటుపై తన మనసును కానుకలా అర్పించినదని, ఆపై విరహవేదనకు తాళడం తనవల్ల కావటంలేదని, మల్లెపూల పరిమళాలతో పిల్లగాలి వీచే వేళ

రాజ్యం పిక్చర్స్ పతాకంపై 1963లో శ్రీమదాంధ్ర మహాభారతంలోని విరాట పర్వం ఆధారంగా కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో నిర్మింపబడిన చిత్రం నర్తనశాల మహోన్నతమైన దృశ్య కావ్యం. ఈ చిత్రం పేరు తలవగానే మనకు స్ఫురించేవి చక్కని పద్యాలు, పాటలు. వాటిని తెలుగువారికి చిరస్థాయిగా నిలిచేట్టు అందించిన సంగీత దర్శకులు శ్రీ సుసర్ల దక్షిణామూర్తి. తిక్కన సోమయాజులు రచించిన ఈ పద్యం వెనుక బృహన్నలగా ఎన్టీ రామారావు, వలలునిగా దండముడి రాజగోపాలరావు, ద్రౌపదిగా సావిత్రి నటించారు. ఘంటసాల ఈ పద్యాన్ని మృదుమధురంగా ఆలపించారు.

అభినయవనంలో పూచిన అభినేత్రికి అలనాటి దిగ్గజాభినేతృల సమక్షంలో సత్కారం జరుగుతున్న సందర్భమది. అవధుల్లేని అభిమానం అభినందన వందనాలనర్పిస్తూ ఆనంద పరవళ్లు తొక్కుతూ తన అభిమానతారను అందలానికెత్తుతూ రసరమ్యంగా గానం చేస్తున్న సన్నివేశమది. వెన్నెల కురిసే కన్నులు, వసంతాన్ని తలపించే చిరునవ్వులు, చంద్రకాంతులు విరజిమ్మే చరణాలలో పదకవితా ప్రబంధాలను సృష్టించిన సి నారాయణ రెడ్డి గారు రెండవ చరణంలో శృంగార, వీర, కరుణ, హాస్యరసాలను ఆవిష్కరింపజేశారు. శివరంజని చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం, సంగీతం రమేష్ నాయుడు.

బండరాముడు చిత్రం కోసం ఘంటసాల మాస్టారు బృందం ఆలపించిన ఈ రసవత్తర భక్తిగీతాన్ని చిత్తూరు వి నాగయ్య గారిపై చిత్రీకరించారు. ఈ చిత్రానికి దర్శకత్వం పి పుల్లయ్య. ఈ చిత్రంలో ఎన్టీఆర్, సావిత్రి, రేలంగి, రాజనాల ముఖ్య తారాగణంగా నటించారు. 1959లో విడుదలైన ఈ చిత్రం కోసం జంపన చంద్రశేఖరరావు రచించిన పాట ఇది. సంగీతం సుసర్ల దక్షిణామూర్తి, కె ప్రసాదరావు.

తొలి ప్రేమతో చిగురించిన వలపుల తలపుల కన్నా కలవబోతున్న ఆనందమే ప్రేమికులకు చాలా ఉద్వేగభరితంగా ఉంటుంది. ఏకాంతాన్ని ఇష్టపడే ప్రేమికులు వారిద్దరికీ తెలిసిన ప్రదేశంలో కలుసుకోవడం సహజం. రానంతసేపు విరహంతో అలమటించినా ప్రేయసీ లేదా ప్రియుడు ఎదురుపడగానే అంతసేపు తాము ఎంతో ఎదురుచూసామన్న విషయాన్ని పక్కన పెట్టి తమ కోసం వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేయకపోగా వారితో కలహం పెట్టుకుంటారు. ఇలాంటి గిల్లికజ్జాలు ప్రణయంలో మాధుర్యాన్ని మరింత పెంచుతాయి. అలా ఓ నాయకుడు నాయిక ఎప్పటిలాగే కలుసుకుందామనుకుంటారు. అనుకున్న సమయానికి అమ్మాయి వచ్చి అబ్బాయి కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. కాని ఎంతసేపు రాకపోయేసరికి ఆశలన్నీ నిరాశలవుతాయి ఆ అమ్మాయికి. అతను రాడేమో, వేచి చూసిన ఈ కాలమంతా వృధా అయింది అనుకుంటున్న తరుణంలో మబ్బుల చాటు నుండి కనువిందు చేస్తూ చీకటిలో చందమామల ఆ అబ్బాయి ప్రత్యక్షమవుతాడు. మంచి మనిషి చిత్రం కోసం పి సుశీల ఘంటసాల పాడిన పాట, రచన శ్రీశ్రీ, సంగీతం సాలూరి రాజేశ్వరరావు, టి చలపతిరావు.

ఉదయం తాను చూసిన శ్రీనివాసుని రూపం మనసులో గాఢంగా ముద్రించుకుపోయిన భావనతో పద్మావతీదేవి ఒంటరిగా తన తోటలో విహరిస్తోంది. అతని మీద తన మనసులో అమేయంగా అప్రమేయంగా కలుగుతున్న ఆ ప్రేమ భావాలను ఎలా అర్థం చేసుకోవాలో తెలియక అలజడి రేగిన హృదయంతో చెలించిపోతోంది. తన మనసుని హరించిన ఆ నవమన్మధుడు ఎవరో, ఎక్కడివారో, ఎక్కడికి వెళ్లారో ఏమీ తెలియనితనంతో అతనిని తిరిగి ఎలా చూడాలో తెలియక తపించిపోతుంది పద్మావతి. తొలిసారిగా చూసిన చూపులతోనే మనసుని తన నుంచి హరించాడని, అనుమతి లేకుండానే తన మనసుపై వలపుని చిలికాడని, అతనిని చూసిన మోహావేశంలో తన గురించి అతని భావమేమిటో తెలుసుకోకుండానే తన హృదయాన్ని అతనికి అర్పించుకుంది. దివ్యతత్వాన్ని పరోక్షంగా పద్మావతి మాటల్లో పలికించారు కవి. అలౌకికమైన ఆనందలోకపు అంచుల్లోకి మనల్ని తీసుకెళ్లే ఈ మధురమైన గీతం శ్రీ వెంకటేశ్వర మహత్యం చిత్రంలోనిది. పాడినవారు ఘంటసాల పి సుశీల. రచన ఆత్రేయ. సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు.

కారులో షికారు చేస్తున్న ఓ ప్రేమికుడికి ఆ పగలు రేయిలా తోస్తోందట. దానికి కారణం చల్లని వెన్నెల కురిపించే జాబిలిలాంటి తన ప్రియురాలట. మనోభావం ఎక్కడ బయటపడుతుందేమోనని మాట్లాడటం లేదని మాటలాడాలనుకున్న కనులను రెప్పలతో ఏమార్చుతోందని సిగ్గులొలికే తన బుగ్గలు ఎక్కడ తనకు నిజాన్ని చెబుతాయేమోనని దోబూచులాడుతోందట తన ప్రియురాలు. తెరపై అక్కినేని నాగేశ్వరరావు సావిత్రి అభినయించిన తీరు నయన మనోహరం. పి పుల్లయ్య దర్శకత్వంలో 1962 విడుదలైన సిరి సంపదలు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాటను చారుకేశి రాగంలో స్వరపరిచారు సంగీత దర్శకులు మాస్టర్ వేణు, రచన ఆత్రేయ.

0: మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. మదిని అలరింపచేసే మరిన్ని మధుర గీతాల కోసం రేపటి మధురిమలో కలుసుకుందాం. సెలవు. మీ నాగరాజు మంచిపగడం.
1: ఇంతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. వ్యాఖ్యానం శ్రీ నాగరాజు మంచిపగడం, పర్యవేక్షణ శ్రీ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి సమర్పణ.
2: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
3: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
4: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై.
5: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
6: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నంబర్ మరవకండి, 9490463863.
4: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. రేపు ఉదయం 7:15 ఆరోగ్య జీవనం కార్యక్రమంలో రెటినోబ్లాస్మా ఈ అంశం గురించి డాక్టర్ వి విజేత గారితో పరిచయం ఉంటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

రేపు సాయంత్రం 7 గంటల 15 నిమిషాలకు ఇది మన చట్టం కార్యక్రమంలో 5G టవర్స్ ఏర్పాటు అపోహలు. కేంద్ర టెలికమ్యూనికేషన్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఐటీఎస్ అధికారి శ్రీ ఎం ఈశ్వర్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 11 గంటలు దాటి 17 సెకండ్లు. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఎఫ్ఎం బ్యాండ్ 102.8 మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.